ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెర్ట్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 20వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం.

సెప్టెంబర్ నెల 11వ తేదీ శుక్రవారం నిలయంలో సమయం 5:58 దాటి 45 సెకండ్లు. నువ్వు అంటే నువ్వు మాత్రమే ఉంటావు, మనం అనుకుంటే నలుగురులే ఉంటాం, నేను అనేది అహం, మనం అనేది అభిమానం అన్నారు గౌతమ బుద్ధుడు. నేను మీ ఆర్జే ధనలక్ష్మి. శ్రోతలందరికీ శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6 గంటల 5 నిమిషాలు కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: నాట్య కళా విన్నారు. ఈనాటి అంజలి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సువాసిత వింటారు సమర్పణ శ్రీ ఎస్కే భాసిత్ గారు.
1: ప్రకృతి సహజమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నైతిక విలువలతో కూడిన విద్యను నర్సరీ నుండి పదవ తరగతి వరకు అందిస్తున్న ఏకైక పాఠశాల మోడ్రన్ ఇక్రా స్కూల్, సుభాష్ చంద్రబోస్ నగర్, రామవరం.
2: ఇస్లాం మౌలిక విశ్వాసాలు మూడు. ఒకటి తౌహీద్, అంటే ఏకేశ్వరవాదం. ఈ సర్వసృష్టికి సృష్టికర్త అయిన దేవుడు ఒకడున్నాడు, ఆయన ఒక్కడే. రెండవది రిసాలత్, అంటే సందేశ ప్రచారం. సృష్టికర్త ఆదేశాలను యావత్ మానవాళికి చేరవేయడానికి వచ్చిన ప్రవక్తలు చేసిన బోధనలు. మూడోది ఆఖిరత్, అంటే పరలోక విశ్వాసం. ఈ యావత్ సృష్టి ఒకరోజు అంతమైపోతుంది. ఆనాడు ఆది మానవుడైన ఆదాం అలైహిస్సలాం నుంచి మొదలుకొని అంతిమ మానవుల వరకు తిరిగి లేపి ఇక్కడి జీవితంలో చేసిన ప్రతి పనిని గురించి ప్రశ్నించడం జరుగుతుంది. ఎవరైతే సృష్టికర్త ఆదేశాలకు అనుగుణంగా ఆయా కాలాల్లో ఆయా ప్రవక్తలు చేసిన బోధనలకు అనుగుణంగా జీవించారో వారికి శాశ్వతమైన స్వర్గం లభిస్తుంది. అలా కాకుండా పరీక్ష కోసం మనిషికి మాత్రమే దైవమిచ్చిన స్వేచ్ఛను ఉపయోగించుకుని దైవాదేశాలను ధిక్కరించి తన ఇష్టం వచ్చినట్లు జీవిస్తే వారికి శాశ్వత నరక శిక్ష పడుతుంది అని ఇస్లాం బోధిస్తుంది. అయితే ఆ ప్రళయం ఎప్పుడొస్తుంది, ఎలా వస్తుంది, మరణించి మట్టిలో కలిసిపోయాక తిరిగి ఎలా లేపబడతాము అన్న ప్రశ్నలకు ఖురాన్ ఇస్తున్న సమాధానాలేమిటో ఒకసారి పరిశీలిద్దాం. ప్రళయము ఎప్పుడొస్తుంది అనేది ఇంతకు ముందు జాతుల్లో కూడా భ్రమలున్నాయి. వాటికి సమాధానంగా ఆ అనివార్యమైన సంఘటన ఏమిటి? ఆ అనివార్యమైన సంఘటన ఏమిటో మీకు తెలుసా? నమూద్, సమ్రూద్, ఆద్ జాతులకు అకస్మాత్తుగా విరుచుకుపడే ఆ విపత్తును నమ్మడానికి నిరాకరించారు. అందువల్ల నమ్రూద్ జాతి వారు భయంకరమైన ఒక ఉపద్రవం ద్వారా నాశనం చేయబడ్డారు. ఆద్ జాతి వారు ఒక పెద్ద గాలివాన ద్వారా నాశనం చేయబడ్డారు అని ఖురాన్ లో సెలవిచ్చాడు. భూమిని మీ ఆధీనంలో ఉంచిన వాడు ఆయనే, అంటే ఆ సృష్టికర్త. కనుక దాని మీద తిరగండి, దేవుడు ప్రసాదించిన ఆహారాన్ని తినండి. ఆయన సాన్నిధ్యానికే మీరు మళ్లీ సజీవులైపోవలసి ఉంది. ఆకాశంలో ఉన్నవాడు మిమ్మల్ని భూమిలోకి దిగదొక్కడని, భూమి హఠాత్తుగా తీవ్ర ప్రకంపనాలకు గురి కాదని మీరు నిర్భయంగా ఉన్నారా? ఆకాశంలో ఉన్నవాడు మీపై రాళ్లను విసిరే పెనుగాలిని పంపడని మీరు నిర్భయంగా ఉన్నారా? అప్పుడు నా హెచ్చరిక ఎలా ఉంటుందో మీకు తెలిసిపోతుంది. వారికి పూర్వం గతించిన వారు కూడా తిరస్కరించారు. నా పట్లు ఎంత తీవ్రంగా ఉంటుందో చూడండి అని హెచ్చరిస్తున్నాడు. చివరికి చెవులు చెవిటిగా చేసే ధ్వని ఉద్రిక్తమైనప్పుడు ఆ రోజున మనిషి తన సోదరునికి, తన తల్లికి, తన తండ్రికి, తన భార్యకు, తన సంతానానికి దూరంగా పరిగెత్తుతాడు. ఆ రోజున వారిలో ప్రతి ఒక్కరిలో తమను గురించి తప్ప ఇతరుల గురించి పట్టించుకోలేని ఆపత్ సమయం వస్తుంది. ఆ రోజు కొందరి ముఖాలు దేదీప్యమానంగా వెలుగుతూ ఆనంద పారవశ్యంతో నవ్వులు చెందిస్తూ ఉంటాయి. కొందరి ముఖాలు ఆ రోజున దుమ్ము ధూళి కొట్టుకుని ఉంటాయి. వాటిపై నల్లని మసి ఆవరించి మాడిపోయి ఉంటుంది. వీరే సత్య తిరస్కారులు, దుర్మార్గులు. మరోచోట ఇలా సెలవిచ్చాడు, ఏ రోజు ఆకాశం కరిగి వెండి మాదిరిగా అయిపోతుందో, కొండలు ఏకిన రంగురంగుల ఉన్ని పింజల మాదిరిగా అయిపోతాయో, ప్రాణ స్నేహితులు ఒకరికొకరు కనిపించినప్పటికీ ఎవరు ఎవరిని గురించి పట్టించుకోవడం జరగదో, ఆ రోజు ఆ శిక్ష సంభవిస్తుంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిన మనిషి ప్రకృతి ప్రకోపానికి గురి అవుతూ ఉన్నాడు. ఇటీవల అమెరికా లాంటి దేశాన్ని అగ్నికీలల్లో చిక్కుకుని ఎలా విలవిలాడిందో చూశాం. కేరళ, అస్సాం, నేపాల్లో అకస్మాత్తుగా వరదలు సృష్టించిన విలయతాండాన్ని చూస్తున్నాం. మరోవైపు రష్యా, ఇండోనేషియా లాంటి దేశాల్లో భూకంపాలు, సునామీలు మనల్ని హెచ్చరిస్తున్నాయి. మీరు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంత ప్రగతిని సాధించినా ప్రకృతి, అంటే సృష్టికర్త ముందు నిస్సహాయులే. ఇవన్నీ ఒక ఎత్తైతే మనిషి

0: మరణమే, మనిషికి ప్రతి మనిషికి ప్రళయం. నేడు మనిషి ఏ మాయా ఆనందాల కోసం పరుగులు పెడుతున్నాడో అవన్నీ కేవలం కొన్ని రోజుల మాయా జీవితం మాత్రమే. అసలు జీవితం మరణాంతర జీవితం అని ఇస్లాం బోధిస్తుంది. ఓ విశ్వసించిన మానవులారా, అల్లాహ్ అంటే సృష్టికర్తకు అయిన దైవానికి భయపడండి. ప్రతి వ్యక్తి తాను రేపటి కొరకు ఏమి సమకూర్చుకున్నాడో చూసుకోవాలి. అంటే మరణించాక పనికి వచ్చే పుణ్యకార్యాలు, మంచి పనులు ఏమేం చేస్తున్నాడో చూసుకోవాలి. అల్లాహకు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహకు మీరు చేసే పనులన్నీ తెలుసు. అల్లాహ్ను మర్చిపోయిన వారి మాదిరిగా మీరు అయిపోకండి. అంటే మంచి చెడుల విచక్షణ మర్చి విచ్చలవిడిగా జీవించకండి. సృష్టికర్తను మర్చిపోవడం వల్ల అల్లాహ్ వారిని తమను తాము మర్చిపోయేలా చేశాడు. అంటే మరణం వచ్చి ముంగిట నిలిచే వరకు తాము ఎందుకు బతుకుతున్నారో తెలియకుండా మాయా ప్రపంచాన్ని పొందేందుకు పరుగులు తీస్తూ ఉంటారు. వారే దుర్మార్గులు. నరకానికి పోయేవారు, స్వర్గానికి పోయేవారు ఎన్నటికీ ఒకటి కాలేరు. అసలు స్వర్గానికి పోయేవారే కృతార్థులు. నిజదైవాన్ని గుర్తించి మంచి పనులు చేస్తూ సమాజంలో ప్రేమ అనురాగాలు పంచుతూ ధర్మం న్యాయంగా జీవిస్తూ మరణానికి ముందే రేపు పరలోకంలో పనికి వచ్చే పుణ్యకార్యాలు చేద్దాం.
1: మీరింతవరకు సుభాషితం విన్నారు. సమర్పణశ్రీ ఎస్కే భాసిత్ గారు.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 8.85 కోట్ల రూపాయగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతు సమాచారం.

వయ్యారి బామ అని పిలిచే పార్డీనియం కలుపు మొక్క పంటలకు తీవ్ర నష్టాన్ని కలుగజేస్తోంది. దిగుబడిపై ప్రభావం పడుతోంది. పశువులకు మనుషులకు కూడా హానికరమని శాస్త్రవేత్తలంటున్నారు. మన దేశంలోకి విదేశాల నుంచి ఆహార ధాన్యాల ద్వారా ప్రవేశించిన వయ్యారి బామ కలుపు మొక్క పంటలను తీవ్రంగా నష్టపరుస్తోంది. ఈ మొక్క 180 నుంచి 240 రోజుల వరకు జీవిస్తోంది. ఒక మొక్క 2500 విత్తనాలను ఉత్పత్తి చేసి కలుపు మొక్కల ఉధృతిని పెంచుతోంది. ఈ వయ్యారి బామ కలుపు మొక్క వ్యాప్తి చెందే విధానం, ఏ కాలంలోనైనా నీటి తేమ ఉంటే చాలు, మొలకెత్తి విస్తరిస్తోంది. విత్తనాలు నీటి ద్వారా, వాహనాల ద్వారా, పశువులు, గాలి ద్వారా ఒక చోట నుంచి మరొక చోటకి వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఈ కలుపు మొక్కలో ఉండే పార్థినిన్, హిస్టరిన్, ఎమోనిన్, అంబ్రోసిన్ అనే పదార్థాలు ఇతర మొక్కల్లో ఎదుగుదలను అడ్డుకుంటూ ఉంటాయి. పప్పుదినుసు జాతి పంటల్లో వేరుబడులు ఏర్పడకుండా అడ్డుకుని నత్రజని శాతాన్ని నిలుపుతోంది. పుప్పడి రేణువులు, టమాటా, వంకాయ, బీన్స్, క్యాప్సికం, మొక్కజొన్న పువ్వుల మీద పడి దిగుబడిని మింగేస్తుంది. ఇక జంతువులకు వ్యాపించే జబ్బులు. వయ్యారి బామ మొక్క ద్వారా జంతువులు, పశువులకు చర్మ సంబంధిత వ్యాధులు సోకుతాయి. ఈ మొక్కను తిన్న పశువులు నోటిలో అల్సర్, ఎక్కువగా తెమడవేయడం, విరేచనాలు, జ్వరంతో బాధపడుతూ ఉంటాయి. ఎక్కువ మోతాదులో తింటే చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇక ఈ వయ్యారి బామ కలుపు మొక్క మనుషులపై కూడా ప్రభావం చూపుతోంది. వయ్యారి బామ కలుపు మొక్క పుప్పడి రేణువుల ద్వారా మనుషులకు కూడా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. జ్వరం, ఆస్తమా, దగ్గు ద్వారా అస్వస్థతకు గురవుతారు. పార్థినిన్, కొరోనోఫైలిన్, టెట్రాన్యూరిస్, యాంబోసిన్ అనే రసాయనాల ప్రభావం ఎక్కువగా చూపుతాయి. మరి నివారణ కోసం వయ్యారి బామ కలుపు మొక్కను పూత దశలోనే చేతి ద్వారా లేదా యంత్రాల ద్వారా కాని తొలగించాలి. తొలగించిన వాటిని కాల్చివేయాలి. ఈ మొక్కను మోస్టికన్ బాటిల్ ద్వారా కూడా నివారించవచ్చు. అట్రజిన్ 4 గ్రాములు నీటిలో కలిపి కలుపు విత్తనాలు మొలకెత్తక ముందు పిచికారీ చేసుకోవాలి. కలుపు మొక్క ఎదిగిన తరువాత కూడా హైపోసెట్ 10 మిల్లీగ్రాములు, 20 మిల్లీగ్రాముల అమోనియం సల్ఫైడ్, 2 మిల్లీగ్రాముల సబ్బునీళ్లు కలిపి పిచికారీ చేసుకోవచ్చు. సోడియం సాల్ట్ 8 గ్రాములు

0: యుజిన్ 3 గ్రాములు కలిపి పిచికారీ చేసుకుంటే ఈ కలుపు మొక్కలను నివారించుకోవచ్చు.
1: వయ్యారి భామ కలుపు మొక్క వివరాలు మీరు ఈనాటి రైతు సమాచారం కార్యక్రమంలో విన్నారు.
2: పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలను తెలుసుకుంటారు. ఉదయం 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో జాతీయస్థాయి వార్తలు, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 భూదానోద్యమ స్ఫూర్తిదాత వినోభా భావే ప్రసంగం వింటారు. 7:30 విజయపదం ఈ కార్యక్రమంలో బీటెక్ మొదటి సంవత్సరం నుండి ఫ్యూచర్ ప్లాన్స్ గురించిన వివరాలను తెలుసుకుంటారు. వ్యాఖ్యానం శ్రీ ఎస్ శ్యాంప్రసాద్, శ్రీమతి జి విశాలిని. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 8:00 సమాచార ప్రభాత, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఉదయం 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. 8:35 కిన్నెరలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కూరిన చిత్రగీతాల కార్యక్రమం. 9:30 ఏక చిత్రగానం అనంతరం చిత్రగీతాలను వినవచ్చును.

మధ్యాహ్నం 12 గంటలకు హిందీలో వార్తలు, 12:05కు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 12:10కు ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ అజయ్ పోహంకర్ గారి గాత్ర సంగీతం ప్రసారమవుతుంది. 12:30కు తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 12:40కు ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో మైత్రి మహిళా మండలి సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:10కు ప్రాంతీయ వార్తలు, 1:20కు వనితా లోకం స్త్రీల కార్యక్రమం ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడతాయి. 1:50కు ఉర్దూలో వార్తలు, 2:00కు మిడ్ డే న్యూస్, 2:15కు దుపహార్ సమాచార్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఈ రోజు మధ్యాహ్నం 2:30కు మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం నిర్వహణ శ్రీకుల్ పకశంకరరావు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 08744 ఎస్టేట్ కోడ్, 295038, మరొక నెంబరు 295039. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరుకుని ఆస్వాదించగలరు. అనంతరం 3:30కు ఏకచిత్రగానం ప్రసారమవుతుంది. ఇంకా చిత్రగీతలను వినవచ్చును.

సాయంత్రం 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 6:35 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 6:50 వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. సాయంత్రం 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం పంటకు లాభదాయకం పరిచయ కార్యక్రమం, ఇంకా అందులకు వెలుగు ప్రధానం ప్రసంగం మరియు జానపద గేయాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది. రాత్రి 8:00 కిన్నర లారి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్ కార్యక్రమాలు. 9:30 కరెంట్ అఫైర్స్. ఈ కార్యక్రమాలు అన్ని ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఉంటాయి. ఇక ఈ రోజు రాత్రి 10:00 మనోరంజన్ హిందీ చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని వివరాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:44:26. 6:45

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు కొనసాగనుంది. తెలంగాణ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి ఆంధ్రప్రదేశ్లో అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు కొనసాగనుంది. రాష్ట సచివాలయంలో జరిగే సదస్సులో జిల్లా కలెక్టర్లతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. ఈ రోజు సదస్సులో మొత్తం 19 అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. అలాగే ఈ గవర్నెన్స్, ఫైళ్ల పరిష్కారం, రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్, ప్రజా సమస్యల పరిష్కారం, జిల్లాల ర్యాంకింగ్స్, భూ పరిపాలన, కేంద్ర నిధుల వినియోగం, నైపుణ్యాభివృద్ది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం, శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులకు సూచించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సీఎల్పీ సమావేశం హైదరాబాద్లో నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ సమావేశాల్లో హాజరు సంపూర్ణంగా ఉండాలని, చర్చల్లో పాల్గొనాలని, నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించాలని అన్నారు. ప్రతి ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ టూరిస్ట్ ఆపరేటర్స్ ఐఐటీఓ వార్షిక సదస్సు నిన్న ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాగే మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. రాష్ట పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పాటు నూతన పర్యాటక విధానాల ద్వారా పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని కందుల దుర్గేష్ పేర్కొంటూ
1: Chief Minister Sri Chandrababu Naidu ji and our Deputy Chief Minister Sri Pawan Kalyan ji, we have developed so many activities for the past 2.5 years. In fact, Andhra Pradesh is very much vibrant in taking up so many tourism activities. We are focusing much on policy and process, partnerships, projects, promotion and products.
0: ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. కేరళలో చికిత్స పొందుతున్న ఆయన అక్కడి నుంచే పిఠాపురం అభివృద్ది పనులపై దృశ్య మాధ్యమం విధానంలో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, రైతు సేవా కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుపతి, విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసును ఫ్లై

0: ఇవన్ సంస్థ ప్రారంభించింది. ఈ సర్వీసు వారంలో 4 రోజుల పాటు నడవనుంది. తిరుపతి విజయవాడ ప్రత్యేక విమాన సర్వీసు ప్రారంభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ,
1: తిరుపతికి, విజయవాడకి, తిరుపతి రాజమండ్రి, అలాగే తిరుపతి హైదరాబాద్ కు నేరుగా విమాన కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకుని వస్తున్నారు. తిరుపతి నుంచి విజయవాడకి వారానికి 4 సర్వీసులు, అలాగే రాజమండ్రికి వారానికి 3 సర్వీసులు, హైదరాబాద్ కి ప్రతిరోజు నేరుగా విమాన సర్వీసుల్ని ప్రారంభం చేస్తున్నారు. దీంతో తిరుపతి దర్శనానికి వచ్చే భక్తులకి, ముఖ్యంగా మన విజయవాడ రాజమండ్రి ప్రాంతం నుంచి వచ్చే భక్తులందరికీ కూడా ఈ యొక్క సౌకర్యం మరింత సులభతరంగా తిరుపతి రావడానికి అందుబాటులోకి వస్తుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ వైవో నందన్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: మారుతున్న కాలానికి, పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా గతంలో ఉన్నటువంటి నియమాలు సరిపోనందున ఈ మధ్య కాలంలో ఒక ప్లాస్టిక్ భూతం కావచ్చు, పర్వతాల్లో పెరిగిపోయినటువంటి లెగసీ వేస్ట్ కావచ్చు, వీటన్నింటినీ నిర్వహించాలంటే, సహజ వనరులను కాపాడుకోవాలంటే
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: పారదర్శక పాలనకు సమాచార హక్కు చట్టం ఆర్టీఐ బలమైన సాధనమని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఆర్టీఐ అమలులో కార్యాచరణ ఏకరూపత, సవాళ్లు పరిష్కారాలు అంశంపై హైదరాబాద్లో నిర్వహించిన జాతీయ సదస్సును గవర్నర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఆర్టీఐ అమలులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వ విభాగాల వద్ద ఉన్న సమాచారం తెలుసుకోవడం ప్రజల హక్కు అని, దాన్ని సకాలంలో సులభంగా ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో చేపట్టిన వరికపుడి శిల ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పల్నాడు జిల్లా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో వరికపుడి శిల ఎత్తిపోతల పథకంపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, పల్నాడు జిల్లాలో సుమారు 84,000 ఎకరాల మెట్ట భూములకు సాగునీరు అందించడమే ప్రాజెక్టు లక్ష్యమని తెలిపారు. ప్రాజెక్టుకు అవసరమైన 586 ఎకరాల భూమిని 63 కోట్ల రూపాయల వ్యయంతో భూసేకరణ చేసి 4 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. బాల్యాన్ని మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సిహెచ్ మధుసూదన్ రావు అన్నారు. గుంటూరు జిల్లా చినకాకానిలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా నిర్వహించిన రాష్టస్థాయి శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా మధుసూదన్ రావు మాట్లాడుతూ, విద్యార్థులతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ను సాధించేందుకు అందరూ సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఈ నెల 17న ఉచిత రక్తదాన శిబిరాలు, ఆశీర్వాద్ కా దియా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. వాతావరణం. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకురాలు కె నాగరత్న తెలియజేస్తూ,
4: కొనసాగుతున్నటువంటి ఈ అల్పపీడనం ఏదైతే ఉందో ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడి దాని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం 9.4 కిలోమీటర్ల ఎత్తున ప్రస్తుతం కొనసాగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ పలు జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసి 1-2 చోట్ల భారీ వర్షాలతో పాటుగా అతి భారీ వర్షాలు కూడా సెంట్రల్ కోస్టల్ జిల్లాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
0: మరోవైపు తెలంగాణలోని ఉత్తర తూర్పు జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్.

0: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు కొనసాగనుంది. తెలంగాణ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి ఆంధ్రప్రదేశ్లో అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః సురేష్ చంద్ శర్మ. అథ వార్తాః. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సముద్ఘోషితవాన్ యత్ భారతం అంతారాష్ట్రీయ విధి నియమానాం సంవాత్ విధేహే బహుపక్షీయ సహాయ భావనాధారేణ సురక్షిత శాంతిపూర్ణ శాశ్వత రూపకస్య అంతరిక్ష మండలస్య పూర్ణం సుదృఢం చ సమర్థనం సంధారయతి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రోక్తవాన్ యత్ వైజ్ఞానిక తథ్యాని పారదర్శి సత్యనిష్టతయా సమగ్ర లోక కళ్యాణాయ వినియుక్తాని స్యుః. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా ఏతాని వక్తవ్యాని ఫ్రాన్స్ దేశస్య పైరిస్ నగరే సమాయోజితే అంతారాష్ట్రీయ అంతరిక్ష సమ్మేళనావసరే ఆభాసీయ మాధ్యమేన ప్రకాశితాని.
2: India's approach is rooted in Vasudhaiva Kutumbakam, that is, one earth, one family, one future. This spirit must now travel beyond earth. We support a safe, secure, peaceful and sustainable space domain anchored in international law, dialogue and multilateral cooperation. Scientific data must serve the common good with openness and integrity. India's space journey reflects this philosophy.
1: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సబలం ప్రతిపాదితవాన్ యత్ అంతరిక్ష కక్షాసు సంవృద్ధి సంఘర్ష స్థానే సహయోగ భావన అల్పకాలిక లాభ స్థానే శాశ్వతత బహిష్కరణ స్థానే చ సమావేశిత ప్రాథమిక రూపేణ స్యాత్ ఇతి ప్రతిపాదితవాన్. భారతీయ అంతరిక్ష అనుసంధాన సంఘటనస్య భూమికాం ప్రతిపాదయన్ శ్రీ మోదీ ప్రోక్తవాన్ యత్ స్వీయ కార్యదక్షతా కారణేన స్వీయ ఐతిహాసిక అభియానైశ్చ ఏతయా సంస్థయా వైశ్విక ప్రశంసా సమర్జితా. అష్టాదశం బ్రిక్స్ శిఖర సమ్మేళనం శ్వః ప్రభృతి నవదేహల్యాః భారత మండపం ఇత్యత్ర సమారప్స్యతి. సమ్మేళనం ఆలక్ష్య భవ్యాయోజనస్య సమగ్ర సజ్జాః సంప్రతి అంతిమే చరణే ప్రవిష్టాః. ద్విదివసీయ శిఖర సమ్మేళనే బ్రాజిల్, చీన్, మిశ్ర, ఇథియోపియా, ఇండోనేషియా, భారతం, ఇరాన్, రూస్, సౌదీ అరబ్, దక్షిణ ఆఫ్రికా, సంయుక్త అరబ్ అమీరాత్ ఇత్యేతం సమేత్య ఏకాదశ ప్రముఖాః వికాసశీల అర్థవ్యవస్థాః మంచం ధారయిష్యంతి. భారతస్య అధ్యక్షతాయాం సమాయోక్ష్యమాణస్య ఏతస్య శిఖర సమ్మేళనస్య విషయః నవాచార సహకార సతత వికాసాయ చ నిర్మాణమితి. శిఖర సమ్మేళనే రూస్ దేశీయ రాష్ట్రపతి వ్లాదిమిర్ పుతిన్ ఇత్యసౌ, చీన్ దేశీయ రాష్ట్రపతి షీ జిన్పింగ్ ఇత్యసౌ, దక్షిణ ఆఫ్రికాయాః రాష్ట్రపతి సిరిల్ రామాఫోసా ఇత్యసౌ, మిశ్ర దేశీయ రాష్ట్రపతి అబ్దిల్ ఫతహ్ అల్ సీసీ, ఇండోనేషియాయాః రాష్ట్రపతి ప్రభువో సుబియాంతో, ఇరాన్ దేశస్య రాష్ట్రపతి మసూద్ పేజెక్విస్టియన్ ఇత్యసౌ, అబుధాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహయాన్ ఇత్యసౌ, అథ ఇథియోపియాయాః ప్రధానమంత్రి అబి అహ్మద్ అలీ ఇత్యేతం సమేత్య వైశ్విక నేతారః సమ్మేళనే భాగం భజిష్యంతి. బ్రిక్స్ శిఖర సమ్మేళనం ఆలక్ష్య దిల్లీ యాతాయాత ఆరక్షీ బలేన సంసూచితం యత్ అద్య మధ్యాహ్నే ద్వివాదనతః సార్ధ అష్టవాదన పర్యంతం ప్రముఖ మార్గేషు యాతాయాతే పరివర్తనం నియంత్రితా చ వ్యవస్థితా ప్రభవేత్. ఆరక్షిబలానుసారేణ ఆపత్కాలికాః ఆవశ్యకాశ్చ సేవాః ప్రాథమ్యం భజేరన్. సమమేవ దిల్లీ మెట్రోయాన్ విభాగేనాపి ఆవశ్యకాః సూచనాః ప్రసారితాః. अन्ते च क्रीडा वार्तासु महिला क्रिकेट एशिया चषक स्पर्धा

0: सेनाया उपान्त्य चक्रे गतरात्रौ भारत बांग्लादेश दलयो मध्ये समायोजितवे द्वंद्वे भारतेन बांग्लादेश दलं चत्वारिंशत् धावनांकैः पराभूय एशिया चषक स्पर्धाया निर्णायके चक्रे स्थानं संप्राप्तम्। दुबई नगरे अंतर्राष्ट्रीय क्रिकेट प्रांगणे समायोजिते एतस्मिन् द्वंद्वे भारतेन प्रथमं दण्डेन क्रीडयता स्पर्धा विजिता इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం హన్మకొండ జిల్లా సమాచార లేఖ వింటారు. నివేదిక అందిస్తారు డి వీణావాణి గారు.
2: తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో పర్యటించారు. హనుమకొండ జిల్లాలో సుమారు 484 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. అక్కడ నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట విజయోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వరంగల్ నగరం కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఔటర్ రింగ్ రోడ్డు, టెక్స్టైల్ పార్క్ వంటి కీలక ప్రాజెక్టులను వేగవంతం చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రజాప్రభుత్వం, రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్తు, ధాన్యానికి బోనస్ వంటి పథకాలతో రైతులకు అండగా నిలుస్తోందన్నారు. మహిళల ఆర్థిక ఎదుగుదల కోసం రాష్ట వ్యాప్తంగా 8,000 గ్రామాల్లో ఇందిరమ్మ మహిళా శక్తి భవనాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి పేదవాడికి సొంతింటితో పాటు ఆత్మ గౌరవంతో కూడిన జీవనాన్ని అందించడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హనుమకొండలోని అంబేద్కర్ భవన్ లో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్యూఆర్ కోడ్ సదుపాయం ఉన్న ఈ కొత్త కార్డుల ద్వారా లబ్దిదారులు తమ ప్రాంతంతో పాటు సమీపంలోని ఏ రేషన్ దుకాణం నుండైనా సరుకులు పొందే వెసులుబాటు ఉంటుందన్నారు. రాష్టంలో ఇప్పటికే 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, రెండవ విడతలో మరో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేయనున్నట్టు వెల్లడించారు. పల్లె పల్లెకు పొన్నం అన్న పల్లె పల్లెలో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లో పలు గ్రామాల్లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కొద్ది రోజులుగా పర్యటిస్తున్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని అధికారులతో తక్షణమే సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామస్తుల నుండి ఫిర్యాదులు తీసుకుని వాటి పరిష్కారానికి అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. హనుమకొండలో స్పోర్ట్స్ స్కూల్ కు సొంత భవన నిర్మాణం చేపడతామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. విద్య, వైద్యంతో పాటు క్రీడా రంగానికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇటీవల హనుమకొండలో అభివృద్ది చేసిన స్విమ్మింగ్ పూల్ ను జేఎన్ఎస్ ఇండోర్ స్టేడియంలో పునర్నిర్మాణం పనులు పూర్తి చేసుకున్న బ్యాడ్మింటన్ స్టేడియం ను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ తో కలిసి ప్రారంభించారు. హనుమకొండ జిల్లాలోని పలు డివిజన్లలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని రాష్ట గృహ నిర్మాణ శాఖ చీఫ్ ఇంజనీర్ ఎం చైతన్య కుమార్ పరిశీలించారు. కాజీపేట, ఫాతిమానగర్, మచిలీ బజార్, సుధానగర్, యాదవ్ నగర్ ప్రాంతాల్లో రాష్ట ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించి లబ్దిదారులతో ఆయన మాట్లాడారు. త్వరగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని లబ్దిదారులకు సూచించారు. హనుమకొండ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కాని వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్నారు. జిల్లాలో 1,32,070 మంది ఓటర్లలో వ్యత్యాసాలు ఉండగా వారికి నోటీసులు అందజేస్తున్నట్టు హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి తెలియజేశారు. పరకాల నియోజకవర్గంలో 8 మంది, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 11 మంది, మొత్తం 19 మంది ఏఈఆర్ఓలు ఓటర్ల విచారణ చేపట్టనున్నారు. నోటీసులు అందుకున్న ఓటర్లు తమకు కేటాయించిన తేదీల్లో నిర్ణీత కేంద్రాలకు హాజరై ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల ధృవీకరణ పత్రాల్లో ఏదైనా ఒక దానిని సమర్పించి తమ అర్హత నిరూపించుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో విచారణ పూర్తయి ధృవీకరించబడిన ఓటర్ల పేర్లు మాత్రమే 2026 అక్టోబర్ 19 ప్రచురించే తుది ఓటర్ల జాబితాలో ఉంటాయని స్పష్టం చేశారు. అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్ల సమాచారాన్ని అందించిన వారికి 50,000 రూపాయల పారితోషికం అందజేస్తామని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పేర్కొన్నారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టాన్ని జిల్లాలో పగడబందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కమిటీ సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలోని అనుమానాస్పద ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. అనుమతి లేకుండా స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు గుర్తిస్తే సదరు సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గౌరవిల్లి కాలువకు సంబంధించి భూసేకరణ, పరిహారం చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. హనుమకొండ జిల్లాలో చేపట్టిన గౌరవిల్లి ప్రాజెక్ట్, గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేస్, దేవాదుల ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియ పురోగతిపై జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఇటీవల సమీక్షా సమావేశం నిర్వహించారు. వేలేరు, భీమదేవరపల్లి, ధర్మసాగర్ మండలాల్లో సేకరించిన భూముల్లో లైసెన్స్డ్ సర్వేయర్ల సహాయంతో వెంటనే పెగ్ మార్కింగ్ పూర్తి చేయాలన్నారు. ఎల్నినో ప్రభావం

0: ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి రైతులను ఆరుతడి పంటల వైపు మళ్లించేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
1: హనుమకొండ జిల్లా సమగ్ర నివేదిక అందించారు డి వీణావాణి గారు. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని, రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పటిష్టమైన సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్లో జరిగిన మొదటి సెమీఫైనల్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా, ప్రతిపాదిత కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో ప్రతిపాదిత కొత్త విత్తన చట్టంపై దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాల నాయకులతో జరిగిన సంప్రదింపుల సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు. ప్రస్తుత విత్తన చట్టాన్ని 1966లో రూపొందించగా విత్తన నియంత్రణ ఉత్తర్వులు 1983లో అమల్లోకి వచ్చాయని మంత్రి తెలిపారు. నకిలీ నాసిరకం విత్తనాలు బాధ్యతలను నిర్ధారించడంలో ఉన్న లోపాలు, కొత్తగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రస్తుత వ్యవస్థ సరిపోదని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు రేపు దాద్రానగర్ హవేలీ డామన్ డయ్యూలలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి సిల్వాసాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ కళాశాలలో జరిగే బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సిల్వాసాలోని స్వామి వివేకానంద విద్యామందిర్, నమో వైద్య విద్యా పరిశోధనా సంస్థ, డామన్లో ఇటీవల ప్రారంభించిన నమో ఆసుపత్రి వంటి కీలక సంస్థలను సందర్శిస్తారు. డామన్ నైట్ మార్కెట్, రామసేతు సీఫ్రంట్, నమోపత్ సీఫ్రంట్ వంటి ముఖ్యమైన పర్యాటక అభివృద్ది ప్రదేశాలను సిపి రాధాకృష్ణన్ సందర్శిస్తారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. 2030 నాటికి ఇరు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్యంలో 100 బిలియన్ డాలర్లు, ఇరు దేశాల మధ్య పెట్టుబడులలో 50 బిలియన్ డాలర్ల మార్కును సాధించే దిశగా కృషి చేయాలని మంత్రి సూచించారు. నిన్న న్యూఢిల్లీలో రష్యా పరిశ్రమల వాణిజ్య శాఖ మంత్రి ఆంటోన్ అలీఖానోవ్తో కలిసి ఇన్నోప్రోమ్ ఇండియా 2026 సమాపేశానికి సహ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, ఇరు దేశాధినేతలు నిర్దేశించిన లక్ష్యాలు ఆయా దేశాల ప్రభుత్వాలు వ్యాపారాల పనితీరును అంచనా వేస్తాయని అన్నారు. జలచర ఉత్పత్తులు, కూరగాయలు, కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాలు తదితర ఉత్పత్తులతో రష్యాకు దేశ ఎగుమతులు గణనీయంగా పెరిగాయని పీయూష్ గోయల్ అన్నారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు రేపు న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ సహా 11 ప్రధాన అభివృద్ది చెందుతున్న దేశాలు పాల్గొంటాయి. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది సమావేశం జరగనుంది. రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దిల్ ఫతా ఎల్సిసి, ఇండోనేషియా అధ్యకుడు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజేష్కియాన్, అబుదాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీతో సహా ప్రపంచ నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. కాగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరా న్యూఢిల్లీకి చేరుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్బంగా భారత్ బ్రెజిల్ మధ్య సుదీర్ఘమైన స్నేహ సంబంధాలున్నాయని, గ్లోబల్ సౌత్ అంతటా సహకారాన్ని పెంపొందించడంలో ఇరు దేశాలు ఉమ్మడి నిబద్దతతో పనిచేస్తున్నాయని మంత్రిత్వ శాఖ ఉద్ఘాటించింది. ప్రపంచ అభివృద్దికి భారత్ ఒక కీలక చోదక శక్తి అని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అభివర్ణించింది. 2వ త్రైమాసిక

0: సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ది చెంది తమ అంచనాలను ఇతర పరిశీలకుల ఏకాభిప్రాయాన్ని అధిగమించిందని ఐఎంఎఫ్ తెలిపింది. ఇంధన ధరల భారం పెరిగినప్పటికీ ఊహించిన దానికంటే మెరుగైన ఆర్థిక వ్యవస్థ పనితీరుకు సేవలు ఎగుమతులు తోడ్పడ్డాయని ఐఎంఎఫ్ కమ్యూనికేషన్ల విభాగం డైరెక్టర్ జూలీ కోజాక్ అన్నారు. భారతదేశ తాజా జీడీపీ విడుదలలో కొత్త పారిశ్రామిక ఉత్పత్తి సూచిక, కొత్త ఉత్పత్తిదారుల ధరల సూచిక శ్రేణిని చేర్చినట్లు కోజాక్ తెలిపారు. ఈ మార్పులు దేశ జీడీపీ అంచనాలను మెరుగుపరుస్తాయని కోజాక్ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న చమురు ధరల ప్రభావాన్ని కూడా తాము పర్యవేక్షిస్తున్నామని ఐఎంఎఫ్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పటిష్టమైన సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు ప్రాంతీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ ఉమ్మడిగా కృషి చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. తైమూర్ లెస్టేలోని ఢిల్లీలో జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంతీయ కమిటీ 79వ సమావేశంలో మంత్రి దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేస్తూ నాణ్యమైన సేవలను విస్తరిస్తోందని అన్నారు. ప్రభుత్వం వినూత్న సరళమైన విధానాలను అవలంబిస్తోందని పేర్కొన్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల కోసం టెలికన్సల్టేషన్లు, రిఫరెన్స్, నిరంతర సంరక్షణను సులభతరం చేసేందుకు ఈ సంజీవని వంటి వేదికలను వినియోగిస్తోందని తెలిపారు. భౌగోళిక అడ్డంకులను అధిగమించేందుకు భారత్ సాంకేతికతను వినియోగించుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమం 3.0 కార్యాచరణ మార్గదర్శకాలను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ పౌరులు, రైతులు, ఆస్తి యజమానుల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడంలో డిఐఎల్ఆర్ఎంపీ 3.0 ఒక నిర్ణయాత్మక ముందడుగు అని అభివర్ణించారు. ఇది పూర్తి వ్యవస్థ అనుసంధానం వైపు పయనిస్తుందని, రైతులు సులభంగా సంస్థాగత రుణాలను పొందవచ్చని, పౌరులు ప్రభుత్వ కార్యాలయాలకు పదే పదే వెళ్లాల్సిన అవసరం ఉండదని మంత్రి తెలిపారు.
1: అబ్ సభీ భూమి కే రికార్డ్ డిజిటైజ్ కియే జా రహే హై ఔర్ అబ్ ఆన్లైన్ ఔర్ పారదర్శీ ప్రక్రియా సే కోయి భీ ఉన్కో ఆసానీ సే ప్రాప్త కర్ సక్తా హై. రిజిస్టార్ జో ఆఫీస్ థే ఉన్కో భీ పాస్పోర్ట్ సేవా కేంద్ర కి తర్జ్ పర్ సేవా కేంద్ర కే రూప్ మే వికసిత్ కియా జా రహా హై, జహాన్ నాగరికో కో బైఠనే కా స్థాన్ హోగా, లైన్ నీ లగానీ పడేగీ. ఆసానీ సే పారదర్శీ ప్రక్రియా కే ద్వారా వో కహీ సే భీ అప్నే రికార్డ్స్ కో ప్రాప్త కర్ సకేంగే.
0: పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానమే ప్రపంచంలో అత్యుత్తమ పరిపాలనా రూపమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అభివర్ణించారు. పార్లమెంట్ హౌస్ లోని జీఎంసీ బాలయోగి సభా మందిరంలో 27వ జాతీయ యువ పార్లమెంటు పోటీ 2025-26లో విజేతలకు మంత్రి బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం జవహర్ నవోదయ విద్యాలయాల విద్యార్థులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే పార్లమెంటు ప్రాముఖ్యతను వివరించి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల వ్యక్తిత్వాన్ని సరైన దిశలో తీర్చిదిద్దే జవహర్ నవోదయ విద్యాలయాల పనితీరుని కిరణ్ రిజిజు ప్రశంసించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో ప్రముఖ దాత 5వ యువరాజు రహీమ్ అగా ఖాన్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సామాజిక అభివృద్ది, నీటిపారుదల, సహకార సంఘాలు, చిరుధాన్యాలతో సహా సహజ వ్యవసాయం, సౌరశక్తి రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడంపై ఇరువురు చర్చించారు. మానవ అభివృద్ది పట్ల ఉమ్మడి నిబద్దతతో ముడిపడి ఉన్న అగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్తో తమకున్న బంధాన్ని భారత్ ఎంతో గౌరవిస్తుందని అమిత్ షా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. సుస్థిర అభివృద్ది, మానవాళి శ్రేయస్సుకై ఈ భాగస్వామ్యాలను ముందుకు తీసుకెళ్లడంలో ఉమ్మడి నిబద్దతను మంత్రి పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. భారత ఓపెనర్ షఫాలీ వర్మ 40 బంతుల్లో 64 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది. కాగా ఈరోజు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్ శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.

0: ముందు విశేషాలు మరోసారి. కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని, రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పటిష్టమైన సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్లో జరిగిన మొదటి సెమీఫైనల్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. భూదానోద్యమ స్ఫూర్తిదాత వినోబా భావే ప్రసంగ వ్యాసం వింటారు.
3: ఆచార్య వినోబా భావే అహింసా ఉద్యమకారుడు, స్వాతంత్ర్య కార్యకర్త, సంఘ సంస్కర్త మరియు ఆధ్యాత్మిక గురువు. పేదలు, అణగారిన వర్గాల వారికి సేవ చేసేందుకు తన జీవితాన్ని అంకితం చేసి వారి హక్కుల కోసం పాటుపడ్డారు. 1895 సెప్టెంబర్ 11 మహారాష్ట్రలోని కొలాబా జిల్లాలోని గగోడేలో నరహరి శంభురావు మరియు రుక్మిణీదేవి దంపతులకు వినాయక్ నరహరి భావే జన్మించాడు. అతనికి 3 సోదరులు మరియు 1 సోదరి ఉన్నారు. అతని తల్లి రుక్మిణీదేవి వినోబాలో ఆధ్యాత్మికత యొక్క లోతైన భావాన్ని కలిగించారు. విద్యార్థిగా ఉన్నప్పుడు వినోబాకు గణితం అంటే చాలా ఇష్టం. అతను తన తాతగారి ఆధ్వర్యంలో భగవద్గీతను అధ్యయనం చేయడం ద్వారా చాలా ముందుగానే ఆధ్యాత్మిక మనస్సాక్షిని కూడా అభివృద్ధి చేశాడు. మంచి విద్యార్థి అయినప్పటికీ సాంప్రదాయ విద్య వినోబాను ఎప్పుడూ ఆకర్షించలేదు. అతను సామాజిక జీవితాన్ని త్యజించి హిమాలయాలకు వెళ్లాలని భావించాడు. ఇతర రోజుల్లో భారత స్వాతంత్ర్య పోరాటంలో చేరాలని భావించాడు. అతను దేశమంతటా ప్రయాణించడం ప్రారంభించాడు. పవిత్ర గ్రంథాలు మరియు సంస్కృతం యొక్క జ్ఞానంతో పాటు ప్రాంతీయ భాషలను నేర్చుకోవడం ప్రారంభించాడు. అతను బనారస్ పవిత్ర నగరంలో మహాత్మా గాంధీపై ఒక భాగాన్ని చూశాడు. ప్రత్యేకంగా బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో అతను చేసిన ప్రసంగం గురించి, అది చదివిన తరువాత అతని జీవిత గమనం మారిపోయింది. అతను గాంధీతో ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రారంభించాడు. 20 ఏళ్ల వినోబా తనను అహ్మదాబాద్ లోని కొచ్రాబ్ ఆశ్రమానికి ఆహ్వానించడంతో ముగ్ధుడయ్యాడు. జూన్ 7 వినోబా గాంధీని కలిశారు. ఆశ్రమంలో నివాసం తీసుకున్నారు. అతను ఆశ్రమంలో అన్ని కార్యక్రమాలలో విధిగా పాల్గొన్నాడు. కఠిన మరియు నిరాడంబరమైన జీవితాన్ని గడిపాడు. చివరికి ఖాదీ ఆందోళన్, బోధన మొదలైన గాంధీచే రూపొందించబడిన వివిధ కార్యక్రమాలకు తన జీవితాన్ని అంకితం చేశాడు. ఆశ్రమానికి చెందిన మరొక సభ్యుడైన మామా ఫడ్కే అతనికి వినోబా అనే పేరును ప్రదానం చేశారు. వినోబాకు గాంధీతో ఉన్న అనుబంధం గురించి తెలుసుకున్నట్లయితే, వినోబా మహాత్మా గాంధీ యొక్క సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడయ్యాడు. అతను రాజకీయ ఆధ్యాత్మిక దృక్కోణం నుండి గాంధీని తన గురువుగా భావించాడు. అతను ప్రశ్నించకుండా గాంధీ నాయకత్వాన్ని అనుసరించాడు. సంవత్సరాలు గడిచే కొద్దీ వినోబా మరియు గాంధీ మధ్య బంధం మరింత బలపడింది. సమాజం కోసం నిర్మాణాత్మక కార్యక్రమాలలో అతని ప్రమేయం పెరుగుతూ వచ్చింది. వినోబాకు రాసిన లేఖలో గాంధీ ఇలా రాశాడు, "మిమ్మల్ని ఏ పరంగా మెచ్చుకోవాలో నాకు తెలియదు. మీ ప్రేమ మరియు మీ పాత్ర నన్ను ఆకర్షిస్తుంది. మీ స్వీయ పరిశీలన కూడా చేస్తుంది. నీ విలువను కొలవడానికి నేను సరిపోను. నేను మీ స్వంత

అంచనాను అంగీకరిస్తున్నాను మరియు మీకు తండ్రి పదవిని అందిస్తాను అని అన్నారు. గాంధీ రూపొందించిన పలు కార్యక్రమాలను సాగిస్తూ నాయకుడు ఏర్పాటు చేసిన ఆశ్రమాల్లో వినోబా తన జీవితంలో మంచి భాగాన్ని గడిపారు. April 8, 1921న గాంధీ ఆదేశాల మేరకు వినోబా అక్కడ గాంధీ ఆశ్రమ బాధ్యతలు చేపట్టేందుకు వార్ధా వెళ్లారు. వార్ధాలో ఉన్న సమయంలో భావే మరాఠీలో మహారాష్ట్ర ధర్మ పేరుతో ఉపనిషత్తులపై ఆయన రాసిన వ్యాసాలతో కూడిన ఒక మాసపత్రికను కూడా వెలువరించారు. అతని రాజకీయ సిద్ధాంతాలు స్వేచ్ఛను పొందేందుకు శాంతియుత సహాయ నిరాకరణ సూత్రాల వైపు మళ్ళాయి. అతను భారతీయుల మధ్య సమానత్వం మరియు వివిధ మతాల మధ్య గాంధీ యొక్క సామాజిక విశ్వాసాలను విశ్వసించాడు. గాంధీ రూపొందించిన అన్ని రాజకీయ కార్యక్రమాలలో ఆయన పాల్గొనేవారు. స్వాతంత్ర్య పోరాటంలో వీరి పాత్ర గురించి చూసినట్లయితే మహాత్మా గాంధీ ప్రభావంతో వినోబా కూడా భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. అతను సహాయ నిరాకరణ కార్యక్రమాలలో పాల్గొన్నాడు మరియు ముఖ్యంగా విదేశీ దిగుమతులకు బదులుగా స్వదేశీ వస్తువులను ఉపయోగించమని పిలుపునిచ్చాడు. అతను ఖాదీని బయటకు మళ్లించే స్పిన్నింగ్ వీల్ ను తీసుకున్నాడు మరియు ఇతరులను అలా చేయమని ప్రోత్సహించాడు. ఫలితంగా ఫ్యాబ్రిక్ భారీ ఉత్పత్తికి దారితీసింది. 1932లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వినోబా భావే కుట్ర పన్నారని ఆరోపిస్తూ ప్రభుత్వం అతన్ని ధులియాకు 6 నెలల జైలుకు పంపింది. అక్కడ తోటి ఖైదీలకు మరాఠీలో భగవద్గీతలోని విభిన్న విషయాలను వివరించాడు. ధులియా జైలులో గీతపై ఆయన చేసిన ఉపన్యాసాలన్నింటినీ సేకరించి తరువాత పుస్తకంగా ప్రచురించారు. 1940 వరకు వినోబా భావే చుట్టుపక్కల వారికి మాత్రమే తెలుసు. మహాత్మా గాంధీ అక్టోబర్ 5, 1940న ఒక ప్రకటన విడుదల చేయడం ద్వారా భావేని దేశానికి పరిచయం చేశారు. వినోబా మహాత్మా గాంధీ యొక్క స్వయంగా మొదటి వ్యక్తిగత సత్యాగ్రహిగా కూడా ఎంపికయ్యాడు. అసమానత వంటి సాంఘిక దురాచారాలను రూపుమాపేందుకు వినోబా భావే అవిశ్రాంతంగా కృషి చేశారు. గాంధీ చూపిన ఉదాహరణల ద్వారా ప్రభావితుడైన అతను తన గురువు హరిజనులుగా ప్రేమగా పిలిచే ప్రజలవాదాన్ని చేపట్టాడు. స్వతంత్ర భారతదేశంలో గాంధీ ఊహించిన సమాజాన్ని స్థాపించడం అతని లక్ష్యం. అతను సర్వోదయ అనే పదాన్ని గాంధీ నుంచి స్వీకరించాడు. దీని అర్థం అందరికీ పురోగతి. ఆయన ఆధ్వర్యంలోని సర్వోదయ ఉద్యమం 1950లలో వివిధ కార్యక్రమాలను అమలు చేసింది. అందులో ప్రధానమైనది భూదాన్ ఉద్యమం. భూదాన్ ఉద్యమం గురించి చూసినట్లయితే 1951లో వినోబా భావే తన శాంతి యాత్రను కాలినడకన తెలంగాణలోని హింసాత్మక ప్రాంతం గుండా ప్రారంభించాడు. 1951 April 18న పోచంపల్లి గ్రామానికి చెందిన హరిజనులు తమకు జీవనోపాధి కోసం సుమారు 80 ఎకరాల భూమిని అందించాలని అభ్యర్థించారు. గ్రామంలోని భూస్వాముల ముందుకు వచ్చి హరిజనులను కాపాడాలని వినోబా కోరారు. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఒక భూస్వామి అవసరమైన భూమిని ఇచ్చాడు. ఈ సంఘటన త్యాగాలు అహింస చరిత్రలో కొత్త అధ్యాయాన్ని జోడించింది. ఇది భూదాన్ ఉద్యమానికి నాంది. ఉద్యమం 13 సంవత్సరాలు కొనసాగింది మరియు వినోబా దేశం మొత్తం 58,741 కిలోమీటర్ల పొడవు మరియు వెడల్పులో పర్యటించారు. అతను దాదాపు 4.4 మిలియన్ ఎకరాల భూమిని సేకరించడంలో విజయం సాధించాడు. అందులో దాదాపు 1.3 మిలియన్ ఎకరాలు భూమి లేని పేద రైతులకు పంపిణీ చేయబడింది. వినోబా భగవద్గీత ద్వారా బాగా ప్రభావితమయ్యారు మరియు అతని ఆలోచనలు ప్రయత్నాలు పవిత్ర గ్రంథం యొక్క సిద్ధాంతాలపై ఆధారపడి ఉన్నాయి. దైవం నుండి ఒకరి దృష్టిని దూరం చేసే విలాసాలు లేకుండా సరళమైన జీవన విధానాన్ని ప్రోత్సహించడానికి అతను అనేక ఆశ్రమాలను స్థాపించాడు. 1959లో మహాత్మా గాంధీ బోధనల ప్రకారం స్వయం సమృద్ధిని లక్ష్యంగా చేసుకుని మహిళల కోసం ఒక చిన్న సంఘం బ్రహ్మ విద్యా మందిర్ ను స్థాపించాడు. అతను గోహత్యపై బలమైన వైఖరిని తీసుకున్నాడు మరియు భారతదేశంలో దానిని నిషేధించే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తానని ప్రకటించాడు.
వినోబా తన జీవిత కాలంలో అనేక పుస్తకాలను రచించాడు. వాటిలో చాలా వరకు

0: ఆధ్యాత్మిక విషయాలపై ఆధారపడి ఉన్నాయి. అతను ఇంగ్లీష్ మరియు సంస్కృతంతో పాటు మరాఠీ, తెలుగు, గుజరాతీ, కన్నడ, హిందీ, ఉర్దూ వంటి భారతీయ ప్రాంతీయ భాషలతో సహా పలు భాషలపై పట్టు సాధించాడు. అతను సంస్కృతంలో రాసిన గ్రంథాల విషయాలను వివిధ సాధారణ భాషలలోకి అనువదించడం ద్వారా ప్రజలకు చదవగలిగేలా చేశాడు. స్వరాజ్య శాస్త్రం, గీతా ప్రవచనం, త్రీ శ్రీ శక్తి లేదా థర్డ్ పవర్ మొదలైనవి ఆయన రాసిన కొన్ని పుస్తకాలు. 1958లో రామన్ మెగ్సెసే అవార్డు అందుకున్న మొదటి అంతర్జాతీయ వ్యక్తి వినోబా భావే. 1983లో మరణానంతరం ఆయనకు భారతరత్న లభించింది. నవంబర్ 1982లో వినోబా భావే తీవ్ర అనారోగ్యానికి గురై తన జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాడు. అతను తన చివరి రోజుల్లో ఆహారం మరియు ఔషధాలను స్వీకరించడానికి నిరాకరించాడు. 1982 నవంబర్ 15న గొప్ప సంఘ సంస్కర్త వినోబా భావే కన్నుమూశారు.
1: భూదాన స్ఫూర్తిదాత వినోబా భావే ప్రసంగ వ్యాసం మీరు ఇంతవరకు విన్నారు.
2: అగజానన పద్మార్కం
3: గణపతి బప్ప మోరియ భక్తి గీతాలు, పూజా విశేషాలు, వినాయక చవితి సందడి,
4: ఇవన్నీ మీ ఆకాశవాణిలో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మరి శుభాకాంక్షలు కూడా తెలియచేయండి.
3: ఫోన్ నంబర్ 9989679076.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయ ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఏక్ పోలీస్ చిత్రం నుంచి ఈ పాట.

0: పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి విజయ పథం కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ శ్యాంప్రసాద్ సొంగ, శ్రీమతి గుండేటి విశాలిని. వినండి విజయ పథం కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్.
2: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, డేటా ఆధారిత టెక్నాలజీలు ఉద్యోగ ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్నాయి. అందుకే 4 ఏళ్లపాటు ప్రతి సెమిస్టర్లో కొత్త నైపుణ్యాలు, ప్రాజెక్టులు, ఇంటర్న్షిప్లు, కమ్యూనికేషన్ స్కిల్స్పై దృష్టి పెట్టాలి. క్లాస్ రూమ్ చదువుతో పాటు ఇండస్ట్రీ కోరే జాబ్ రెడీ స్కిల్స్ను పెంపొందించుకున్నప్పుడే క్యాంపస్ ప్లేస్మెంట్స్, ఉన్నత విద్య, స్టార్టప్ అవకాశాల్లో విజయం సాధ్యమవుతుంది. త్వరలో బీటెక్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్న తరుణంలో 4 ఏళ్ల బీటెక్ లో ప్రతి ఏడాది ఏం చేయాలి, ఎలా సిద్ధం కావాలి అనే అంశాలే ఈనాటి విజయపదంలో.
3: బీటెక్ లో చేయడం తమ లక్ష్యాల సాధనలో తొలిమెట్టు మాత్రమేనని గుర్తించాలి. ఎంట్రన్స్ టెస్టులో విజయంతో ఇంజనీరింగ్ సీటు పొందిన విద్యార్థులు తమ లక్ష్యం నెరవేరిందనుకుంటే పొరపాటే. ముఖ్యంగా ప్రస్తుత ఆధునిక AI, డిజిటల్, ఆటోమేషన్ ప్రపంచంలో మెరుగైన ఇంజనీర్లుగా రూపొందాలంటే మొదటి సంవత్సరంలో అడుగుపెట్టినప్పటి నుంచి 4వ ఏడాది వరకు పక్కా ఫ్యూచర్ ప్లాన్తో ముందుకు సాగాలి.
2: బీటెక్ లో చేరిన మొదటి సంవత్సరం విద్యార్థులు తొలుత కొత్త క్యాంపస్ వాతావరణంలో సాధ్యమైనంత త్వరగా ఇమిడిపోయే ప్రయత్నం చేయాలి. ప్రధానంగా వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల విద్యార్థులు ప్రవేశాలు పొందే IITలు, NITల క్యాంపస్లలో ఒత్తిడి సమస్య ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రాల స్థాయిలోని కళాశాలల్లోనూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కొత్త వాతావరణంలో ఒత్తిడికి గురవుతున్నారు. దీనికి సాధ్యమైనంత త్వరగా ఫుల్ స్టాప్ పెట్టాలి. విద్యార్థులు ఇంటర్ పర్సనల్, క్రాస్ కల్చర్ స్కిల్స్ పెంచుకునే దిశగా అడుగులు వేస్తూ విద్యార్థుల కోసం కాలేజీల్లో ప్రత్యేక కౌన్సిలింగ్ సెల్స్ నిర్వహిస్తున్నారు. ఈ సదుపాయం వినియోగించుకోవాలి.
3: ఇంటర్ చదివిన విధానం వేరు, ఇంజనీరింగ్ సబ్జెక్టులను అభ్యసించే పద్దతి, బోధించే తీరు భిన్నంగా ఉంటాయి. కాబట్టి విద్యార్థులు ఆందోళన చెందకుండా తొలుత 4 ఏళ్ల సిలబస్పై ప్రాథమిక అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాత మొదటి సంవత్సరం సబ్జెక్టులు సిలబస్పై పూర్తిస్థాయి దృష్టి పెట్టాలి. మొదటి సంవత్సరం సబ్జెక్టులు ఇంజనీరింగ్ కోర్సుకు పునాది వంటివి. వీటిపై పట్టు సాధిస్తేనే తర్వాత 3 ఏళ్లు అకాడమిక్స్లో రాణించడం సులువవుతుంది.
2: ఇంజనీరింగ్ విద్యార్థులు ఏ అంశాన్నైనా ప్రాక్టికల్ దృక్పథంతో, అప్లికేషన్ అప్రోచ్ తో అధ్యయనం చేయడం అలవాటు చేసుకోవాలి. అందుకోసం ల్యాబొరేటరీలో ప్రాక్టికల్స్ శ్రద్దగా చేయాలి. పుస్తకాలకే పరిమితమైతే పరీక్షల్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేయొచ్చేమో, కానీ రియల్ టైం నైపుణ్యాలు మాత్రం లభించవు. రియల్ టైం నాలెడ్జ్ లేకుంటే భవిష్యత్తులో కెరీర్ అవకాశాల పరంగా ఇబ్బందులు ఎదురవడం ఖాయం. పలు ఇన్స్టిట్యూట్లు మెంటారింగ్ సెల్స్ ను ఏర్పాటు చేస్తున్నాయి. తరగతి గదిలో సందేహాలు, నివృత్తి చేసుకోవడానికి బిడియపడే విద్యార్థులకు ఇవి ఎంతో ఉపయుక్తం.
3: ఇంజనీరింగ్ లో పూర్తి స్థాయిలో సబ్జెక్టుల బోధన 2వ ఏడాది నుంచే మొదలవుతుంది. కాబట్టి సెకండ్ ఇయర్ నుంచి సబ్జెక్టులను లోతుగా అన్ని కోణాల్లో అధ్యయనం చేయడం ప్రారంభించాలి. అందుకోసం మూక్స్, NPTEL వంటి ఆన్లైన్ మార్గాలతో పాటు ప్రొఫెసర్స్ రాసిన ప్రామాణిక పుస్తకాలను చదవడం మంచిది. ముఖ్యంగా ప్రతి అంశాన్ని వాస్తవ పరిస్థితులతో అనుసంధానిస్తూ అవగాహన చేసుకోవాలి. దీంతోపాటు విద్యార్థులు తమ బ్రాంచ్కు సంబంధించిన సబ్జెక్టులు, వాటికి అవసరమైన క్షేత్ర నైపుణ్యాలపై దృష్టి పెట్టాలి.
2: బీటెక్ విద్యార్థులు 2వ ఏడాదిలోనే ఇంటర్న్షిప్స్ దిశగా ఉపక్రమించాలి. 2వ ఏడాది చివరి నుంచే ఇంటర్న్షిప్స్ లో చేరేలా ప్రయత్నాలు సాగించాలి. ప్రతి పరిస్థితుల్లో పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా రియల్ టైం నైపుణ్యాలను సొంతం చేసుకోవాలంటే కనీసం 2 లేదా 3 ఇంటర్న్షిప్స్ చేయడం మేలు. AICTE నూతన కరికులం సైతం ఈ ఇంటర్న్షిప్స్ ను తప్పనిసరి చేసింది. కాబట్టి విద్యార్థులు సంబంధిత పరిశ్రమ

0: లో ఇంటర్న్ అవకాశాల కోసం అన్వేషించాలి. ఇందుకోసం క్యాంపస్లోని ఇండస్ట్రీ ఇంటరాక్షన్ సెల్తో పాటు ఆయా సంస్థల్లో పనిచేస్తున్న సీనియర్ల సహకారం తీసుకోవాలి. ఇంటర్న్షిప్ పూర్తి చేయడం ద్వారా తాజా పరిస్థితులపై అవగాహన వస్తుంది. అంతేకాకుండా కంపెనీల అవసరాలకు తగ్గట్టు నైపుణ్యాలు మెరుగుపరుచుకునే అవకాశం లభిస్తుంది.
1: ఇంజనీరింగ్ విద్యార్థులు 3 ఏడాది నుంచి తమ భవిష్యత్తు లక్ష్యాల సాధన దిశగా స్థిరంగా అడుగులు వేయాలి. క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం ప్రస్తుతం జాబ్ మార్కెట్లో డిమాండ్ ఉన్న టెక్నాలజీలు, నైపుణ్యాలను నేర్చుకోవాలి. ఉన్నత విద్యకు వెళ్లాలనుకునే విద్యార్థులు గేట్, క్యాట్ వంటి పరీక్షల ప్రిపరేషన్కు శ్రీకారం చుట్టాలి. నేటి ఏఐ యుగంలో ఇండస్ట్రీ 4.0 స్కిల్స్ ప్రాధాన్యం పెరుగుతోంది. కంపెనీలు తమ కార్యకలాపాల నిర్వహణలో కొత్త టెక్నాలజీని ప్రవేశపెడుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, రోబోటిక్స్, 3D డిజైన్ ప్రింటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ స్కిల్స్కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించి సర్టిఫికేషన్ కోర్సులు పూర్తి చేయడం లాభిస్తుంది. తద్వారా భవిష్యత్తులో జాబ్ మార్కెట్లో ముందంజలో నిలిచే వీలుంటుంది.
0: విద్యార్థులు లేటెస్ట్ స్కిల్స్ కోసం ఆన్లైన్ మార్గాలను అనుసరించాలి. మూక్స్, ఎన్పీటీఈఎల్ కోర్సులను అభ్యసించేందుకు సమయం కేటాయించాలి. మూక్స్, ఎన్పీటీఈఎల్లో విద్యార్థులకు ఉపయోగపడే వర్చువల్ ల్యాబ్ సౌకర్యం సైతం లభిస్తోంది. ఫలితంగా విద్యార్థులు తాజా పరిశోధనలు, టెక్నాలజీ పరిణామాలు, ప్రాక్టికల్ అంశాలపై అవగాహన పెంచుకోవచ్చు. ఇంజనీరింగ్ కోర్సులో అత్యంత కీలకమైన దశ ప్రాజెక్ట్ వర్క్. దీన్ని 4వ ఏడాదిలో చేస్తారు. రియల్ టైం ప్రాజెక్ట్ వర్క్ చేసేందుకే ప్రాధాన్యం ఇవ్వాలి. ఫేక్ ప్రాజెక్ట్ వర్క్ చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవడం ఖాయం. ముఖ్యంగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ప్రాజెక్టుకు సంబంధించి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టంగా మారుతుంది. సొంతంగా ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేస్తే సబ్జెక్ట్ నాలెడ్జ్ తో పాటు ప్రాక్టికల్ నైపుణ్యాలు అలవడతాయి.
1: ఇంజనీరింగ్ విద్యార్థులు పెంపొందించుకోవాల్సిన మరొక నైపుణ్యం వ్యక్తిత్వ వికాసం. కంపెనీలు ప్లేస్మెంట్స్ లో అభ్యర్థి వ్యక్తిత్వాన్ని కూడా పరిశీలిస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు కాలేజీలో ఉన్నప్పుడే కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్కింగ్, నాయకత్వ లక్షణాలు వంటి నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. కాలేజీలో నిర్వహించే సెమినార్లకు హాజరవడం, తోటి విద్యార్థులతో గ్రూప్ డిస్కషన్స్ వంటి వాటిలో ఉత్సాహంగా పాల్గొనాలి. అదేవిధంగా కాలేజీలో నిర్వహించే కల్చరల్ యాక్టివిటీస్లోనూ భాగస్వాములయ్యే విధంగా వ్యవహరించాలి. ఫలితంగా ఇంటర్ పర్సనల్ స్కిల్స్ మెరుగవుతాయి.
0: బీటెక్ లో చేరిన విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగాలి. ఉన్నత విద్య, ఉద్యోగం వీటిలో తమ లక్ష్యమేమిటో ముందుగానే నిర్దేశించుకోవాలి. ఒకటి కంటే ఎక్కువ లక్ష్యాలు పెట్టుకోవడం కూడా మంచిది కాదు. విదేశాల్లో ఎంఎస్ కోసమైతే 2వ సంవత్సరంలోనే టోఫెల్ ను, 3వ ఏడాదిలోపు జీఆర్ఈ రాయాలి. ఎంటెక్ కోసం గేట్, ఎంబీఏ కోసం క్యాట్ పరీక్షలకు కూడా 3వ ఏడాది నుంచే ప్రిపరేషన్ ప్రారంభించాలి. రియల్ టైం నైపుణ్యాలు అలవర్చుకోవడానికి క్లాస్ రూమ్ లెర్నింగ్ కే పరిమితం కాకుండా ఇండస్ట్రీ వాస్తవ పరిస్థితులను ఆకలింపు చేసుకోవాలి. కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలు ఏవో తెలుసుకుని వాటిని నేర్చుకునేందుకు కృషి చేయాలి. ముఖ్యంగా క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ ను పెంచుకోవాలి. అప్పుడే కోర్సు పూర్తయ్యే సమయానికి సమర్థవంతమైన ఇంజనీర్లుగా జాబ్ మార్కెట్లో అవకాశాల కోణంలోనూ ముందంజలో నిలిచే ఆస్కారం లభిస్తుంది.
1: ప్రస్తుతం అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కార్యకలాపాలు విస్తృతమవుతున్నాయి. ఏఐతో పాటు ప్రోగ్రామింగ్, కోడింగ్ నైపుణ్యాలు, మ్యాథమెటికల్ స్కిల్స్, అల్గారిథమ్ స్కిల్స్, లాజికల్ థింకింగ్, అనలిటికల్ స్కిల్స్ వంటి వాటిపైన దృష్టి పెట్టాలి. ప్రస్తుతం డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ నైపుణ్యాలున్న వారికి జాబ్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
0: బీటెక్ 4 సంవత్సరాల ప్రయాణం కేవలం డిగ్రీ పూర్తి చేయడం మాత్రమే కాదు, విద్యార్థి ఆలోచన విధానాన్ని, భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక సువర్ణ అవకాశం. ఈ 4 ఏళ్ల పాటు అకాడమిక్స్ తో పాటు నైపుణ్యాలు, ఇండస్ట్రీ కోరే జాబ్ రెడీ స్కిల్స్ ను పెంపొందించుకున్నప్పుడే క్యాంపస్ ప్లేస్మెంట్స్, ఉన్నత విద్య, స్టార్టప్ లో అవకాశాలు లభిస్తాయి. ఇదే ఈనాటి విజయపదం.
2: మీరింతవరకు కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విజయపథం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ శ్యాంప్రసాద్ సొంగ, శ్రీమతి గుండేటి విశాలిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడికి భక్తితో స్వాగతం పలుకుదాం.
2: వినాయక చవితి శుభాకాంక్షలు అతి తక్కువ ధరతో తెలియజేద్దాం.
1: ఫోన్ నంబర్ 9989876796.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జీవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఈ చిత్రం నుండి. కందికొండ సాహిత్యానికి చక్రి సంగీత సారథ్యంలో హరిహరన్ కౌశల్య ఆలపించిన ఈ పాట వినండి.

0: గణపతి బప్ప మోరియా. విద్య, విజ్ఞానం, విజయాలను ప్రసాదించే వినాయకుడి పండుగ వచ్చేసింది.
1: మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు.
2: భక్తి, సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనమైన వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమాలు ఆకాశవాణిలో వినండి.
0: మరి మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలియజేయండి. 9989 6790 76.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలకు కావస్తుంది. ముందుగా సమాచార ప్రభాత్, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: డాక్టరేట్ ప్రోగ్రాంలు, అలాగే ఎగ్జిక్యూటివ్ పిహెచ్డి ప్రోగ్రాం, ఇతర మేనేజ్మెంట్ కోర్సులు ఇప్పుడు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీలో కనీసం 50% మార్కులు లేదా సమానమైన సిజిపిఏ సాధించి ఉండాలి. సిఏ, సిఎస్, ఐసిడబ్ల్యూఏ, సిఎంఏ, ఎఫ్ఐఏఐ వంటి ప్రొఫెషనల్ డిగ్రీలు పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. చివరి సంవత్సరం బ్యాచిలర్స్ డిగ్రీ చదువుతున్న వారు లేదా డిగ్రీ ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. హాల్ టికెట్ల డౌన్లోడ్ అనేది నవంబర్ 4, 2026 నుంచి నవంబర్ 29, 2026 వరకు ఇచ్చారు. పరీక్షను నవంబర్ 29 నిర్వహిస్తారు. ఫలితాల వెల్లడి అనేది జనవరి 2027 వెలువరిస్తారు. దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం కోసం https://iimcat.ac.in వెబ్సైట్ చిరునామా మరొకసారి https://iimcat.ac.in అనే వెబ్సైట్ చూడవచ్చు. https://iimcat.ac.in ఈ వెబ్సైట్ లో మీకు దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్ లో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 15, 2026. మరొక ప్రకటన. దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ లా యూనివర్సిటీలు అందించే యూజీ, పీజీ లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ క్లాట్ 2027 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ 7 ఎల్ఎల్ఎం డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. యూజీ కోర్సులకు కనీసం 45% మార్కులతో 10+2 లేదా తత్సమానమైన పరీక్ష పాస్ అయి ఉండాలి. పీజీ కోర్సులకు కనీసం 50% మార్కులతో ఎల్ఎల్బి డిగ్రీ లేదా తత్సమానమైన పరీక్ష పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు చేయడానికి ఆఖరి తేదీ అక్టోబర్ 31, 2026. క్లాట్ 2027 ఆఫ్లైన్ పరీక్షను డిసెంబర్ 6, 2026 నిర్వహిస్తారు. దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం కోసం https://consortiumofnels.ac.in అనే వెబ్సైట్ చూడవచ్చు. https://consortiumofnels.ac.in ఈ వెబ్సైట్ లో మీకు దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్ లో మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ అక్టోబర్ 31, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి విన్నారు.

కిన్నెరలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ఎల్ఎన్ బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, సునీత, కృష్ణచరిత, చాపిల్, చైతు, భానురాజ్, అమిత్ కన్నా, రాహుల్ కన్నా, రాజా, రాజ్విక, రాధాపాసి, బవ్వపాసి, రోహిత్, రోషిణి, ఉమా, మీనాకుమారి, పార్వతిభాయి, చోటా పూరన్ పాసి, ఉమాశంకర్, ఎమ్ని షాకిర్, సహజాది, మెహ్రున్, ప్రవీణ్, జి వెంకటేశ్వరరావు, ఇంకా రామ్ఫల్ పాసి. వీరంతా కోరుతున్న పాట మా అన్నయ్య ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత, చిత్ర, ఉన్నిమీనన్ ఆలపించిన ఈ పాటకు సాహిత్యం అందించారు శ్రీహర్ష, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. మరి వీరితో పాటు మనం కూడా విందాం ఈ పాటని.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలేగుందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ నేను డబ్బు పంపడానికేనా?
1: ఆర్బీఐ అంటుంది.
0: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు

0: మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శుభానికి తొలి పూజ, విజయానికి తొలి అడుగు, ఆ గణపతి దేవుని ఆరాధన.
2: ఈ వినాయక చవితి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయండి.
1: 9898976.

కార్యక్రమం తర్వాత అందాల రాముడు ఈ చిత్రం నుండి డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యానికి కెవి మహాదేవన్ సంగీత సారథ్యంలో రామకృష్ణ పి సుశీల ఆర్పించిన పాటను విరమించమంటూ కోరుతున్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఇర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీచారి, పవన్చారి, కాపర్తి బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ, ఇంకా కాపర్తి కళ్యాణి.

0: గణపతి బప్ప మోరియ. విద్య, విజ్ఞానం, విజయాలను ప్రసాదించే వినాయకుడి పండుగ వచ్చేసింది.
1: మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు.
2: భక్తి, సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనమైన వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమాలు ఆకాశవాణిలో వినండి.
0: మరి మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలియజేయండి. 9989679076.

శ్రోతలు 100.1 MHz కిన్నెరలైర్ కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమం తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మ క్యాంప్ నుంచి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుబీనా, రహీం మునిసా, షరీఫ్ ఖాన్, అలీం పాషా వీరంతా కోరుతున్నారు స్వప్న చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటకు. సాహిత్యం అందించారు డాక్టర్ సి నారాయణ రెడ్డి.

0: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు September 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
3: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
2: 9989679076.
3: మరొక నెంబర్ 7989701158.

కార్యక్రమం తర్వాత ఆశ్వాపురం మండలం గోపాలపురం గ్రామం నుండి నెమలకొండ పెద్ద నాగచారి, రత్నం, సతీష్, సుజాత, వీరబ్రహ్మచారి, మహేశ్వరి, వెంకట్రెడ్డి, జ్యోతి, భార్గవచారి, ప్రవీణ్ చారి వీరంతా కోరుతున్నారు మా అల్లుడు వెరీ గుడ్. ఈ చిత్రం నుండి ఎస్పీ చరణ్ చిత్ర పాడిన పాటను.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొన్ను బోధురా, కాల జ్ఞానం కల్లగాదురా.
2: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట,
0: ఎలాంటి ముచ్చటైనా సరే మాటలు మీవి పాటలు మావి.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు
0: 08744295038,
2: మరొక నెంబర్ 2950039.

0: నాటకం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: కార్యక్రమం తర్వాత నిజామాబాద్ న్యూ ఎన్జిఓ కాలనీలోని నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీత, రిషికేశ్, అక్షయ్ వీరంతా కోరుతున్నారు అనుబంధం ఈ చిత్రం నుండి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరు గీతాన్ని

0: మాటలు మీవి, పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
0: మరొక నెంబర్ 29503.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
0: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: కార్యక్రమం తర్వాత స్వర్గానికి నిచ్చెనలు ఈ చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, ఆత్రేయ గీతం, సంగీతం మహాదేవన్. ఈ సినిమా నుండి పాటను వినిపించమంటూ కోరిన వారు కొత్తగూడెం నెహ్రూ బస్తు నుండి చినిగరపు వెంకటేష్, లత, వర్షిణి, చైతన్య, ధన్యశ్రీ, వంశీ, లక్ష్మీ, సంపత్ కుమార్, హజీరా, హృత్విక్ రాజ్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు.

0: ప్రకృతి సహజమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నైతిక విలువలతో కూడిన విద్యను నర్సరీ నుండి పదవ తరగతి వరకు అందిస్తున్న ఏకైక పాఠశాల మోడ్రన్ ఇక్రా స్కూల్, సుభాష్ చంద్రబోస్ నగర్, రామవరం.
1: గణపతి బప్ప మోరియా. విద్య, విజ్ఞానం, విజయాలను ప్రసాదించే వినాయకుడి పండుగ వచ్చేసింది.
2: భక్తి, సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనమైన వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమాలు ఆకాశవాణిలో వినండి.
1: మరి మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలియజేయండి. 9989679076.

కిన్నెరలేరు కార్యక్రమంలో తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం గరిపేట నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జస్వంత్, సాయి, సవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి ఇంకా హనుమంతరావు వీరంతా కోరుతున్నారు మాతృదేవత చిత్రం నుండి.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
4: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
5: ఇల్లెందు 14 నంబర్ బస్సు నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
6: మారవైన శ్రీనివాసరావు లక్ష్మీదేవిపల్లి. నాకు నచ్చిన పాట.
7: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
8: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటం ఫుడ్. నాకు నచ్చిన పాట.
9: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
3: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
10: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం. నాకు నచ్చిన పాట.

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనిమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హారిణి, నాయని, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, ఇంకా మణిదీప్, మణిచంద్ర వీరు కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు. కూలీ నెంబర్ 1 చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట. సంగీతం అందించారు ఇళయరాజా.

కార్యక్రమంలో చివరిగా గవర్నమెంట్ ఐటీ ఏటీసీ మణిగురు నుండి జ్యోతిరాణి, సాధన నరేష్, సైదరావు, పూర్ణ, చంద్రరావు, శ్రావణి మార్గం, సాయి చంద్, అనిల్, అశోక్, సునంద, శివాజీ, నూతన్, శివ, సుమంత్, చైతన్య, ఇంకా వై శివ వీరంతా కోరుతున్నారు. పోకిరి చిత్రం నుండి నిహాల్ పడిన ఈ పాటను

0: విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడికి భక్తితో స్వాగతం పలుకుదాం.
1: వినాయక చవితి శుభాకాంక్షలు అతి తక్కువ ధరతో తెలియచేద్దాం.
0: ఫోన్ నంబర్ 9989679076.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో ఓటర్స్

0: www.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రమైన శీర్షికన

వైజయంతి మూవీస్ వారి రాజకుమారుడు చిత్రం నుంచి మీరు పాటలు విన్నారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు మను శర్మ, గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, శంకర్ మహాదేవన్, ఉదిత్ నారాయణ, సుజాత, చిత్ర, సుఖ్వీందర్ సింగ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
2: నా పేరు కట్ల సతీష్, మాది రాంపురం గ్రామం. నాకు నచ్చిన పాట.
3: నా పేరు జొన్నల భాగ్యలక్ష్మి, జొన్నలవారి మోడి గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట
4: కరీముల్లా విఎం మంజర్. నాకు నచ్చిన పాట.
5: పేరు సుధారాణి, మాది ఇల్లందు. నాకు నచ్చిన పాట.
6: కొత్తగూడెం బర్మ క్యాంప్ నుండి అకుప్పాష. నాకు నచ్చిన పాట.
7: నా పేరు శోభారాణి, మొన్నగ్రామం నుంచి. నాకు నచ్చిన పాట.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
8: గణపతి బప్ప మోరియా. విద్య, విజ్ఞానం, విజయాలను ప్రసాదించే వినాయకుడి పండుగ వచ్చేసింది.
1: భక్తి, సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనమైన వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమాలు ఆకాశవాణిలో వినండి.
8: మరి మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలియజేయండి. 9989679076.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెర్ట్జ్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమం ఇప్పుడు వినండి. మాయదారి మల్లిగాడు ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన పాట.

ఘంటసాల పి సుశీల ఆలపించిన డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి సాహిత్యానికి కెవి మహాదేవన్ సంగీతం సమకూర్చారు. కంచుకోట ఈ చిత్రం నుండి పాట.

0: మల్లె పూలు ఇస్తే ఏమి చెప్పను, అందుకే అని ఎలా చెప్పను.
1: అబ్బా ఎప్పుడు అదే.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00.
1: రామవరం ఏం రేణుక నాకు నచ్చిన పాట.
2: స్వాతి హెడ్ ఆఫీస్ ఏరియా నుండి నాకు నచ్చిన పాట.
3: రామవరం ఎం మౌనిక నాకు నచ్చిన పాట.
4: నా పేరు చంద్రకాంత గద్దె, నాకు నచ్చిన పాట.
5: ఆర్ ప్రియాంక ఎస్సిబి నగర్ నుండి నాకు నచ్చిన పాట.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం.

భయ్యానికొచ్చింది కాలేమో దూపింది భయ్యాది గయ్యాది గుర్రం, కొంటాను అంటుంది తంటాలు పెడుతుంది భయ్యాడి నోటికి కళ్ళెం. కయ్యానికొచ్చింది కాలేమో దూపింది భయ్యాడి గయ్యాడి గుర్రం, కొంటాను అంటుంది తంటాలు పెడుతుంది భయ్యాడి నోటికి కళ్ళెం. పుల్లేటి వయసు తోడబరే నీకు పిల్ల.

మాట్లాడుకుందామా? నో ప్రాబ్లం, చెప్పుకు చాలు కళ్ళు.

0: జై జై జై జై. శుభానికి తొలి పూజ, విజయానికి తొలి అడుగు, ఆ గణపతి దేవుని ఆరాధన.
1: ఈ వినాయక చవితి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయండి.
0: 9989676.

0: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటారు. కథానాయకురాలు ఈ చిత్రం నుండి.
1: హాయ్ రే చం.

మీరు విన్న ఈ పాట చిల్లర దేవుళ్ళు చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. కార్యక్రమం ఇప్పుడు వినండి. కదలడు వదలడు ఈ చిత్రం నుండి ఘంటసాల పి సుశీల ఆలపించిన ఈ పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట.
1: తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే.
0: ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
2: జొన్నల భాగ్యలక్ష్మి జొన్నల వారి మోడి గ్రామం నుంచి నాకు నచ్చిన పాట.
3: కరీముల్లా విఎం మంజర్ నాకు నచ్చిన పాట.
4: పేరు సుధారాణి, మాది ఇల్లందు, నాకు నచ్చిన పాట.
5: కొత్తగూడెం వర్మ క్యాంప్ నుండి యాకుప్పాష నాకు నచ్చిన పాట.
6: మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయానికి కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
6: వాట్సాప్ నెంబర్ 8367576757.
0: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
6: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: మాటలు మీవి, పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

0: గణపతి బప్ప మోరియ. విద్య, విజ్ఞానం, విజయాలను ప్రసాదించే వినాయకుడి పండుగ వచ్చేసింది.
1: మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు.
2: భక్తి, సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనమైన వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమాలు ఆకాశవాణిలో వినండి.
0: మరి మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలియజేయండి. 9989679076.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.
2: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
3: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
4: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
5: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
6: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
7: ప్రేమమూర్తిలో ఈ చిత్రం నుండి SP బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్
2: 7989701 మరికొన్ని చిత్రగీతాలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను మీ రేడియో నేస్తం స్వాతి. కార్యక్రమం ముందుగా వినండి నిర్ణయం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
5: చంద్రబోస్ సాహిత్యానికి రీటా అనుజ గౌరవ పాడిన పాట వింటారు, చిత్రం మగధీరా.

0: గణపతి బప్ప మోరియా, భక్తి గీతాలు, పూజా విశేషాలు, వినాయక చవితి సందడి,
1: ఇవన్నీ మీ ఆకాశవాణిలో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మరి శుభాకాంక్షలు కూడా తెలియచేయండి.
0: ఫోన్ నంబర్ 9989607906.

0: గణపతి బప్ప మోరియ. విద్య, విజ్ఞానం, విజయాలను ప్రసాదించే వినాయకుడి పండుగ వచ్చేసింది.
1: మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు.
2: భక్తి, సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనమైన వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమాలు ఆకాశవాణిలో వినండి.
0: మరి మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలియజేయండి. 9989 67906.

0: తర్వాత విన్న పాట యమదొంగ చిత్రం నుండి.
1: విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడికి భక్తితో స్వాగతం పలుకుదాం.
2: వినాయక చవితి శుభాకాంక్షలు అతి తక్కువ ధరతో తెలియచేద్దాం.
1: ఫోన్ నంబర్ 9 8 9 6 7 9 0 7 6.
0: శ్రోతలు 3.1 MHz పై చిత్రగీతలు వింటున్నారు. కార్యక్రమంలో పెడుగునండి జనకాయత్తి కనుక చిత్రం నుండి ఈ పాట

0: శుభానికి తొలి పూజ, విజయానికి తొలి అడుగు, ఆ గణపతి దేవుని ఆరాధన.
1: ఈ వినాయక చవితి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయండి.
0: 9989607976.

0: గణపతి బప్ప మోరియా, భక్తి గీతాలు, పూజా విశేషాలు, వినాయక చవితి సందడి,
1: ఇవన్నీ మీ ఆకాశవాణిలో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మరి శుభాకాంక్షలు కూడా తెలియచేయండి.
0: ఫోన్ నంబర్ 9989679076.

0: me sigue querella y ese rollo calla aquí na na na na.
1: పైన మంతా కుటుముకు రాడేలా దూకేనా సరాసరి నాటు నాటు నాటు.

0: గణపతి బప్ప మోరియ. విద్య, విజ్ఞానం, విజయాలను ప్రసాదించే వినాయకుడి పండుగ వచ్చేసింది.
1: మూషిక వాహన ముని జన భావన నీ పదమే శరణు.
2: భక్తి, సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనమైన వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమాలు ఆకాశవాణిలో వినండి.
0: మరి మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలియజేయండి. 9989679076.

నిన్ను చూడగానే ఎదురుగంతులేసి మందు తాగినట్టు చిందులేస్తానే. ఉన్న పాటుగా నువ్వు చేరగా ఉండలేదుగా ఒక తీరుగా అర్థమే ఇలా పెద్ద మనసుతో నిన్ను నన్ను ఒక్క చోట పట్టి చూపు.

0: విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడికి భక్తితో స్వాగతం పలుకుదాం.
1: వినాయక చవితి శుభాకాంక్షలు అతి తక్కువ ధరతో తెలియచేద్దాం.
0: ఫోన్ నంబర్ 9989876796.

0: శ్రోతలు ఉంటున్నారు. ఇప్పుడు వినండి దేవరాజ్ చిత్రం నుండి ఈ పాట.
1: శుభానికి తొలి పూజ, విజయానికి తొలి గణపతి దేవుని ఆరాధన.
2: ఈ వినాయక చవితి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయండి.
1: 9989607906.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9989607706
1: మరొక నెంబర్ 7989707158.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: నా పేరు మిర్యాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
2: ఇల్లెందు 14 నంబర్ బస్సు నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
3: మారవైన శ్రీనివాసరావు లక్ష్మీదేవిపల్లి. నాకు నచ్చిన పాట.
4: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
5: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటం ఫిట్. నాకు నచ్చిన పాట.
6: సీతంపేట నుంచి మిరుపుడి స్వరూప. నాకు నచ్చిన పాట.
0: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
7: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12 కావస్తుంది. మరికొద్ది క్షణాలు హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: India is also known as the pharmacy of the world. We see BRICS as an important market for these and other products that India seeks to take to the world as a trusted partner.
1: Prime Minister Narendra Modi today said that while the threat of terrorism continues to evolve, India's resolve and opposition to terrorism in all its forms and manifestations remain unwavering. On the 25th anniversary of the horrific 9/11 terror attacks in the US, Mr. Modi in a social media post said, terrorism has claimed countless lives around the world. He said, as a victim of cross-border terrorism, India has been at the forefront of the fight against terrorism for several decades. Mr. Modi said India stands in solidarity with all efforts to combat the scourge of terrorism. He also shared glimpses of his visit to the 9/11 Memorial and Museum at New York City in the United States in 2014. India has crossed the significant milestone of 80 lakh human papilloma virus HPV vaccinations, marking another major step towards strengthening preventive health care and protecting against HPV infection and HPV-associated cancers. The Ministry of Health and Family Welfare said every vaccination brings India closer to a healthier and cancer-free future for its daughters. Benchmark domestic equity indices were trading around 0.5% down during the forenoon session today. The Sensex dropped 332 points to 74,571 when reports last came in. And with that, we end this news bulletin.
2: Akashwani Kothagudam Kendram Shastri Sangeetam Eenati Shastri Sangeet Karyakramamlo Pandit Ajay Pahankar Gari Gatra Sangeetam Antaru. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
6: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
5: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
7: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
8: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
9: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఏ సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ .co.in.
10: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
11: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
12: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
13: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసిటీసీలో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
14: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.

0: ఇంతటి వరకు అజయ్ పవన్కర్ గారి గాత్ర సంగీతం విన్నారు.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు సంపద శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. దేశంలో ఇప్పటి వరకు

0: 80 లక్షలకు పైగా బాలికలకు హెచ్పీవీ టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరువురు నేతలు పరస్పర ఆసక్తి ఉన్న పలు అంశాలతో సహా రష్యా ఉక్రెయిన్ వివాదం, పశ్చిమాసియాలోని పరిస్థితి, వాణిజ్య సంబంధాలు, ఇంధన సహకారం వంటి అంశాలపై చర్చిస్తారు. రేపు ప్రారంభమయ్యే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ రోజు తెల్లవారుజామున న్యూఢిల్లీ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజేష్కియాన్తో చర్చలు జరుపుతారు. అధ్యకుడు పెజేష్కియాన్ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకుంటారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సమాపేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇరువురు నేతలు ప్రాంతీయ పరిణామాలతో సహా పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతారు. ప్రధానమంత్రి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్తో కూడా సమాపేశమవుతారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు, సంపద శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. బ్రిక్స్ దేశాలు మానవాళిలో దాదాపు సగం మందికి, ప్రపంచ జీడీపీలో దాదాపు 40% ప్రాతినిధ్యం వహిస్తున్నాయని అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ బిజినెస్ ఫోరం 2026 ప్రారంభోత్సవ సమాపేశంలో మంత్రి ప్రసంగించారు. ప్రపంచ వాణిజ్యంలో బ్రిక్స్ వాటా ఇప్పుడు 4వ వంతు ఉందని, బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యంలో భారత్ ఒక మూల స్తంభంగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు. స్వదేశీ తయారీ ఎగుమతులలో ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ వస్తువులు అతిపెద్ద విభాగాలుగా ఉన్నాయని తెలిపారు. ముడి పదార్థాలు, క్రిటికల్ మినరల్స్ సహా ఒక దేశం ఉత్పత్తుల కోసం మరో దేశం తమ మార్కెట్లను తెరిచి ఉంచాలని బ్రిక్స్ దేశాలకు పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు.
1: ఇండియా ఇస్ ఆల్సో నోన్ యాజ్ ద ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్. వి సీ బ్రిక్స్ యాజ్ అన్ ఇంపార్టెంట్ మార్కెట్ ఫర్ దీస్ అండ్ అదర్ ప్రొడక్ట్స్ దట్ ఇండియా సీక్స్ టు టేక్ టు ద వరల్డ్ యాజ్ అ ట్రస్టెడ్ పార్ట్నర్.
0: 1893 సెప్టెంబర్ 11న చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద ప్రసంగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. స్వామి వివేకానంద ప్రసంగాన్ని ఒక సామాజిక మాధ్యమంలో పంచుకుంటూ ఆయన సందేశం మన దేశ నాగరికత, విశిష్ట సంస్కృతి మూలాలను ప్రతిబింబించిందని అన్నారు. వివేకానంద స్ఫూర్తిదాయక మాటలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో రేపు ప్రారంభమయ్యే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమాపేశంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రామఫోసా, ఉగాండా ఉపాధ్యకురాలు జెస్సికా అలుపో న్యూఢిల్లీకి చేరుకున్నారు. భారత్, దక్షిణాఫ్రికా దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యంతో కూడిన ఆత్మీయ చారిత్రక సంబంధాలను పంచుకుంటున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్రిక్స్ భాగస్వాములుగా

కిమ్ కూడా ఈ శిఖరాగ్ర సమాపేశంలో పాల్గొనేందుకు న్యూఢిల్లీ చేరుకున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు జాతీయ అటవీ అమరవీరుల దినం, అటవీ అమరవీరుల సంస్మరణ దినం పాటిస్తున్నారు. దేశంలోని అడవులు, వన్యప్రాణులు, జీవ వైవిధ్యాన్ని పరిరక్షణలో తమ ప్రాణాలను అర్పించిన అటవీ సంరక్షకులు, రేంజర్లు, సభ్యులకు ఈరోజు ప్రజలు నివాళులర్పిస్తున్నారు. సుస్థిర భవిష్యత్తుకై తమ ప్రాణాలర్పించిన అటవీ అధికారులకు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నివాళులర్పించారు. దేశంలోని విస్తృత జీవ వైవిధ్యాన్ని అటవీ అధికారుల బృందం అంకితభావంతో కాపాడుతోందని సామాజిక మాధ్యమ పోస్టులు పేర్కొన్నారు. దేశ సహజ సంపద రక్షణలో కార్చిచ్చులు, స్మగ్లర్లు, వేటగాళ్లతో పోరాడి తమ జీవితాలను త్యాగం చేసిన అధికారులను స్మరించుకుంటూ చెట్లు, నదులు, సహజ వనరులు మాత్రమే కాదని మానవాళికి జీవనాధార వ్యవస్థగా ఉన్నాయని భూపేందర్ యాదవ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా బాలికలకు హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ HPV టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. HPV సంక్రమణ, HPV సంబంధిత క్యాన్సర్ల నుంచి రక్షించడానికి మరో ముందడుగు ఇదని పేర్కొంది. ప్రతి టీకా దేశంలోని బాలికలను ఆరోగ్యకరమైన క్యాన్సర్ రహిత భవిష్యత్తుకు మరింత చేరువ చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 7వ సంచిక ఈరోజు ముంబైలో ముగుస్తుంది. ప్రభావం చూపే సామర్థ్యం, ఏజెంటిక్ AI, టోకనైజేషన్, క్వాంటమ్, సమ్మిళిత ఫైనాన్స్ కోసం విశ్వసనీయ అనుసంధాన ప్రపంచ వ్యవస్థలు అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ఫెస్ట్ ను నిర్వహిస్తున్నారు. 4 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో విధాన రూపకర్తలు, నియంత్రణ సంస్థలు, కేంద్ర బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఫిన్టెక్లు, సాంకేతిక కంపెనీలు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు తదితర ప్రపంచ భాగస్వాములు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలు ఈరోజు GFF ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. లోతైన సహకారం, బలమైన భాగస్వామ్యాల ద్వారా సుస్థిరతను పెంపొందించాల్సిన అవసరం ఉందని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ప్రతి దేశ ఆర్థిక వ్యూహంలో స్థితిస్థాపకత కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. రేపు న్యూఢిల్లీలో ప్రారంభమయ్యే బ్రిక్స్ శిఖరాగ్ర సమాపేశానికి ముందు ఈ రోజు జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో మంత్రి ప్రసంగించారు. బ్రిక్స్ సమాపేశం వైవిధ్యమైన వనరులు, మార్కెట్లు, సామర్థ్యాలు, అనుభవం కలిగిన ఆర్థిక వ్యవస్థలను ఒకచోటుకు చేర్చుతుందని అన్నారు. ఈ కూటమి విధానాలను పోల్చుకునేందుకు కీలకమైన ఏర్పాట్ల బలోపేతానికి సభ్య

0: ఉత్తరాఖండ్, కేరళం, మాహే, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లలో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజులలో తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మహిళల ఆసియా కప్ క్రికెట్లో భాగంగా ఈరోజు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్, శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. భారత ఓపెనర్ షఫాలి వర్మ 40 బంతుల్లో 64 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది. అమెరికాపై 2001 సెప్టెంబర్ 11న అల్ఖైదా చేసిన ఘోరమైన దాడులకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ దాడులలో మరణించిన దాదాపు 3000 మందిని స్మరించుకుంటూ వారికి అమెరికన్లో నివాళులర్పిస్తున్నారు. అమెరికాలో 2001 నాటి అల్ఖైదా విమాన హైజాకింగ్ల విషాద ఘటనను గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అల్ఖైదా హైజాకర్లు 4 ప్యాసింజర్ విమానాలను ఆయుధాలుగా మలుచుకున్నారు. హార్ము జలసంధిలో అమెరికాకు చెందిన మానవరహిత ఉపరితల వాహనాన్ని తమ నౌకాదళం లక్ష్యంగా చేసుకుందని ఐఆర్జీసీ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు, సంపద శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. దేశంలో ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా బాలికలకు హెచ్పీవీ టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం.
2: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే. చిక్కుకున్నాడు.
3: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
4: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
7: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
8: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
9: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీ లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
10: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
1: ఈనాటి కార్యక్రమంలో మైత్రి మహిళా మండలి సభ్యులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.
11: మైత్రి మహిళా మండలి సభ్యులు సమర్పిస్తున్న కదంబ కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా హస్తకళారూపాల గురించి సుస్మిత గారు వివరిస్తారు. మనిషిలో నిగూఢంగా ఉన్న సృజనాత్మకత ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో బయటపడుతూ ఉంటుంది. ఆ సృజనాత్మకతకి నడిషి పెట్టి మెరుగులు దిద్దుకున్న వారెందరో అనేక రంగాల్లో రాణించారు. దాంతో క్రమంగా హస్తకళలు కూడా చిన్న పరిశ్రమలుగా రూపుదిద్దుకున్నాయి. ఆంధ్రదేశంలో వ్యవసాయం, వివిధ వృత్తుల మీద ఆధారపడి జీవించే అధికులు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు.
4: వివిధ ప్రాంతాల్లో వీరి కళలు, కళారూపాలు, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తాయి. పూర్వం గ్రామ

లో శిల్పులు, వడ్రంగులు, రత్నాలు సానపట్టేవారు, ఆయుధాలు తయారు చేసేవారు, కుండలు చేసేవాళ్లు, నేత పనివారు, పరిమళ ద్రవ్యాలు తయారు చేసేవారు, ఇంకా అనేక రకాల హస్తకళాకారులుండేవారు. ప్రజల నిత్యావసరాలకు ఉపయోగపడే వస్తు సముదాయాల్ని సమకూర్చిన శ్రామికుడు సంఘంలో ముఖ్య పాత్ర పోషించాడు. కళలను కుల వృత్తులుగా ఏర్పరచుకుని వంశపారంపర్యంగా స్వీకరించుకుని అనేక కళారూపాలను సృష్టించారు. సంక్రాంతి, దసరా, దీపావళి పండుగల్లో బొమ్మల కొలువులు తీర్చి కళా పోషణకు మార్గం చూపించారు. దేవాలయాల్లో దీపపు స్తంభాలు, నివాళి పళ్లాలు, జేగంటలు వంటి పూజా పరికరాల్లో కళాకారుని కౌశలం, నేర్పరితనం కల్పనాశక్తికి తార్కాణాలు. ప్రాచీన భారతీయ పారిశ్రామికుని కళా కౌశలానికి ముగ్ధుడైన ఆంగ్లేయ కళావేత్త హెవెల్ ఇలా అన్నారు. ప్రాచీన భారత కళారాధకుడు ఆధ్యాత్మిక ధర్మ ప్రబోధం చేసి మత బోధకుని దీక్షతో నాగరికతను, సంస్కృతిని వెదజల్లాడు. వారి కళారూపాలు, కౌశలం సృజనాత్మకమైనది కావటం శ్రామికుని మేధస్సు పండితుని తత్వవేత్త స్థాయిలో నడిపించింది అని వివరించారు. ప్రపంచం అంతటా ఈనాడు చేతి పనులు పునరుజ్జీవనం పొందుతున్నాయి. కాలగతికి విరుద్ధంగా ఈ పునరుజ్జీవనం కొనసాగటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలి కాలంలో హస్తకళల పట్ల ప్రజలు ఆసక్తి చూపటం, వాటి విలువలను గుర్తించడం గమనార్హం. ఆంధ్రదేశంలో తయారైన హస్తకళలకు చరిత్రలో విశిష్ట స్థానముంది. వస్త్ర పరిశ్రమ, లోహ, దారు, గృహోపకరణాలు, విలాస వస్తువులు, ఆటబొమ్మలు, శిల్పాలు, చిత్రాలు వంటి హస్తకళా స్వరూపాలు అనేకం లభిస్తున్నాయి. చేనేత పరిశ్రమ. సన్నని నూలుకు ఆదోని, మచిలీపట్నం ప్రసిద్ది. వెంకటగిరి, మజ్లిస్ తలపాగాలకు పేరు పొందింది. తెలుపు నూలుతో బంగారు పోగులను బిగించి వివిధ రంగుల్లో తయారైన తలపాగాలు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. కాళహస్తి, కాకినాడ, అనంతపురం, పాలకొల్లు, జమ్మల మడుగు, కర్నూలుల్లో తయారైన పలంపోర్లు రామాయణ మహాభారత గాథలను చిత్రీకరించటంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు. మచిలీపట్నం, గోలుకొండల్లో తయారైన కంకాబోలు పర్షియాదేశ స్త్రీలు పెండ్లి ముసుగులకు, శిరోజాల అలంకరణకు ఉపయోగించేవారు. ఒక కంకాబ్ వస్త్రం నేతకు సుమారు 5 సంవత్సరాల కాలం పట్టేదట. బొమ్మలు, ఆట వస్తువులు. పిల్లలు భావనాశక్తిని వృద్ధిపరచటంలో బొమ్మలకు ఒక ప్రత్యేక స్థానముంది. తిరుపతి, నిర్మల్, కొండపల్లి, ఏటికొప్పాక, శృంగవరపు కోట ప్రాంతాలు వీటి తయారీలో పేరుపడ్డాయి. కొండపల్లి ప్రాంతంలో లభించే పొనుకు తేలికైన కర్రతో పురాణ పురుషులు, దశావతారాలు, ఏనుగు ప్రచారీలు ఆకర్షణీయమైన రంగుల్లో తయారు చేస్తారు. అందమైన స్క్రీన్లు, లాంతరు స్తంభాలు, ఫర్నిచర్, అజంతా చిత్రాలు, కాయగూరలు, ఫలాలు, పక్షులు వంటి బొమ్మలు సుందరంగా రూపొందిస్తున్నారు. విశాఖపట్నం జిల్లా ఏటికొప్పాకలో పన్నీరు బుడ్లు, చదరంగపు బల్లలు, లక్క పిడతలు మరెన్నో రకాలు తయారు చేస్తారు. కంచు, ఇత్తడి, రాగి సామాను. రాగి సత్తు మిశ్రమం వలన ఇత్తడి తయారవుతుంది. తగరం, రాగి సమ్మేళనం వలన కంచు తయారవుతుంది. పాత్రలు, బిందెలు, గంగాళాలు మొదలైన గృహోపకరణాలు, దీపపు సమ్మెలు, భజన మందిరాలు, దీపాల చెట్లు, గంటలు, హారతి పళ్లాలు, పన్నీరు బుడ్లు ఈ పరిశ్రమలో ముఖ్య వస్తువులు. కర్నూలు జిల్లాలోని దేవరకొండ దేవతా విగ్రహాల పోతకు పల్నాడు ప్రాంతంలోని పెంబర్తి గ్రామం రామాయణ మహాభారత కథల చిత్రాలు, పూలకుండీలు, విగ్రహాలు, వివిధ రకాలైన అలంకరణకు వస్తువులు ప్రసిద్ది. కరీంనగర్ జిల్లాలోని వెండిపోత అనే హస్తకళను ఫిలిగ్రి అంటారు. వెండిని సన్నని తీగగా చేసి దాన్ని అతి నైపుణ్యంగా చుట్టడంలో ఈ కళాకారులు ప్రసిద్ది పొందారు. ఈ పనితనాన్ని వెండి ఫిలిగ్రి వర్క్ అంటారు. వెండి తీగల అల్లికలతో ఏష్ట్రేలు, గాజులు, తమలపాకుల పెట్టెలు, చేతి బొత్తాలు, భరిషలు, పతకాలు, గుండీలు, ఫోటో ఫ్రేమ్లు ఎన్నో తయారు చేస్తున్నారు. బీదరు సామానులు. తుత్తునాగం, రాగి తదితర ధాతువులు కలిసిన లోహంతో నీళ్ల కూజాలు, హుక్కాలు, పూల సజ్జలు, బరిసెలు హైదరాబాద్ బీదరు కళాకారులు తయారు చేస్తున్నారు. ఇందులో పోసిన నీటికి రోగ నివారణ శక్తి ఉంది అని నమ్మకం. అందువల్ల ఈ చిద్రి పాత్రలకు దక్కను పాలించిన బహమనీ సుల్తాన్ల కాలంలో బాగా అభివృద్ది చెందింది. వీణలు. బొబ్బిలి, పిఠాపురం కళాకారులు వీణల తయారీలో ఖ్యాతిగాంచారు. ఈ వీణ ప్రపంచం అంతటా ప్రసిద్ది పొందింది. హైదరాబాదు లక్కగాజులు.
లకతో తయారయ్యే ఈ

0: గాజులను చిన్న చిన్న అద్దం ముక్కలు పూసలతో రంగురంగుల రాళ్లతో అలంకరిస్తారు. విలాస వస్తువులు, కళాకారుని హస్త కౌశలం నైపుణ్యం తెలిపే దంతపు పనులు ముఖ్యమైనవి. నగల పెట్టెలు, చందులా పెట్టెలు, దువ్వెనలు, వీణమెట్లు, చతురంగ బలాలు, దేవతామూర్తులు, బొత్తాలు, పిన్నులు, ఎన్నో దంతపు వస్తువులు ఈనాడు తయారు చేస్తున్నారు. పూసల పరిశ్రమ, స్త్రీల నల్లపూసలు మొదలుకొని దూడమెడలోని పెద్ద పూసల తయారీ వరకు పాపారాయుడుపేట ప్రసిద్ది. యంత్రాల సహాయం లేకుండా చేతితో తయారు చేస్తున్న మన పారిశ్రామికుని హస్త కౌశలానికి స్వీడన్ దేశ గాజు నిపుణుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. వ్యవసాయ పరికరాలు, మనది వ్యవసాయ ప్రధానమైన వృత్తి. గృహోపకరణాలుగా ఉపయోగించే కుంపట్లు, గరిటెలు, గొళ్లాలు, నాగవాసాలు, వాసం మేకులు, గుర్రపు నాడాలు, ఎన్నో రకాలు కుమ్మరి కార్ఖానాల్లో ప్రత్యేక గ్రామీణ పరిశ్రమగా ప్రసిద్ది పొందాయి. తివాచీలు, కంబళ్లు, ఏలూరు, వరంగల్లు తివాచీలు, రత్న కంబళ్లు నేతకు ప్రసిద్దిగాంచాయి. ఒక రగ్గును సుమారు అరడజను రంగుల్లో రూపొందిస్తారు. శీతల మండలాల్లో గొర్రెల ఉన్ని పొడవుగా ఉంటుంది, ఉష్ణ మండలాల్లో కుర్చగా పెరుగుతుంది. అందువల్ల మన మెట్ట ప్రాంతాల్లో తయారైన ఉన్ని కార్పెట్లు యూరప్ దేశాల్లో అపూర్వ ఆదరణ పొందాయి. అద్దకం పరిశ్రమ, తెలుగునాట అద్దకం ఒక ప్రత్యేక కళగా అభివృద్ది చెందింది. అనేక రంగులు ఒకే చిత్రంలో అద్దడమే ఈ కళలోని ప్రత్యేకత. చెరివేరు, జాఫర, కరక్కాయ, కుసుంబాలు, నీలిమలు మొదలైన వృక్ష సంబంధమైన కషాయాలు మూల ద్రవ్యాలుగా తయారు చేసి పూర్వం రంగులు అద్దేవారు. తుంగచాపల తయారీలో మహబూబ్ నగర్ జిల్లాలో వినుకొండలో బడులనే తెగవారు ప్రసిద్దిగాంచారు. క్యాంపు కాట్లు తయారీలో నరసారావుపేట ప్రసిద్ది. వెదురు, తాటాకులతో తయారు చేసే తడకలు, బుట్టలు అల్లటంలో జీవిస్తున్న చేనేత పరిశ్రమ వారున్నారు. తోళ్లను బాగు చేసి మనీ పర్సులు, మేజోళ్లు, చేతికర్రలు తయారీలో సామర్లకోట, ఏలూరు, మహబూబ్ నగర్ ప్రసిద్దిగాంచాయి. శ్రీకాకుళం జిల్లాలో నారుతో వివిధ రకాల ఫ్యాన్సీ వస్తువులు తయారు చేస్తున్నారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లో కుండలు, కూజాలు, పాత్రలు, బుట్టలు, చాపలు, చేతికర్రలు, చేనేత వస్త్రాలు, ఉన్ని దుప్పట్లు, కంచు, ఇత్తడి, రాగి, వెండి, బంగారం, కర్ర, దంతాలతో తయారైన విశిష్టమైన స్థానిక రూపాలు ఆయా ప్రాంతాల చేతివృత్తుల వారి అసమాన ప్రతిభా పాఠవాలకు నేటికీ ప్రజానికం నీరాజనాలు పడుతూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వ సంపద హస్తకళా రూపాలను అభివృద్ది చేయడానికి మన రాష్ట ప్రభుత్వం రాష్ట హస్తకళల సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ హస్తకళాకారులను హస్తకళలను ప్రోత్సహించడానికి కృషి చేస్తుంది. సృజనాత్మకమైన కొత్త నమూనాలను రూపొందించడం, గృహ వసతి, వర్క్ షాప్ సదుపాయాలు కళాకారులకు ఏర్పాటు చేయటం, విస్తృత ప్రాతిపదికపై మార్కెటింగ్ వ్యవస్థను కల్పించటం, పతనావస్థలో ఉన్న హస్తకళలను గుర్తించి వాటి అభివృద్దికి ప్రత్యేక పథకాలను చేపట్టడం వంటివి ముఖ్యమైనవి.
1: కార్యక్రమంలో తర్వాతి భాగంగా విజయలక్ష్మి గారు ఒక పాట పాడతారు, విందామా?

0: మనం తీసుకునే పండ్లలో ఏ పండులో ఏముందో అంటూ చెప్తున్నారు కుమారి కనకవల్లి గారు. ప్రకృతి ప్రసాదించిన వరాలు పండ్లు. వీటిని పండుగా, తొనెలుగా లేదా రసంగా ఎలాగైనా తీసుకుని వాటి నుంచే వచ్చే లాభాలను పొందవచ్చు. యాపిల్, దీనిలోని పెక్సిన్ రక్తంలోని అదనపు కొలెస్ట్రాల్ ని తొలగిస్తుంది. యాపిల్ జ్యూస్ రక్తపోటు తగ్గించి రక్తంలో చక్కెరల సమతౌల్యం సాధిస్తుంది. అరటి, ఇది శక్తినిస్తుంది. అరటి జ్యూస్ లో పొటాషియం, విటమిన్ ఏ, సి, బీలు, పీచు పదార్థాలు ఉన్నాయి. ద్రాక్ష, దీనిలో క్యాన్సర్ నిరోధక, కొలెస్టరాల్ నియంత్రిత రసాయనాలున్నాయి. ద్రాక్షారసం సూక్ష్మజీవుల ప్రవేశంతో వచ్చే జబ్బులను నిరోధిస్తుంది. మామిడి, మామిడి జ్యూస్ ఆకలిని క్రమబద్ధీకరిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. క్యాన్సర్ నియంత్రిత రసాయనాలు దీనిలో ఉన్నాయి. బొప్పాయి, ఈ పండు తింటే శరీరంలో కొవ్వులు చేరవు, చేరినవి బయటకు పంపబడతాయి. పైనాపిల్, దీని జ్యూస్ లో ఉన్న మ్యాంగనీస్ ప్రకృతి సహజంగా కొవ్వును కరిగించేది. ఇది శరీరంలోని విషపూరిత రసాయనాలను వెలుపులకి పంపిస్తుంది. బత్తాయి, బత్తాయి రసం రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరిచే రసాయనాలను కలిగి ఉంది. కార్యక్రమంలో తర్వాత శ్రీమతి శుభకుమారి గారు నీతి పద్యాలను మనకు వివరిస్తారు.
1: ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలా, భాండశుద్ధి లేని పాకమేళ, విశ్వదాభిరామ వినురవేమ. నిర్మలమైన మనస్సు లేని ఆచారమెందుకు, భగవంతుని యందు ధ్యాస లేని పూజలెందుకు, శుభ్రముగా లేని పాత్రలు వంటకెందుకు. ఏ పని అయినను నిర్మలమైన మనస్సుతో దాని యందు ధ్యాస ఉంచి చేసిన సత్ఫలితమును ఇచ్చును.
0: కార్యక్రమం తర్వాత దేశము మీరై తేజము మీరై అంటూ పాడుతున్నారు సుస్మిత గారు.

0: కార్యక్రమంలో తర్వాత మునగాకుతో తయారు చేయదగిన మంటలను విజయలక్ష్మి గారు వివరిస్తారు. మునగాకులో అనేక రకాలైన పోషకాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. ముఖ్యంగా ఏ విటమిన్, సి విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఆషాఢ మాసంలో మునగ చెట్లు ఎక్కువగా ఎగురు పెడతాయి. అందువల్ల మునగాకును ఉపయోగించి ఈ సీజన్ లో చేసుకోదగిన వంటలను చూద్దాం. మునగాకు పప్పు. ఈ వంట తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మునగాకు 3 కట్టలు, పప్పు 200 గ్రాములు, నూనె 3 టీ స్పూన్లు, చింతపండు, నిమ్మకాయంత, ఉప్పు తగినంత, పోపు గింజలు, కరివేపాకు. తయారు చేసే విధానం: ముందుగా పప్పును శుభ్రంగా కడిగి 2 గంటల పాటు నానబెట్టాలి. తర్వాత లేత మునగాకును తీసుకుని సన్నగా తరిగి చేతులతో కాస్త నలపాలి. ఇప్పుడు ముందుగా పప్పును ఉడికిస్తూ సగం వరకు ఉడికిన తర్వాత మునగాకు వేసి కాసేపు నీరు ఎగిరేంత వరకు ఉడికించాలి. తర్వాత పసుపు, చింతపండు, కారం వంటివన్నీ కూడా కలుపుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత బాణాల్లో నూనె వేసి వెల్లుల్లితో పోపు పెట్టి అందులో ఉడికిన పప్పు, మునగాకు వేసి కలపాలి. మునగాకు పచ్చడి. దీనికి కావలసినవి పదార్థాలు: మునగాకు కప్పు, నూనె 2 టీ స్పూన్లు, ఎండుమిర్చి 6, చింతపండు, నిమ్మకాయంత, కొబ్బరి తురుము 2 కప్పులు, పోపు గింజలు తగినన్ని, ఇంగువ. తయారు చేసే విధానం: పాన్లో 1 టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. ఎండుమిర్చి, నూనె, శనగపప్పులను వేయించి తీయాలి. అదే పాన్లో మునగాకును బాగా వేయించి తీయాలి. చల్లారిన మునగాకును వేయించిన ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, చింతపండు, ఉప్పు, కొబ్బరి వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయాలి. చివరిగా పాన్లో 1 టీ స్పూన్ నూనె, ఆవాలు వేసి ఇంగువతో పోపు పెట్టాలి. ఈ చట్నీ అన్నంలోకి, రొట్టెల్లోకి కూడా రుచిగా ఉంటుంది. మునగాకును కట్టలుగా కట్టి పప్పుచారు, చారు, రసం మరుగుతున్నప్పుడు వేసి ఆ తర్వాత దాన్ని తొలగించి వేసేయచ్చు. దీనివల్ల పోషకాలు రసంలో తిరిగి మనకు మంచి పోషకాలు లభిస్తాయి. సహజంగా ఆడవారు అందానికి ప్రాముఖ్యతనిస్తారు. ప్రకృతిలో సహజంగా లభించేటువంటి వాటిని ఉపయోగించుకొని సౌందర్య పోషణ ఎలా చేసుకోవచ్చు అంటూ కొన్ని సౌందర్య చిట్కాలు చెప్తున్నారు గౌసియ గారు.
1: ముఖం మీద మొండి మచ్చలు పోవాలంటే వేప, పుదీనా, తులసి, తేనెల మిశ్రమాన్ని క్రమం తప్పకుండా రాసుకుంటే ఫలితం కనిపిస్తుంది. ఇంట్లో మగ్గిన అరటి పండ్లు, బొప్పాయి వంటివి ఉన్నట్లయితే వాటి గుజ్జును ఫేస్ ప్యాక్ లా వేసుకుని 1 అరగంట ఉంచి కడిగివేయాలి. ముఖం కాంతివంతంగా ఉంటుంది. చల్లని పాలలో దూదిని ముంచి ముఖాన్ని తుడిచినట్లయితే పాలు ఆస్ట్రిజెంట్ గా పనిచేసి చర్మరంధ్రాలు శుభ్రపడతాయి. తల నుంచి జుట్టు ఎక్కువగా రాలుతున్నట్లయితే ఉసిరి, మెంతి, గోరింటాకు పొడుల మిశ్రమాన్ని పెరుగులో 6 గంటల పాటు నానబెట్టి తలకు పట్టించినట్లయితే జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. శనగపిండిని కలిపి ఆ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ లాగా వేసుకుని 1 అరగంట తర్వాత కడిగివేయాలి. ముఖం కాంతివంతంగా ఉంటుంది.
0: కార్యక్రమంలో తర్వాత పిల్లల పట్ల ఎలా మసులుకోవాలి అంటూ విజయలక్ష్మి గారు చెప్తున్నారు. పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలంటే వాళ్ళ చిన్నతనంలో మంచి అలవాట్లు నేర్పవలసిన బాధ్యత తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులకు కూడా ఉన్నది. చాలా మంది తల్లిదండ్రులు కొన్ని గండాలను తప్పించుకోవడానికి

పిల్ల చేత అబద్ధాలు చెప్పిస్తుంటారు, కానీ ఇది చాలా నేరం. దీనివల్ల భవిష్యత్తులో చాలా అనర్థాలు కలగడానికి అవకాశం ఉంది. పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు నిజాయితీగా ఒప్పుకోవడం మంచిదని చెప్పాలి. పిల్లలు తెలుసో తెలియకో తప్పు చేస్తారు. ఉదాహరణకు, పిల్లలు పొరపాటున స్కూల్లో ఇతర పిల్లల పుస్తకాలు, ఆట వస్తువులు తీసుకొస్తే నిజాయితీగా వాటిని తిరిగి ఇచ్చేయటం నేర్పించాలి. అలా కాకుండా వాటిని దాచిపెట్టి పిల్లల చేత అబద్దాలు చెప్పిస్తే పిల్లలకు అదొక అలవాటుగా తయారయ్యే ప్రమాదం ఉన్నది. ఇంకా కొందరు తల్లిదండ్రులు ఆఫీస్ నుంచి ఎవరైనా ఇంటికి వస్తే లోపలికి వెళ్లిపోయి, నేను ఇంట్లో లేనని చెప్పు, ఇప్పుడే బయటకు వెళ్లానని చెప్పు అని పిల్లల చేత చెప్పిస్తుంటారు. పక్కింటి ఆడవాళ్లు చేబదుల కోసం వస్తే, ఇంట్లో పంచదారు అయిపోయిందని చెప్పు అని పిల్లల చేత అబద్దాలు చెప్పించి అప్పటికి సరిపెట్టడం చేస్తారు. కానీ అబద్దాలు చెప్పి తప్పించుకోవడం పిల్లలకు పెద్దల నుండి వారసత్వంగా వచ్చిన క్రమంగా అదే అలవాటు అయిపోతుంది. అలాగే పిల్లల పంపకంలో మరో లోపం ఏమిటంటే, చిన్నప్పటి నుండి ఫలానా పని చేస్తే ఐస్ క్రీమ్ ఇస్తాను, చాక్లెట్లు ఇస్తాను అంటూ తాయిలాలు ఆశ చూపడం ఎంత మాత్రం సమర్థనీయం కాదు. దీనివల్ల పిల్లలు చివరకు ఏ పని చేసినా నాకు ఏమి ఇస్తావు అని అడిగే స్థాయికి చేరుకుంటారు. కొందరు తల్లులు పక్కింట్లో ఏదో గొడవ జరుగుతుంది, గోడచాటుగా నిలబడి విని వచ్చి నాకు విషయం చెప్పు అని పిల్లలను పురమాయిస్తారు. పక్కింట్లో చెట్లకాయలను దొంగతనంగా కోయిస్తుంటారు. ఇలాంటి పిల్లల జీవితంలో భ్రష్టు పడితే అందుకు బాధ్యత తల్లిదండ్రులదే అవుతుంది. పిల్లలు మాట వినకపోతే లేదా ఏదైనా కావాలని మొండికేస్తే, ఏదైనా మారాన్ చేస్తే దొంగోడొస్తాడు, పోలీసుకు పట్టిస్తాను, దెయ్యం వస్తుంది, బూచోడొస్తాడు అని బెదిరించడం వల్ల పిల్లల లేత మనస్సుల్లో భయం గూడుకట్టుకుంటుంది. దీనివల్ల కొంత వయసు వచ్చాక కూడా పిల్లలు ప్రక్కన ఎవరూ తోడు లేదే రాత్రిళ్లు బాత్రూమ్ కు కూడా వెళ్లలేరు. చిన్నప్పటి నుంచి పిల్లలను ధైర్యవంతులుగా తయారు చేయడం అవసరం. చాలా మంది తల్లిదండ్రులు చదువు తప్ప తమ పిల్లలకు వేరేమీ అవసరం లేదన్నట్లుగా ప్రవర్తిస్తారు. కానీ పిల్లలకు లలిత కళలు, సంగీతం, డ్రాయింగ్, సాహిత్యం పట్ల పరిచయం కలిగించి వారికి ఆసక్తి ఉన్న రంగంలో వారి అభిరుచిని ప్రోత్సహించాలి. పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో జ్ఞానం, వినోదం, విశ్రాంతి కూడా అంతే అవసరం. ఇటువంటి వాటినన్నింటినీ గమనించి తమ పిల్లల భవిష్యత్తుకు ఉన్నతమైనటువంటి పునాదిని వేస్తారని భావిస్తున్నాను. కార్యక్రమంలో తరువాత వేదాలకు నిలయంరా మన భారతావని అంటూ పాడుతున్నారు విజయలక్ష్మి.

0: మీరింతవరకు మైత్రి మహిళా మండలి సభ్యులు సమర్పించు కదంబ కార్యక్రమం విన్నారు.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
3: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
4: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
5: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
6: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉద్యోగ సంఘాల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. రాష్టంలో 70,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులతో డేటా సెంటర్ను ఏర్పాటు చేశామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. అర్హులైన పేదలను పారదర్శకంగా ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శాసనమండలిలో తెలిపారు. రాష్టవ్యాప్తంగా ఈరోజు జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అడవులు వన్యప్రాణుల సంరక్షణ కోసం వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పిస్తున్నారు. శాసనమండలి సమాపేశాల్లో ఉద్యోగుల సంక్షేమంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఉద్యోగ సంఘాల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించిందని స్పష్టం చేశారు. దీని ద్వారా రాష్ట వ్యాప్తంగా మొత్తం 12.91 లక్షల మందికి ఈ ప్రయోజనం చేకూరుతోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఈ బీమా వర్తిస్తుందని వివరించారు. అలాగే ఉద్యోగుల హెల్త్ కార్డుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఒక ట్రస్టును ఏర్పాటు చేశామని, అందులో ఉద్యోగ సంఘాల నాయకులను ట్రస్టీలుగా నియమించినట్టు చెప్పారు. ప్రస్తుతం హెల్త్ కార్డుల ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. రాష్టంలో 100,000 నూతన ఉద్యోగాలను కల్పించేందుకు తమ ప్రభుత్వం సరికొత్త జీసీసీ విధానాన్ని తీసుకొచ్చిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలియజేశారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్టంలో 70,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులతో డేటా సెంటర్ ఏర్పాటు చేశామని తెలియజేశారు. తద్వారా 7,000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, 10,000 మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు అందించనున్నట్టు వెల్లడించారు. గత 2 ఏళ్లలో సులభతర వాణిజ్య విధానాలు, డిజిటల్ టెక్నాలజీ, ఐటీ మౌలిక వసతులకు ప్రాధాన్యమిస్తూ 75% గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను తమ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.
1: ఈరోజు ఏఐకి సంబంధించి ఎంత వచ్చినప్పటికీ మన దగ్గర ఉన్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, ఈరోజు ప్రధానమైన కంపెనీస్ సంబంధించి, Fortune 500 కంపెనీస్ సంబంధించి గత 2 సంవత్సరాల నుంచి ఎప్పుడు లేని విధంగా అధ్యక్ష

0: మేము వచ్చిన మొదటి సంవత్సరంలోనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాట్ వీ హావ్ ప్రొవైడెడ్. వీ బాట్ ఇన్ అధ్యక్ష 75 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఒక్క సంవత్సరంలో. దానివల్ల ఈ సంవత్సరంలో కూడా దాదాపు 65 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ తీసుకొచ్చాం.
1: నిజామాబాద్ ఐటీ హబ్ లో కాగ్నిజెంట్, క్యాబ్ జెమినీ, విప్రో, మైక్రోసాఫ్ట్, టెక్ మహీంద్రా తదితర ప్రముఖ కంపెనీలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేలా రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శాసనసభకు తెలియజేశారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట వ్యాప్తంగా నిర్మించిన ఐటీ హబ్లు, టవర్లపై అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శాసనసభలో తెలియజేశారు. పారిశ్రామిక భాగస్వామ్యం లేకుండానే వాటిని నిర్మించడం వల్ల చాలా చోట్ల అవి నిరుపయోగంగా ఉన్నాయని, వాటిని తిరిగి వినియోగంలోకి తెచ్చేలా చొరవ తీసుకుంటున్నామని తెలిపారు. అర్హులైన పేదలను పారదర్శకంగా ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తొలి ఏడాదిలో 4.5 లక్షలు, రెండవ ఏడాది 2.5 లక్షల ఇళ్లు మంజూరు చేశామన్నారు. హైదరాబాద్ లోని అన్ని నియోజకవర్గాల్లో 100,000 ఇళ్లు ఇచ్చామని, లాటరీ విధానంలో పూర్తి పారదర్శకతతో కేటాయింపులు జరుపుతున్నామని వెల్లడించారు. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా రాష్టంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కలను కాంగ్రెస్ నెరవేరుస్తోందని శాసన మండలిలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాష్టంలో దాదాపు 2 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం చేపట్టడం శుభ పరిణామమని కొనియాడారు. నిజామాబాద్ లో పైలట్ ప్రాజెక్టుగా ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన 720 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట అసెంబ్లీ ప్రాంగణంలో శాసనసభ్యుల ప్రాథమిక హక్కులను కాలరాసేలా రాష్ట ప్రభుత్వము, పోలీసులు వ్యవహరించారని ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్ కు బీఆర్ఎస్ మహిళా శాసనసభ్యులు ఫిర్యాదు చేశారు. మహిళా ప్రజాప్రతినిధులపై జరిగిన దాడిపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి కమిషన్ ను కోరారు. ఈరోజు రాష్ట వ్యాప్తంగా జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ కోసం వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటవీ అమరవీరులకు నివాళులర్పించారు. అడవులు, వన్యప్రాణులను కాపాడడానికి అటవీ అమరవీరులందించిన సేవలు, చేసిన త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రతి ఏటా సెప్టెంబర్ 11న అటవీ అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహిస్తారు. తెలంగాణలో 1984 నుంచి వివిధ క్యాడర్లకు చెందిన 23 మంది అటవీ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో తమ ప్రాణాలు కోల్పోయారు. అటవీ రక్షణ, వన్యప్రాణుల రక్షణ, అటవీ నేరాల నివారణలో అత్యుత్తమ సేవలందించిన వారికి తెలంగాణ రాష్ట వన సంరక్షణ మెరిటోరియస్ సర్వీస్ మెడల్ను అందిస్తారు. అటవీ సంరక్షణలో విధులు నిర్వహిస్తూ ప్రాణత్యాగం చేసిన అటవీ అమరవీరుల సేవలను స్మరించుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు.
2: కోయాలు, కొండారెడ్డిస్ లు, అలాగే టీవీటీస్ లు సమన్వయంతో ఇక్కడ పనిచేస్ కోసం ఈ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది. గవర్నమెంట్ కూడా తప్పదు, అలాగే సంబంధించి ఇటువంటి ఏరియాస్ లో కూడా ఇప్పుడు అశ్వరాపురం, మనుగురు ఇలాంటివి సైడ్ లో కూడా అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ కూడా పెట్టాలి. బోత్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్, ఎన్వైరన్మెంట్ కాపాడాలి, అలాగే రైట్స్ కూడా కాపాడాలి.
1: ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అడవుల సంరక్షణకు ప్రాణత్యాగం చేసిన అమర వీరులందరికీ ఆదర్శమని జిల్లా అటవీ శాఖాధికారిని బాలమణి అన్నారు. అందరూ బాధ్యతగా అటవీ సంరక్షణలో పాల్పంచుకోవాలని ములుగు అటవీ శాఖ రేంజ్ అధికారి ఎల్లయ్య అన్నారు.
3: అందరూ అటవీ సంరక్షణలో భాగంగా ఉంటూ అడవిని కాపాడుకుంటూ అందరూ ఆరోగ్యకరంగా ఉండవచ్చు. అటు లేకపోవడం వల్ల ఇప్పుడు ఈ ఎల్నినో మనము గమనిస్తున్నాము. ఈ సంవత్సరం వర్షాలు కూడా సరిపడలేదు. ఇది ఆర్థికంగా మరియు ఆహార పంటల మీద ఎంతో ప్రభావం చూపెట్టి మొత్తం ప్రపంచానికే, మొత్తం మానవాళికే ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి అందరూ అటవీ సంరక్షణలో పాల్గొంటూ అటవీ అమరవీరులను స్మరించుకుంటూ అటవీ రక్షణలో పాల్పడాలని కోరుకుంటున్నాము.
1: హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో సెక్షన్ 22A భూ బాధితులతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు, మాజీ మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. కేసీఆర్ హయాంలో కరెంటు, నీటి సమస్యలు తీరి భూముల విలువలు భారీగా పెరిగాయని, కానీ నేడు రాష్టంలో ల్యాండ్ చోరీ నడుస్తోందని విమర్శించారు. ఈరోజు నుంచి 3 రోజుల పాటు రాష్ట

0: జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉరుములతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. జనగామ జిల్లాలో పశు సంవర్ధక శాఖ కార్యక్రమాల అమలు లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న నేషనల్ డిజిటల్ లైవ్ స్టాక్ మిషన్, భారత్ పరిశోధన్ పోర్టల్ తదితర కార్యక్రమాల పురోగతిపై సమీక్షా సమాపేశం నిర్వహించారు. మరొక కార్యక్రమంలో హెచ్ఐవి నియంత్రణ నివారణ కార్యక్రమంలో జాతీయ లక్ష్యాలను పూర్తి చేసి జనగామకు సురక్షిత జిల్లా గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న పలు హోటళ్లు డాబాలు రెస్టారెంట్లలో ఆహార పరిరక్షణ అధికారుల తనిఖీలు నిర్వహించారు. నాణ్యత లేని ఆహారాన్ని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయీ పర్యవేక్షణలో ఈ తనిఖీలు జరిగాయి. నల్గొండ జిల్లాలో విబిజీరామ్జీ పథకం కింద చేపట్టే పనులు ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల అభివృద్దికి తోడ్పడేలా ఉండాలని కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. విబిజీరామ్జీ పనులపై ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ నిర్దేశించుకున్న సమగ్ర గ్రామ పంచాయతీ ప్రణాళికను గ్రామ సభలో చర్చించి గ్రామానికి అవసరం ఉన్న పనులను చేర్చుకోవాలని సూచించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉద్యోగ సంఘాల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని శాసన మండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. రాష్టంలో 70,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులతో డేటా సెంటర్ ఏర్పాటు చేశామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి తుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. అర్హులైన పేదలను పారదర్శకంగా ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శాసన మండలిలో తెలిపారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అడవులు వన్యప్రాణుల సంరక్షణ కోసం వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి

0: ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో నిర్మన్ సామాజిక సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ దీప్తి సిర్ల గారితో పరిచయం వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం దీప్తి సిర్ల గారు ఈరోజు మనతో ఉన్నారు. దీప్తి గారు, ఈ కార్యక్రమానికి అలాగే మా స్టూడియోస్ కి మీకు స్వాగతం.
2: థ్యాంక్ యూ సో మచ్.
1: మిమ్మల్ని ఈ కార్యక్రమానికి పిలవాలని గత 2 నెలలుగా ప్రయత్నించాను, ఈ రోజు అది కుదిరింది. ఎందుకు అనంటే, మనం ఇంక్లూజన్ గురించి మాట్లాడుకుంటున్నాం ఎప్పుడు. అందరూ మెయిన్ స్ట్రీమ్ సొసైటీ అంటే అందరూ సమాజంలో ఒకే భాగంగా ఉండాలి, ఎవరిని మనం దూరంగా చూడకూడదు, ఎవరిని వెలివేయకూడదు అని. మరి అందులో చాలా అంశాలున్నాయి. అది ఏదన్నా వైకల్యం ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కావచ్చు, ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు కావచ్చు. ఇలా మనం ఎన్నన్నా గీతలు గీసుకుంటూ పోవచ్చు. మరి అందులో ట్రాన్స్ కమ్యూనిటీ, లెస్బియన్, గే, ట్రాన్స్, అలాగే క్వేర్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఇంతకాలం అసలు మేము పలానా అని చెప్పుకోవడానికి, ఇది నా ఐడెంటిటీ, ఇది నా గుర్తింపు అని చెప్పుకోవడానికి సంకోచించేవాళ్ళు. ఎందుకంటే ముందు ఇంట గెలిచి తర్వాత రెచ్చగెలవాలి అంటారు. ఇంట్లోనే దానికి గుర్తింపు లేదు, బయట సమాజం నన్ను ఎలా గుర్తిస్తుంది? వేలు పెట్టి చూపించడం కాదు కదా, వైలెన్స్ జరిగేది వాళ్ళ మీద, ఎన్నో అటాక్స్ జరిగేవి. మరి ఈ రోజు కొంత అవగాహన పెరిగింది, వాళ్ళు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో భాగంగా ఉండడానికి వాళ్ళ వంతు ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని యాక్సెప్ట్ చేయడం మనవంత అవుతుంది ఇప్పుడు. మరి వాళ్ళందరితో కూడా చాలా దగ్గరగా పనిచేస్తూ మానసికంగా కొంత ఊరట ఇవ్వాల్సిన వాళ్ళకి ఊరటనిస్తూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మెయింటైన్ చేస్తూ, అలాగే ఆంటర్ప్రెన్యూర్షిప్ వైపు కూడా ఎంకరేజ్ చేస్తూ, మీరు నిర్మాణ్ లో ప్రాజెక్ట్ మేనేజర్ గా ఉన్నారు, ముందుగా మిమ్మల్ని చాలా అభినందించాలి. అసలు ఈ కమ్యూనిటీ తోటి వర్క్ చేయాలని, ఈ వైపుగా నా కెరీర్ ని

0: మలుచుకోవాలని మీకు ఎప్పుడు అనిపించింది దీప్తి గారు?
1: ముందుగా నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ అంశాల మీద మాట్లాడుతున్నందుకు, ఇంతవరకు మెయిన్ స్ట్రీమ్ మీడియా అన్నింటిలో కూడా, మీడియా ఏ రకంగా చూసినా కూడా అన్నింటిలో ఈ డిస్క్రిమినేషన్ ఉండేది ఎల్జీబీటీ కమ్యూనిటీస్ లో. కాకపోతే మీరు దాన్ని ఇంకా పాజిటివ్ వేలో తీసుకొని వస్తున్నందుకు మీకు అభినందనలు.
0: థ్యాంక్ యూ.
1: అండ్ నా విషయానికి వస్తే, నేను పర్టికులర్ గా ఈ కెరియర్ ని ఈ వైపు తీసుకెళ్లాలి అని అనుకోలేదు. అది అనుకోకుండా వచ్చిన అవకాశం. అంటే క్వియర్ కమ్యూనిటీతో పరిచయం నాకు చాలా కాలం నుంచే ఉంది. కాకపోతే ఎక్కువ ఫోకస్ వాళ్ళ మీద నేను మొదలుపెట్టింది కోవిడ్ టైంలో. ఎందుకంటే కోవిడ్ టైంలో తెలిసిందే మార్జినలైజ్ కమ్యూనిటీస్ అంటే వెనుకబడిన వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ టైంలో చాలా ఇబ్బందులు పడ్డారు. అందులో ఒకటి ఎల్జీబీటీ కమ్యూనిటీస్, ముఖ్యంగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీస్. ఎందుకంటే వాళ్ళు ఆధారపడేది ముఖ్యంగా రెండింటి మీద, ఒకటి సెక్స్ వర్క్, ఇంకోటి బెగ్గింగ్. ఈ రెండింటికి కూడా దూరం అయ్యి వాళ్ళకు అసలు ఉపాధి అనేది లేక, వేరే ఆదాయ వనరులు లేక ఇబ్బంది పడడం చూసి ఆ టైంలో వాళ్ళతో మళ్లీ పనిచేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత నేను ఇక్కడ కొన్ని ఇక్కడ సివిల్ సొసైటీ గ్రూప్స్ తో నేను ఆల్రెడీ అసోసియేట్ అయ్యున్నాను ఇక్కడ హైదరాబాద్ లో.
0: అందులోనే నాకు తెలిసిన విషయం ఏంటంటే, దీప్తి గారు మీరు ఎల్జీబీటీ కమ్యూనిటీతో వర్క్ చేసే ముందే మార్జినలైజ్డ్ కమ్యూనిటీలో ఉన్న మహిళలు, పిల్లలు, వాళ్ళ చదువు, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ అభ్యున్నతి గురించి కూడా చాలా వర్క్ చేశారు. అలాగే యు ఆర్ కో ఫౌండర్ ఆఫ్ దళిత్ విమెన్స్ కలెక్టివ్ అండ్ ప్రేరణ ఫౌండేషన్. పిల్లలు అలాగే మహిళల విషయంలో చాలా వర్క్ చేస్తున్నారు వాళ్ళ ఇష్యూస్ మీద.
1: అవును, అంటే వరంగల్ లో ఇంకా హైదరాబాద్ లో స్లమ్స్ లో లెర్నింగ్ సెంటర్స్ స్టార్ట్ చేసి, ఇంకా స్లమ్స్ లో చాలా ఒక టాక్సిక్ వాతావరణం ఉంటుంది. సో దానివల్ల డ్రాప్ అవుట్స్ అవ్వడము, లేకపోతే పిల్లలు డ్రగ్స్ కి మందుకి ఇట్లాంటివి అలవాటు పడము, ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అండ్ వీటన్నిటి వల్ల ఆరోగ్యం కన్నా ముందు చదువు ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకే డ్రాప్ అవుట్ రేషియో తగ్గించాలి అనే ఉద్దేశంతో మొదలుపెట్టినవి లెర్నింగ్ సెంటర్స్. అంటే అట్లాగే పిల్లలకి ఒక సేఫ్ స్పేస్ కల్పించడానికి, ఎందుకంటే ఈ చాలా చిన్న వయసు నుండే డ్రగ్స్ కి ఇట్లాంటి వాటికి అలవాటు పడి అబ్బాయిలు హింసకి పాల్పడ్డము, లైంగిక హింసకి పాల్పడ్డము, చదువు మానేయడము, జీవితాలు నాశనం చేసుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అందుకే ఇది అన్ని కోణాల్లోంచి చూడాలి. ఓన్లీ అమ్మాయిల సమస్యగా కాకుండా అబ్బాయిలకు కూడా సమస్య ఉంది. దీనివల్ల వాళ్ళకు కూడా దీనివల్ల ప్రభావితం అవుతున్నారు కాబట్టి అన్ని రకాలుగా దీన్ని అడ్రస్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినవి లెర్నింగ్ సెంటర్స్ అవి. ఆ క్రమంలో కోవిడ్ టైంలో వీటిని స్టార్ట్ చేసిన టైంలోనే ఈ కమ్యూనిటీస్తో కూడా, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీస్తో కాంటాక్ట్ రావడం జరిగింది వరంగల్లో. సో వాళ్ళు కూడా మాకు కూడా సహాయం అవసరం అని చెప్పడంతో వాళ్ళతో మళ్ళీ వర్క్ చేయడం స్టార్ట్ చేశాం. సో అట్లా ఇందా చెప్పాను ఆల్రెడీ కొన్ని సివిల్ సొసైటీ గ్రూప్స్ తో ఉన్నాను. అందులో ఒకటి తెలంగాణ ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జాయింట్ యాక్షన్ కమిటీ. సో అందులో ఆల్రెడీ ట్రాన్స్ మహిళలు కొంతమంది కలిసి పనిచేస్తున్నారు. సో ఆ కమ్యూనిటీస్ మీద జరిగే హింస మీద ఆల్రెడీ ఎప్పటికే పని జరుగుతూ ఉంది. నేను ఫుల్ ఫ్లెడ్జ్ గా స్టార్ట్ చేసింది మాత్రం ఇంక కంప్లీట్ గా 2021 నుంచి. ఆ తర్వాత నిర్మాణ్ లో 2022 లో జాయిన్ అయిన తర్వాత నా వర్క్ మొత్తం ఆ దిశగా వెళ్ళిపోయింది. అంటే ఎల్జీబీటీ కమ్యూనిటీస్ కి జీవనోపాధి కల్పించడం.
0: అయితే ఇప్పుడు మనం ఇందాకే అనుకున్నట్టు అవగాహన పెరిగింది దీప్తి, అలాగే కొంతవరకు సొసైటీలో కూడా యాక్సెప్టెన్స్ పెరిగింది. వీళ్లను మనం ఏదో సెపరేట్ గా చూడకూడదు, అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళు వాళ్ళని అలా రికగ్నైజ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో మనం వాళ్ళనేవి వ్యతిరేకించొద్దు అన్న అవగాహన కొంతలో కొంతన్నా పెరిగింది. సొసైటీలో స్టిగ్మా ఉన్నప్పటికీ కొంతమంది నెగ్గుకు వస్తున్నారు దీప్తి, బట్ కొంతమంది మాత్రం నాకే ఎందుకు ఇలా జరగాలి, నేనేమన్నా తప్పు చేశానా, నాలో ఏదో తప్పు ఉంది కాబట్టే నన్ను వీళ్ళు ఇలా వేరెత్తి చూపిస్తున్నారు అని ఒక న్యూనతాభావానికి గురై ఐడెంటిటీ కోల్పోతూ వాళ్ళని వాళ్ళు కోల్పోయే సందర్భాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళ మీరు ఎలా డీల్ చేస్తున్నారు?
1: మీరు చెప్పేది డిస్ఫోరియా గురించి. ట్రాన్స్ పీపుల్ లో వచ్చేసి జెండర్ డిస్ఫోరియా అనేది చాలా ఎర్లీగానే మొదలవుతుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేజ్ లో ఉంటుంది ఆ డిస్ఫోరియా అనేది. ఆల్మోస్ట్ అందరూ ఆ స్టేజ్ నుండి వెళ్తారు, డిస్ఫోరియా స్టేజ్ నుండి. సో అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పుడు అంటే ఇలాంటివి అడ్రస్ చేయడానికి ఎలాంటి వ్యవస్థ కానీ ఎలాంటి సంస్థలు కానీ వ్యక్తులు కానీ లేరు. ఇప్పుడు ఆ సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు. సో అట్లాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్న వాళ్ళని మేము గైడ్ చేస్తాం. ఫలానా దగ్గరికి వెళ్తే మీకు ఈ విషయంలో సహాయం దొరకచ్చు, సపోర్ట్ దొరకచ్చు అని. గైడెన్సే అవసరం వాళ్ళకి, అంటే తెలీదు చాలా మందికి ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు, నాకు ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి నెక్స్ట్ ఏం

0: చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఇది తెలీదు ఇన్ఫర్మేషన్ చాలా మందికి. సో ఫస్ట్ స్టెప్ అది, వాళ్ళని ఒక సరైన సోర్స్ కి వాళ్ళని గైడ్ చేయడం.
1: ఇప్పుడు వాళ్ళ బ్యాటిల్ వాళ్లే ఫైట్ చేయాల్సి వస్తుంది. దే ఆర్ ఫైటింగ్ దేర్ ఓన్ బ్యాటిల్స్. ఇప్పుడు అంటే మాకు ఈ స్థానం కల్పించండి అని వాళ్ళని వాళ్ళే అడుగుతున్నారు. సో మనం ఇప్పుడు జూన్ లో ప్రైడ్ మంత్ కూడా సెలబ్రేట్ చేసుకున్నాం ప్రపంచ వ్యాప్తంగా. సమాజం మీద దీని ఇంపాక్ట్ ఎలా ఉందంటారు? పాజిటివ్ గా ఉందా? ఆ పాజిటివిటీ వల్ల వాళ్ళ ఆలోచనలో ఏమన్నా మార్పు వస్తుందంటారు?
0: వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ముందుకన్నా పోల్ చూసుకుంటే ముందుకన్నా ఇప్పుడు కొంచెం మెరుగ్గానే ఉంది పరిస్థితి. అది మీడియా వల్ల కావచ్చు, సోషల్ మీడియా వల్ల కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ తీసుకుంటున్న కొన్ని ఇనిషియేటివ్స్ వల్ల కావచ్చు. ఒకప్పుడు ఏంటంటే మూవీస్ లో కానీ అన్ని చోట్ల ట్రాన్స్జెండర్స్ ని విలన్స్ గాను లేకపోతే ఓన్లీ కామెడీకి పరిమితం చేయడము ఇది మాత్రమే జరిగేది. ఇప్పుడు ఇంటర్నెట్ లేని కాలంలో, ముఖ్యంగా ఇప్పుడు మనకి ఇంటర్నెట్ అనేది చాలా కొత్త, మహా అంటే ఒక 20 ఏళ్ళ ఉంటుంది అంతే. అంతకుముందంతా వీళ్ళ గురించి తెలిసింది బయట అందరు చూసేది ట్రాన్స్జెండర్స్ ని సిగ్నల్స్ దగ్గరనో లేకపోతే సెక్స్ వర్క్ లో ఉన్నప్పుడు బెగింగ్ లో దీంట్లోనే చూసారు. అండ్ అందులో వాళ్ళ మీద అట్లాంటి ఒక స్టిగ్మా ఉండిపోయింది, అలా ఒక ఇంప్రెషన్ ఏర్పడి అది అట్లా కంటిన్యూ అవుతూ వచ్చింది. మెల్లమెల్లగా ఇంటర్నెట్ రావడము, ఆ తర్వాత మెడిసిన్ కూడా సైన్స్ కూడా అయ్యో ఇది ఇది రోగం కాదు, ఇది అబ్నార్మాలిటీ కాదు, ఇది కూడా ప్రకృతిలో భాగమే అని వాళ్ళు చెప్పడము, దీని గురించి ఇంకొద్దిగా స్టడీస్ రావడము, ఇంకొంచెం అవేర్నెస్ పెరగడము, దీనివల్ల ఖచ్చితంగా కొద్ది మార్పు అయితే వచ్చింది ముందుకి. ఇప్పటికి
1: ఇప్పుడు మీడియాలో కూడా అంటే ఓటీటీలో ఉన్న కొన్ని సినిమాలు చూస్తే వాటిలో కూడా మార్పు కనబడుతోంది.
0: అవును,
1: అంటే సెన్సిటైజ్ చేసేలాంటి సినిమాలు వెబ్ సిరీస్ లు కూడా వచ్చాయి ఈ రోజు.
0: ఇప్పుడు ఒక సిరీస్ లో ఒక ట్రాన్స్ పర్సన్ లీడ్ గా చేస్తుంది అందులో ఒక సిరీస్, మేడ్ ఇన్ హెవెన్.
1: ఓకే,
0: సో అంటే ఒకప్పుడు విలన్ గా గానీ లేకపోతే కామెడీ కోసం మాత్రమే చూపించిన ట్రాన్స్ పీపుల్ క్యారెక్టర్స్ ని ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ లో
1: ప్రొటాగనిస్ట్ గా
0: చూపించే, ఎగ్జాక్ట్లీ. సో ఇది మంచి మార్పు. పోతే ఇంకా లార్జ్ స్కేల్లో సొసైటీలో ఓవరాల్ గా మాస్ రేంజ్ లో ఇంకా రావాలి అవేర్నెస్ కూడా.
1: అంటే ఇప్పుడు అందరిలానే వాళ్ళు కూడా సమాజానికి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. వాళ్ళలో డాక్టర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు. మన దగ్గర అయితే హైదరాబాద్ లో ఒక గాస్పెల్ మినిస్ట్రీ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే అన్ని రంగాల్లోనూ ఉన్నారు, కానీ ఐడెంటిటీ మాత్రం కోల్పోతున్నారు. ఇక్కడ నాకు ఒక ప్రశ్న దీప్తి గారు, ఫ్యామిలీలో యాక్సెప్టెన్స్ ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీలో యాక్సెప్టెన్స్ లేని వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో ఏమన్నా తేడా మీరు గమనించారా?
0: చాలా ఉంటుంది, కాన్ఫిడెన్స్ అని కాదు అన్ని విషయాల్లో చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీ ఉన్నప్పుడు మనకు అన్నిటికన్నా పెద్ద బలమే ఫ్యామిలీ ముందు. సో మనకి మిగతా అంతా ఎవరున్నా లేకపోయినా ఫ్యామిలీ ఉన్నారు, నా వాళ్ళు నాకున్నారు అని ఇచ్చే ధైర్యం వేరు. మనకి ఇక్కడ హైదరాబాద్ లో చూసుకుంటే ముకుందమాల గారి గురించి మీరు వినే ఉంటారు, ఆవిడ కూతురు కూడా ఒక ట్రాన్స్ గర్ల్, తను ఇప్పుడు యుఎస్ లో పిహెచ్డి అయిపోయింది. ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్ల ఇంత ముందుకు వెళ్ళగలిగింది తను. అదే ఇక్కడే మనం ఇదే హైదరాబాద్ లో చూస్తున్నాం, కొంతమంది గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు కూడా సెక్స్ వర్క్ లోకి వెళ్లాల్సి వస్తుంది. ఫ్యామిలీ సపోర్ట్ లేదు, బయట ఉండే సపోర్ట్ ఎట్లాగో ఉండదు. సో ఈ ఖచ్చితంగా ఈ తేడా అనేది చాలా ఉంటుంది.
1: ఆ చేయూతని ఇవ్వకపోవడం వల్లనే వాళ్ళు సెక్స్ వర్క్ కి గానీ బెగ్గింగ్ కి గానీ వెళ్లాల్సి వస్తుంది అంటారు.
0: సమాజం చేయూత ఒకటే కాదు, వాళ్ళ కోసం ప్రత్యేకంగా కొన్ని స్కీమ్స్ కానీ కొన్ని పాలసీస్ కానీ ఉండాలి గవర్నమెంట్ లెవెల్ నుంచి అవ్వాల్సిన పని అది. ఇప్పుడు ఏదైనా మనం ఒక కార్పొరేట్ కంపెనీ తీసుకోండి, వాళ్ళ దాంట్లో ఇంక్లూజివ్ పాలసీ అనేది ఉంటుంది. దాంట్లో డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి, అంటే ఈ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు, ఇలాంటి లాంగ్వేజ్ వాడచ్చు, ఇది వాడద్దు, వాళ్ళని సెన్సిటైజ్ చేస్తారు ముందే ఎంప్లాయీస్ ని. ప్లస్ జెండర్ న్యూట్రల్ టాయిలెట్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఒక్క ఇన్స్టిట్యూషనల్ లెవెల్లో ఈ మాత్రం చేయగలిగినప్పుడు చాలా వైడ్ రేంజ్ లో పబ్లిక్ అందరికీ రీచ్ అవ్వాలంటే గవర్నమెంట్ నుంచి రావాలి అలాంటి ఇనిషియేటివ్స్. ఒకప్పుడు హెచ్ఐవి ప్రివెన్షన్ కోసం గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున పనిచేసింది. ఆ తర్వాత డ్రగ్ అబ్యూస్ గురించి లేదా ఒక్కొక్క దాని గురించి గవర్నమెంట్ చేసిన పనులు చాలా ఉన్నాయి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా. కానీ ఈ విషయానికి వచ్చేసరికి, ఎల్జీబీటీక్యూ విషయానికి వచ్చేసరికి గవర్నమెంట్ నుంచి ఇనిషియేటివ్స్ ఎక్కువ రావట్లేదు. ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్కలా ఉంటుంది, కొన్ని చోట్ల రిజర్వేషన్స్ ఉన్నాయి, లేదా కొన్ని చోట్ల జాబ్స్ లో ఎడ్యుకేషన్ లో రిజర్వేషన్, ఇంతవరకే తప్ప ఓవరాల్ పాలసీలో ఓవరాల్ గవర్నెన్స్ లో వాళ్ళని భాగం చేయట్లేదు.
1: మరి ఆ దిశగా ఏమన్నా ప్రయత్నాలు జరుగుతున్నాయా?
0: జరుగుతున్నాయి. ఇక్కడ ఆల్రెడీ మనకి అది ఫలించి, అలాంటి పోరాటాలు ఫలించే ఇక్కడ మన దగ్గర తెలంగాణలో ట్రాన్స్జెండర్ బోర్డు ఒకటి ఏర్పడింది. ఆ తర్వాత ఉమెన్ సేఫ్టీ వింగ్ లో ప్రైడ్ ప్లేస్ అని ఓన్లీ ఈ కమ్యూనిటీ ఇష్యూస్ డీల్ చేయడానికి మాత్రమే ఒకటి

0: ఫామ్ చేశారు. తర్వాత ట్రాన్స్ జెండర్ హెల్ప్ డెస్క్ ఒకటి ఏర్పడింది.
1: ఇప్పుడు దీప్తి గారు, జెండర్ డిస్ఫోరియా గురించి రకరకాలుగా మనం మాట్లాడుకుంటున్నాం. ఒక అందులో అంటే జెండర్ డిస్ఫోరియా నాకు ఉంది, నేను ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉన్నాను అని అనుకునే ఒక టీనేజర్, అంటే ఏ వయసులో వాళ్ళకి అనుమానం రావచ్చు అంటారు?
0: అది చెప్పలేము, అది ఖచ్చితంగా ఈ వయసులోనే అని. కొంతమందికి చాలా చిన్న వయసులో కూడా రావచ్చు, కొంతమంది 6-7 ఇయర్స్ ఏజ్ లోనే ఇలాంటి ఆలోచనలు వచ్చిన చెప్పిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది టీనేజ్ అయిపోయాక 20ల్లోకి వచ్చిన తర్వాత కూడా తమని తమ రికగ్నైజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.
1: అలాంటి సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు, జెండర్ డిస్ఫోరియా ఉన్న వాళ్ళు ఏం చేయాలి టు వ్యాలిడేట్ దేర్ ఐడెంటిటీ? ఎస్ ఇది నిజమే అని వాళ్ళకి వ్యాలిడేషన్ ఎక్కడ దొరుకుతుంది?
0: సెల్ఫ్ వ్యాలిడేషన్ ఉంటుంది యూజువల్లీ. ఇది అంటే అది జెండర్ ఐడెంటిటీ ఇంకొకరు వ్యాలిడేట్ చేసి లేదా ఇంకొకరు అప్రూవ్ చేసేది కాదు, ఎవరికి వాళ్ళే సొంతంగా అప్రూవ్ చేసుకోవాలి.
1: అంటే సైకాలజిస్ట్ హెల్ప్ తీసుకోవాలి. ఖచ్చితంగా పేరెంట్స్ ఇలాంటి విషయం తల్లిదండ్రుల దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళు ఒక సైకాలజిస్ట్ దగ్గరకో ఇంకో డాక్టర్ దగ్గరకో తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సో అది కరెక్ట్ పద్ధతేనా అన్నది నా ప్రశ్న.
0: ఎందుకు తీసుకెళ్తున్నారు అనేది అసలైన ప్రశ్న. కొంతమంది కన్వర్జన్ కోసం తీసుకెళ్తారు. ఒకప్పుడు జరిగేవి ఇట్లాంటివి, ఎలక్ట్రిక్ షాక్స్ ఇవ్వడం ఇట్లాంటివి చాలా జరిగేవి. ఇప్పుడు అవన్నీ తగ్గినాయి, కన్వర్జన్ ఇస్ బ్యాన్డ్ నౌ, అది బ్యాన్ చేశారు. ఇప్పుడు సైకాలజీ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, తనకి ఇట్లా అనిపిస్తుంది, ఎట్లా హెల్ప్ చేయొచ్చు అంటే దీని

0: ట్రాన్స్జెండర్ అని కూడా కాదు. అందరికీ ఆ వెసులుబాటు ఉండదు సర్జరీ చేయించుకోవడానికి, హెల్త్ ఇష్యూస్ వల్లనో, ఆర్థిక కారణాల వల్ల ఉండొచ్చు, వేరే ఇంకేదైనా కారణాలు ఉండొచ్చు.
1: సో ఎవరిని వాళ్ళు గుర్తించుకొని వాళ్ళు ఒక నిర్ధారణ స్థితికి వచ్చినప్పుడు కుటుంబం కానివ్వండి, సమాజం కానివ్వండి, వాళ్ళని ఎలాగ డీల్ చేయాలంటారు?
0: మేము ఉన్నామనే భరోసా ఇవ్వడం ముందుగా. అంటే నీ ఐడెంటిటీ ఏదైనా పర్వాలేదు, నువ్వు నా బిడ్డ, నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి. ఇప్పుడు కొంతమంది చదువు విషయంలో నాకు ఈ కొన్ని ఆఫ్ బీట్ సెలెక్ట్ చేసుకుంటారు, ఇంజనీరింగ్ మెడిసిన్ కాకుండా ఇది చదవాలి అనుకుంటారు, సపోర్ట్ చేస్తారు. ఇది అంతే, ఇది అట్లాగే చూడాలి, ఇది లైఫ్ లో ఒక పాత్ గా చూడాలి అంతే. ఇది మనం చూస్తుంటాం ఇప్పుడు చాలా మంది ఓన్లీ ట్రాన్స్ మహిళలు మాత్రమే తెలుసు, ట్రాన్స్ పురుషులు కూడా ఉంటారు, వాళ్ళ విషయంలో జరిగే హింస అది వేరే రకంగా
1: బుల్లింగ్ ఉంటుంది.
0: బుల్లింగ్ మాత్రమే కాదు, లైంగిక హింస ఉంటుంది, అది కూడా ముందు కుటుంబం నుంచే ఉంటుంది.
1: కుటుంబం నుంచి
0: కూడా ఉంటుంది. కరెక్టివ్ రేప్స్ అని ఉంటాయి, అంటే నువ్వు అమ్మాయిగా పుట్టావు, అబ్బాయిని మాత్రమే ఇష్టపడాలి, నువ్వు అమ్మాయిని ఇష్టపడద్దు, నువ్వు అమ్మాయి అమ్మాయి లాగే ఉండాలి, అది నిరూపించడం కోసం, అంటే వాళ్ళ లోపల ఉన్న ఆడతనాన్ని మేల్కొల్పడం కోసం కుటుంబమే స్వయంగా ఒక మేల్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీని ఆ అమ్మాయిని రేప్ చేయడానికి
1: కరెక్టివ్ రేప్స్
0: అంటారు వీటిని.
1: కానీ అది చాలా అనైతికం కదా, అందులో నైతికత అసలు లేనే లేదు.
0: రెండు రకాలుగా ఉంటుంది, ఇది ఒకటేమో అట్లా రేప్ చేయడం, ఇంకోటి చాలా చిన్న వయసులో పెళ్లిళ్ళు చేయడం. మైనర్ గా అయినప్పుడు అది మ్యారిటల్ రేపే అవుతుంది కదా,
1: ఖచ్చితంగా మ్యారిటల్ రేపే అవుతుంది. అయితే దీప్తి గారు, ఇక్కడ కుటుంబ సభ్యులు ఏమనుకుంటారంటే ఇది వీళ్ల గుర్తింపు అని బయట సమాజానికి తెలిసినప్పుడు వాళ్లని గాని ఆ కుటుంబాన్ని గాని వేలెత్తి చూపుతారు, మా పరువు పోతుంది అన్న ఇదిలో వాళ్ళని సరిచేయడానికి, అంటే అది సరి కాదు అని వాళ్ళు అనుకుంటారు కాబట్టి సరిచేయడానికి ఇలాంటి అనైతికమైన చర్యలు.
0: పరువు అనేది తమ బిడ్డ ఐడెంటిటీతోనూ ఎందుకు ముడిపడింది
1: అది వాళ్ళు తెలుసుకోవాలి.
0: ఇప్పుడు చిన్న ఏజ్ లో పెళ్లి చేస్తున్నారు మైనర్ అమ్మాయికి, అది పరువు పోయిపోయింది కదా,
1: అలాంటి జీవితమే చిన్న భిన్నం అయిపోతుంది.
0: అన్ని వ్యక్తిగత అభిప్రాయాలు ఇవన్నీ కూడాను కాకుండా మనం ఓవరాల్ గా చూసుకుంటే మైనర్ పిల్లలకి పెళ్లి చేయడం ఏంటి, అది కూడా ఏంటి, జస్ట్ తను ఐడెంటిటీ నాది ఇది కాదు, ఇది నా జెండర్ కాదు, నేను వేరే అని చెప్పడం వల్ల మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది.
1: అంటే మీ ఉన్నాము అన్న భరోసా ఇవ్వకపోగా ఇలాంటి చర్యలకి పాల్పడడం వల్ల వాళ్ళు జీవితాంతం ఒక ట్రామాతో బ్రతకాల్సిందే.
0: ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి స్టీరియోటైప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటి ఇంకా ముందుకు తీసుకెళ్లడమే ఇది. ఇప్పుడు ఒక్క ఫ్యామిలీ నుండి సపోర్ట్ వచ్చి ఒకళ్ళు తమ ఐడెంటిటీని తను ఓన్ చేసుకుని అట్లాగే డెవలప్మెంట్ దిశగా వెళ్తూ ఉంటే ఒక్కొక్కటి ఇట్లా ఎగ్జాంపుల్ సెట్ ఉంది, ప్రెసిడెంట్స్ మనకి సొసైటీలో అట్లాంటి ప్రెసిడెంట్స్ లేవు, ముందు నుంచి ఎంకరేజ్మెంట్ లేదు కాబట్టి.
1: చాలా కరెక్ట్ మాట చెప్పారు దీప్తి గారు. అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ట్రాన్స్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అన్ని రంగాల్లో ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, స్పోర్ట్స్ పీపుల్ ఉన్నారు, అన్ని రంగాల్లోనూ ఉన్నారు. ఇప్పుడు మన దేశంలో కూడా చూస్తున్నాం, అంటే మనం ఒక మంచి ఉదాహరణని చూపించినప్పుడు అది ఒక ప్రేరణగా ఉంటుంది.
0: అవును, అయితే నా పాయింట్ ఏంటి అంటే ఎందుకు ఖచ్చితంగా ఒకటి అచీవ్ చేస్తేనే వీళ్ళ ట్రాన్స్నెస్ ని యాక్సెప్ట్ చేయాలి, ఏం చేయకుండా ట్రాన్స్నెస్ ని యాక్సెప్ట్ చేయలేమా?
1: సొసైటీ ఆదరిస్తుంది, ఆదరణ చూపిస్తుంది, సొసైటీ తనలో భాగంగా స్వీకరిస్తుంది అని అన్నప్పుడు ఆ కుటుంబానికి కూడా నా బిడ్డ కూడా అందరిలాగానే అన్న ఫీలింగ్ వస్తుందేమో. ఇప్పుడున్న స్టిగ్మా వల్ల వీళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఆ స్టిగ్మాని తొలగిస్తే వాళ్ళ ఆలోచనలో కూడా మార్పు వస్తుందేమో అన్న ఆలోచన అంతే.
0: అది ప్రెషర్ పెట్టడమే అవుతుంది, ఎందుకంటే నువ్వు ట్రాన్స్జెండర్ కాబట్టి ఖచ్చితంగా ఒకటి ఈ స్థాయికి వస్తేనే నిన్ను యాక్సెప్ట్ చేస్తారు, కానీ అట్లా చేయకపోతే నీ ట్రాన్స్నెస్ అనేది విలువైంది కాదు, దానికి గుర్తింపు లేదు, దాన్ని వ్యాలిడేట్ చేయము అనేది ట్రాన్స్ కమ్యూనిటీ మీద బర్డెన్ పెంచడమే అవుతుంది అది. అండ్ ఇంకోటి ఏంటి, ఇప్పుడు మనం ఒక బైనరీ వ్యవస్థ ఏవైతే ఉందో దాన్ని బలపరచడమే అవుతుంది, వీళ్ళని ఇంకా మనం అవుట్ సైడర్స్ గానే చూస్తాం.
1: అంటే దీప్తి, మనం విమెన్ ఎంపవర్మెంట్ విషయానికి వస్తే మన కొన్ని దశాబ్దాలు పోరాటం చేయగా సమానత అన్నది ఇంకా రాలేదు, ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాను. కానీ కుళ్ళుకోనో ఏడ్చుకుంటూనో ఏడ్పు దాచుకుంటూనో యాక్సెప్ట్ అయితే చేస్తున్నారు మహిళల్ని. అంటే ఇట్ వాజ్ అ లాంగ్ బ్యాటిల్, అది నేను చెప్పదలుచుకున్నది. సో ఇప్పుడు మనం ఇంకా తప్పటడుగులే వేస్తున్నామేమో ట్రాన్స్ కమ్యూనిటీ ఇంక్లూజన్ జర్నీలో అని అనిపిస్తుంది. సో ఈ బేబీ స్టెప్స్ వేస్తున్న స్టేజ్ లో ఉన్న ఛాలెంజెస్ ఏమో

0: ఇవి అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కమ్యూనిటీ కూడా మన డెమోగ్రఫీ తీసుకుంటే చాలా తక్కువ శాతం ఉన్నారు. ఏమంటారు మీరు, ఎంత శాతం ఉండుంటారు?
1: ఎంత శాతం అని ఖచ్చితంగా చెప్పలేం, కానీ ప్రస్తుతానికైతే ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ ఉన్నది భారతదేశంలో, 17%.
0: ఓకే,
1: 17% అని ఎట్లా చెప్పగలుగుతున్నాం, వాళ్ళకు వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు కాబట్టి. అట్లా బయటికి ఇంకా ఓపెన్ గా అవ్వని వాళ్ళు కూడా ఉండుండొచ్చు. సో అవన్నీ కలుపుకుంటే ఇంతమంది ఉంటారని చెప్పలేం ఖచ్చితంగా. ఎప్పుడో 2011 లో జరిగింది సర్వే ఒకటి, అంతే. అప్పటికి భారతదేశంలో 5 లక్షల మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు అని అన్నారు. మిగతా ఐడెంటిటీస్ ని ఇంకా కన్సిడర్ చేయలేదు అప్పటికి, ఓన్లీ ట్రాన్స్జెండర్స్ ఒకటి చూసారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో సెన్సెస్ చేస్తే కానీ ఎంతమంది
0: చెప్పలేము
1: ఖచ్చితంగా అనేది ఎప్పటికీ ఉండదు. ఎందుకంటే
0: ఎందుకంటే బయటకు వచ్చి వాళ్ళు ఐడెంటిటీని డిస్క్లోజ్ చేయరు కాబట్టి.
1: చేయరు. అండ్ ఈ రోజు ఒక సర్వే జరిగింది, ఈ రోజు 5 లక్షలని తేలింది, మళ్ళీ రేపు ఇంకొంతమంది నేను కూడా ట్రాన్స్పర్సన్ వాళ్ళని వాళ్ళు గుర్తించుకోవచ్చు. సో ఈ నంబర్ చేంజ్ అవుతుంటుంది.
0: సో ఇప్పుడు ప్రైడ్ మంత్ జరుగుతోంది జూన్ లో, ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది కదా దీప్తి గారు, మరి దిస్ ఇస్ మై ఐడెంటిటీ అని ఎంతో మంది బయటకు వస్తున్నారు, వాయిస్ అవుట్ చేస్తున్నారు వాళ్ళ కన్సర్న్స్ కానివ్వండి, వాళ్ళ హక్కుల గురించి కానివ్వండి, మేము ఇందులో భాగమే అని చాలా గర్వంగా చెప్తున్నారు. సో ఇలాంటి క్యాంపెయిన్స్ వల్ల ఏమన్నా మార్పు మీరు చూసారా? అంటే మీ దగ్గరకు వచ్చి ఐఎమ్ ఆల్సో ఏ ట్రాన్స్ పర్సన్ అనే తన ఐడెంటిటీతో బయటకు వచ్చిన వాళ్ళు ఎవరన్నా చూసారా మీరు?
1: ఒక స్టూడెంట్ చెప్పింది నాకు, కాకపోతే నాకు భయం అవుతుంది ఇంట్లో మాట్లాడాలంటే, నా స్టడీస్ అయిపోయిన తర్వాత మాట్లాడతాను, అప్పటికి నాకంటూ ఒక సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి అని.
0: ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా రకరకాల అటాక్స్ కి గురవుతున్నారు ట్రాన్స్ పీపుల్, అంటే వాళ్ళు ఎంత అచీవర్స్ అన్నా కానివ్వండి, సోషల్ మీడియాలో ఐకాన్స్ ఉన్నారు కొంతమంది, సుశాంత్ దివ్గికర్ కానివ్వండి, లేకపోతే ఒక మేకప్ ఆర్టిస్ట్ రీసెంట్ గా హూ కమిటెడ్ అ సూసైడ్, ఇలా చాలా మంది ఉన్నారు, మోడల్స్ ఉన్నారు, అంటే అసలు మోర్ దాన్ అచీవర్స్. ఇంతమంది ఉన్నప్పటికీ, ఇంత అచీవ్మెంట్ ఉన్నప్పటికీ కూడా మీడియాలో కూడా ఉన్నారు కొంతమంది, దే ఆర్ స్టిల్ ప్రోన్ టు అటాక్స్ ఆన్ సోషల్ మీడియా. ఇది వాళ్ళ మానసికంగా వాళ్ళని చాలా కృంగదీస్తుంది కూడా, అది మనం డైరెక్ట్ గా చూస్తున్నాం. ఎంత ధైర్యంగా ఉన్న వాళ్ళు కూడా కొన్ని కామెంట్స్ చదివిన తర్వాత ఏంటిది అనిపిస్తుంది.
1: దీనివల్ల అంటే క్రానిక్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి చాలా మందికి, వాటిని తట్టుకొని లేతే ఇగ్నోర్ చేసి వెళ్లేంత ధైర్యం ఉండదు అందరికి. మనం చూసాం పోయిన సంవత్సరం ప్రాన్షు అనే ఒక 16 ఏళ్ల పిల్లాడు జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో మేకప్ రీల్ అది పోస్ట్ చేసినందుకు విపరీతంగా ట్రోల్ చేసి చేసి అబ్బాయి చనిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు. అచీవర్స్ అనే కాదు, ఎవరినైనా ఎందుకు ట్రోల్ చేయాలి, అది వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళది.
0: అంటే వాళ్ళు ఎక్కువగా కనబడతారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా ట్రోలింగ్ కి గురవుతున్నారు. మహిళలు ట్రోలింగ్ కి విక్టిమ్సే, అలాగే ట్రాన్స్ పీపుల్ కూడా ట్రోలింగ్ కి విక్టిమ్స్ అవుతున్నారు,
1: ఇంకెక్కువ గురవుతుంటారు,
0: ఎక్కువ ట్రోలింగ్ కి గురవుతున్నారు. మరి వీళ్ళకి మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలి అంటే మీరు ఒక రిప్రజెంటేటివ్ ఫ్రమ్ నిర్మాణ్, మిమ్మల్ని ఆ హోదాలో అడుగుతున్నాను, వాట్ డు యూ డూ?
1: వాళ్ళకి సరైన సపోర్ట్ సిస్టమ్ కి వాళ్ళని గైడ్ చేయడం. ఎందుకంటే మన దగ్గర ఈ విషయంలో మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ సర్వీస్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ. అందులో ఈ మానసిక ఆరోగ్య సమస్యల పరంగా చూసుకున్నా కూడా అన్ని బైనరీయే, ఆడా మగ, ఈ పరంగానే కానీ ఇందులో ఇంటర్సెక్షనాలిటీస్ ఉంటాయి అనేది గుర్తించలేదు. ఇప్పుడిప్పుడే ఇవన్నిట్లో వస్తున్నాయి కాబట్టి అట్లా క్వియర్ అఫర్మింగ్ సైకాలజిస్ట్ చాలా తక్కువ మంది మన దగ్గర. సో అలాంటి వాళ్ళ దగ్గరికి వీళ్ళని డైరెక్ట్ చేయడము, ప్లస్ మనకి హైదరాబాద్ లో ఒకటి రీసెంట్ గా స్టార్ట్ అయింది క్యూర్ ట్రాన్స్ వెల్నెస్ సెంటర్ హబ్సిగూడలో. సో అక్కడ కూడా ఫ్రీగా మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ జరుగుతుంటుంది. సో ఎవరికైనా ఇట్లా నాకు ఇట్లా అనిపిస్తుంది అనుకున్నప్పుడు వాళ్ళని అక్కడ గైడ్ చేస్తాం, అక్కడ డాక్టర్స్ ని వర్చింగ్ చేయడం కానీ లేకపోతే ఎప్పుడు సెషన్ ఉందో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పంపించడము. దిస్ ఇస్ ద బెస్ట్ వీకెండ్.
0: సమాజానికి అవగాహన కల్పించే దిశగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు?
1: సమాజంలో ఓవరాల్ గా రావాలంటే గవర్నమెంట్ నుంచి రావాలి ముందు. స్కూల్ ఏజ్ నుండే కరికులం లో ఇవన్నీ కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు జెండర్ ఐడెంటిటీస్ ఎట్లా ఉంటాయి, ఓరియంటేషన్స్ ఏంటి, ఇవన్నీ చాలా చిన్న ఏజ్ నుండే పిల్లలకి అవేర్నెస్ ఇస్తూ ఉంటే ఈ మెల్లమెల్లగా మార్పు కూడా వస్తుంది వీటన్నిటిలో. ఇంకోటి పాలసీస్, రిజర్వేషన్స్, ఎఫర్మేటివ్ యాక్షన్స్ అన్ని కూడా గవర్నమెంట్ నుంచి ఇంకా పెద్ద ఎత్తున జరగాలి. పాలసీ లెవెల్ అన్నిట్లో కూడా ఆడమగానే కాకుండా అన్నిట్లో కూడా ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీస్ అన్నింటినీ కూడా కలుపుకుంటూ పోవాలి, అప్పుడే కావాల్సిన మార్పు వస్తుంది.
0: మన మన దేశంలో ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ 17% ఉంది అని అనుకున్నాము, మరి ఇతర దేశాల్లో ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో అంతకంటే తక్కువ ఉన్నప్పటికీ కూడా యాక్సెప్టెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉండొచ్చు. అక్కడ పాలసీస్ ఏమన్నా ఉన్నాయా ఇతర దేశాల నుంచి ఈ విషయంలో మనం చూసి నేర్చుకోవాల్సింది ఏమన్నా ఉందంటారా?
1: ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు

0: అందులో ఒకటి సేమ్ సెక్స్ మ్యారేజ్ ని లీగలైజ్ చేయడం, ప్లస్ ఏంటి బైనరీ అనే దాటి జెండర్ న్యూట్రల్ లాంగ్వేజ్ ఒకటి. మన దగ్గర ఆ లాంగ్వేజ్ లేదు, ఇంకా అన్ని లిటరేచర్ కానివ్వండి వేరే ఏదైనా సరే అన్ని బైనరీగా ఉన్నాయి. ఈ దీని నుంచి బయటికి రావాలి ముందు. ప్లస్ ఇంకోటంటే బయట యాక్సెప్టెన్స్ తొందర రావడానికి కారణం వాళ్ళని అన్నిట్లో కలుపుకుంటూ పోవడం, ఇంక్లూజివిటీ అన్ని విషయాల్లో. సో అట్లా ఈ ఇంక్లూజివిటీ అనేది అన్నిట్లో న్యాచురల్ గా ఫ్లో అవ్వాల్సిన విషయం అది. సో మనకి బయట తొందర మార్పు కనపడింది కూడా అదే కారణం వల్ల. ప్లస్ పెద్ద ఎత్తున దీని గురించి ఉద్యమాలు జరిగాయి, ప్రచారాలు జరిగాయి కాబట్టి అక్కడ మార్పు తొందరగా కనిపించింది. ఇక్కడ మనకి ఇంకా గవర్నమెంట్ నుంచి అట్లాంటి చర్యలు కానీ అట్లాంటి చొరవలు ఇంకా జరగట్లేదు కాబట్టి ఇక్కడ ఇంకా కొంచెం స్లోగా ఉంది. ఇప్పటికి చాలా చట్టాలు వచ్చాయి లాస్ట్ 10 ఏళ్లలో, ఇంకా మార్పు మాత్రం రావాలి.
1: అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రభుత్వం నుంచి ఎంతో కొంత చట్టాల రూపంలో చేయుత వస్తున్నా కానీ సమాజంలో మాత్రం చాలా మార్పు రావాలి అనిపిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి ఐడెంటిటీ ఉన్న పిల్లల తల్లిదండ్రులకి, అలాగే వాళ్ళ స్నేహితులు అయి ఉండొచ్చు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి?
0: తల్లిదండ్రుల విషయంలోకి వస్తే ఇప్పుడు క్వియర్ వ్యక్తుల్ని ఎట్లయితే డిస్క్రిమినేట్ చేసి వెళ్ళేస్తారో అదే ఇబ్బంది ఫ్యామిలీకి కూడా ఉంటుంది. వాళ్ళు ఎదురు బిడ్డనని వదులుకోవాలి లేదా సమాజాన్ని వదులుకోవాలి, రెండిట్లో ఏదైనా ఒకటి ఉంటుంది. సో అట్లాంటి పేరెంట్స్ కి కానీ ఈ సపోర్ట్ సిస్టమ్స్ ఇంకా క్రియేట్ చేయాలి చాలా. అంటే చదువు డిస్కంటిన్యూ అవ్వకుండా వాళ్ళకి హెల్ప్ చేయడము, మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ ఒకటి, ఇది చాలా అవసరం. ఎందుకంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ క్వియర్ కమ్యూనిటీస్ లో, ఎలాంటి సపోర్ట్ లేదు కాబట్టి. ఈ కౌన్సిలింగ్ సర్వీస్ ఒకటి పేరెంట్స్ కి కానీ పిల్లలకి కానీ ఇవ్వడము.
1: పేరెంట్స్ కి కూడా ఇస్తే బాగుంటుంది.
0: ఖచ్చితంగా ఇవ్వాలి, ఎందుకంటే సపోర్ట్ చేయాల్సింది వాళ్లే. అండ్ ఇంకోటి అవేర్నెస్ క్రియేట్ చేయడం. అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఎల్జీబీటీకి అంటే ఏంటనేది చాలా మందికి తెలియదు ఇప్పటికీ. అందరికీ తెలిసింది ఓన్లీ ట్రాన్స్జెండర్సే, ఎందుకంటే వాళ్ళు కనిపిస్తారు కాబట్టి, వాళ్ళ క్వియర్నెస్ కనిపిస్తుంది బయటికి కాబట్టి. ఇప్పుడు ఒక లెస్బియన్ పర్సన్, గే పర్సన్, బైసెక్షువల్ ఇట్లా వీళ్ళని చూసుకున్నప్పుడు బయటకు కనిపించదు వాళ్ళ క్వియర్నెస్ అనేది, వాళ్ళ ఓరియంటేషన్ నేచురల్గా ఉండేది. సో ఈ అవేర్నెస్ లెవెల్స్ పెరగాలి అందరికీ కూడా. మనకి మీడియా ఒకటి మంచి సాధనం అందుకోసం. మెల్లమెల్లగా మార్పు వస్తుంది, కాకపోతే ఇంకా ఇంక్లూజివిటీ పెరగాలి అంటే వీళ్ళందరినీ మెయిన్ స్ట్రీమ్ లో కలుపుకుంటూ పోవాలి. ఇప్పుడు బ్యాంక్స్ లో అకౌంట్స్ ఓపెన్ చేసుకోవడానికి ఏవి అడ్డు రావద్దు ఇట్లాంటివి. స్కూల్స్ లో వీళ్ళ కోసం స్పెషల్ ప్రొవిజన్స్ ఉండాలి ఇట్లా.
1: దీప్తి, ఒకప్పుడు అసలు ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడి, ఒక ట్రాన్స్ పర్సన్ గురించో, ఒక లెస్బియన్ గే పర్సన్ గురించో, ఒక క్వియర్ గురించో మాట్లాడడానికే సంకోచించే రోజులు, అక్కడ నుంచి ఈ రోజు మనం ప్రైడ్ అంటున్నాం, గర్వంతో ఇది నా ఐడెంటిటీ అని చెప్పుకోండి అనేదాకా వచ్చాం. మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ఊర్లోనే మనం ప్రైడ్ వాక్స్ కండక్ట్ చేస్తున్నాం, ఇంతదాకా వచ్చాం. మరి ఈ ప్రయాణంలో భాగంగా మీరున్నారు, మీరు చేయూతను అందిస్తున్నారు, వాళ్ళకి ఎంతో మానసిక స్థైర్యాన్ని ఇస్తున్నారు. అలాగే ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది ట్రాన్స్ మహిళలు, క్వియర్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఒక కఫే ఓపెన్ చేశారు, జూట్ బ్యాగ్స్ తయారు చేస్తున్నారు.
0: కఫే మాదే అది, నేను ఓపెన్
1: చేశాను. ఐ అప్రిషియేట్ యూ ఫర్ దాట్. అండ్ అలాగే మొన్న తెలంగాణ ఫార్మేషన్ డే అప్పుడు జూట్ బ్యాగ్స్ తయారు చేసి స్వయాన చీఫ్ మినిస్టర్ గారికి అందించడం మేము చూసాం, అది చాలా వైరల్ అయింది. మొన్నటి ఎలక్షన్స్ కి లైలా వాజ్ అంబాసిడర్. ఈ అచీవ్మెంట్స్ అన్నిటికీ కూడా ఎక్కడో వెనకాల నుంచి ప్రోత్సహిస్తున్న మీలాంటి వాళ్ళని అభినందించాలనిపిస్తుంది. యు ఆర్ రియలీ లివింగ్ యాజ్ చేంజ్ మేకర్స్ దీప్తి. ఈ రోజు మాట్లాడడానికి, వాళ్ల తరపున సమాజానికి చెప్పడానికి మీరున్నారు, నేను పిలిచి మీతో మాట్లాడచ్చు. సో ఐ మస్ట్ అప్రిషియేట్ యు ఆల్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్.
0: థ్యాంక్ యూ సో మచ్.
2: మీరింతవరకు నిర్మల్ సామాజిక సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ దీప్తి సిర్ల గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీమతి నిహారా కానేటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: सहयोग का आह्वान किया। अमेरिका में 11 सितंबर के आतंकी हमले की 25वीं बरसी पर भारत ने आतंकवाद से लड़ने के अपने अटूट संकल्प को दोहराया। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై మీ మారితో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0874429538, మరొక ఫోన్ నంబర్ 2950393. మరి మనతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారండి? ఈశ్వరయ్య గారు ఎలా ఉన్నారండి? చెప్పండి, మరి ఈ రోజు ఏ పాట వినిపించమంటారు? ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి. థ్యాంక్ యూ అండి.

0: శ్రోతలు మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం వింటున్నారు. హలో.
1: హలో, శుభ మధ్యాహ్నం మేడం.
0: శుభ మధ్యాహ్నం అండి, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నా పేరు శోభారాణి అండి, నేను విజయవాడ దగ్గర ఉన్న గ్రామం నుంచి మాట్లాడుతున్నాను.
0: శోభారాణి గారు, మరి ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: రోజా మూవీలోంచి వినరా వినరా దేశం మనదేరా ఆ పాట అండి. వాళ్ళ పాట అడగడానికి కూడా కారణం ఉంది.
0: చెప్పండి.
1: ఈరోజు దేశభక్తి దినోత్సవం అండి.
0: ఓకే అండి.
1: దేశభక్తి దినోత్సవం సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనసంతా దేశమాత నిండుగా, తలువంతా దేశభక్తితో

అలకరించగా చేతులు జోడించి త్రివర్ణ పతాకానికి మొక్కగా జాతి మెచ్చే గర్వానికి ప్రతీకగా జెండా ఎగురగా భరతమాత పెదవులపై చిరునవ్వు కాగా రైతన్న చెమటోడ్చి పండించే నేలకు నమస్కరించగా సైనికుడి ప్రాణాలను పణంగా పెట్టి సరిహద్దు కాపు కాసే మన సైనికునికి సెల్యూట్ చేయగా కులమతాలకు అతీతంగా భాయి భాయి అంటూ చేయి చేయి కలుపుతూ అందరం ఒక్కటే దేశ సౌభాగ్యాన్ని ప్రతిష్టను పెంచగా శాంతి సౌభాగ్యాల జ్యోతి వెలిగిద్దాం, స్వార్థపు మమకారాన్ని బంధుప్రీతిని వీడుదాం, సమతా మమతలను

0: మరి మనతో మాట్లాడడానికి మరొక అలా సిద్ధంగా ఉన్నారు. హలో
1: హలో, నమస్కారం అండి.
0: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నేను కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మాట్లాడుతున్నా.
0: బరియగట్టన్న గారు ఎలా ఉన్నారండి?
1: హలో, ఇప్పుడు కొంచెం బాధల్లో ఉన్నాం మేము, ఎందుకంటే రైతులం కదా.
0: ఓకే, వర్షాలు పడట్లేదనా?
1: వర్షాలు పడలేదు, పెట్టుబడి దాదాపు మాకు 4 ఎకరాలు ఉంటే 60-70 వేల పెట్టుబడి అయిపోయింది. నాకే కాక మన భారతదేశంలో అందరు రైతులు కూడా పెట్టుబడులు అయిపోయింది. చాలా రైతులు ఆ వర్షం లేకపోవడాలకు ఢిల్లీలో ప్రభావం వల్ల చాలా నష్టపోతున్నారు.
0: కానీ చెప్తున్నారుగా వర్షాలు పడుతున్నాయని, చూద్దాం ఎదురు చూద్దాం. మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: మేము ఎర్రమల్లెలు సినిమా నుండి నాంపల్లి స్టేషన్ కాడ రాజాలింగం అనే పాట వినాలనుకుంటున్నాము.
0: ఓకే అండి, మీకోసం పాట వచ్చేస్తుంది, వినండి.
1: మా కోరుకున్న శ్రోతలు.
0: ఓకే అండి, శ్రోతల పేర్లన్నీ చక్కగా ఉత్తరాలు రాయండి, కిన్నెర లహరిలో చదువుతున్నాం మీరు రాసిన ఉత్తరాలన్నీ.
1: ధన్యవాదాలు, ధన్యవాదాలండి. వర్షం కురవాలని మనం అందరం కోరుకుందాం.
0: ఓకే అండి, మేము కూడా కోరుకుంటున్నాం, మీరు కోరుకున్నట్లు పాట వచ్చేస్తుంది, వినండి.
1: చెల్లమ్మ, చెల్లమ్మ, లాస్ట్.

0: హలో,
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేము బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? చెప్పండి, మీ పేరండి?
1: నా పేరు శ్రీరామ్. నిజామాబాద్ జిల్లా చిరుకొండ మండలం న్యామనింది గ్రామం నుంచి మాట్లాడుతున్నాను.
0: చక్కగా నేను ఊరి పేరు అడగ ముందుపై మీరే చెప్పేశారు. చెప్పండి, మరి ఈ రోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: జీవనజ్యోతి చిత్రం నుంచి ముద్దుల మా బాబు నిద్రపోతున్నారు, సర్ది చేశారంటూ కులిచిపడతారు. ఈ పాట మా ఫ్యామిలీ గురించి, మరి నా అభిమాన రేడియో షో అందరికీ పేరు.
0: ఓకే అండి, మీ అందరి కోసం
1: ఎదురుచూస్తున్నాను మేడం. వర్షం పడుతుంది ఇక్కడ, కొద్దిగా రైతులు బాధపడుతున్నారు పాపం.
0: ఓకే అండి, చెప్తున్నారు నిపుణులు, వాతావరణ నిపుణులు వర్షాలు వస్తున్నాయని. మనం కూడా ఎదురు చూద్దాం. మీరు కోరుకున్నట్లు పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి.

0: మరి మనతో మాట్లాడడానికి మరో కలర్ సిద్ధంగా ఉన్నారు. హలో,
1: హలో మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం, రమాదేవి, సుజాత నగర్ నుంచి.
0: రమాదేవి గారు చెప్పండి, మరి ఈ రోజు ఏ పాట వినిపించమంటారు? అందులో ఏ పాట?
1: చిన్నారి తొల్లారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా, చిన్నారి తొల్లారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా, అన్న పాట.
0: ఓకే అండి, చాలా చక్కగా పాడి మాకు కూడా వినిపించారు మీరు పాట. ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే.

0: శ్రోతలు మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. హలో,
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ పేరండి?
1: నా పేరు మారుదేన శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్ లక్ష్మీ దూతల నుంచి.
0: శ్రీనివాసరావు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం, మీరు ఎలా ఉన్నారు?
0: మేమందరం బాగున్నామండి. చెప్పండి, మరి ఈ రోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: జ్యోతి సినిమాలోంచి
0: చక్కగా పాడుతూ, మీరు ఇంత చక్కగా పాడి వినిపించిన తర్వాత మేము పాట వేయకుండా ఎలా ఉంటామండి? మీకోసం పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ
0: అండి.

0: మరి మనతో మాట్లాడడానికి మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో,
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం
0: చెప్పండి, మీకు ఈరోజు ఏ పాట వినిపించమంటారు?

0: ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: బాయ్ మేడం.

0: గణపతి బప్ప మోరియ, భక్తి గీతాలు, పూజా విశేషాలు, వినాయక చవితి సందడి,
1: ఇవన్నీ మీ ఆకాశవాణిలో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మరి శుభాకాంక్షలు కూడా తెలియచేయండి.
0: ఫోన్ నంబర్ 9989679076.

0: శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం వింటున్నారు. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారండి? సతీష్ గారు, మరి ఈ రోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: చంద్రమతి సినిమాలో
0: ఓకే, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: వింటున్న వారందరి కోసం
0: ఓకే అండి, వింటున్న వాళ్ళందరి కోసం మీకోసం ఈ పాట ఓకే.

0: విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడికి భక్తితో స్వాగతం పలుకుదాం.
1: వినాయక చవితి శుభాకాంక్షలు అతి తక్కువ ధరతో తెలియచేద్దాం.
0: ఫోన్ నంబర్ 9989679076.
1: హలో.
2: హలో,
1: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారండి?
2: నా పేరు మంగ్య మేడం, కొత్తగూడెం రైతుపత్తి తెల్లగూడెం మేడం.
1: మంగ్య గారు చెప్పండి, ఈ రోజు ఏ పాట వినిపించమంటారు? ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి. ఓకే అండి.

0: గణపతి బప్ప మోరియ. విద్య, విజ్ఞానం, విజయాలను ప్రసాదించే వినాయకుడి పండుగ వచ్చేసింది.
1: మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు.
2: భక్తి, సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనమైన వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమాలు ఆకాశవాణిలో వినండి.
0: మరి మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలియజేయండి. 9989679076.

0: మరి మనతో మాట్లాడడానికి మరో కాలు సిద్ధంగా ఉన్నారు. హలో, నమస్తే అండి. రాధపాసి గారు చెప్పండి. మరి
1: ఈరోజు
0: ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి. థ్యాంక్ యూ అండి.

0: శుభానికి తొలి పూజ, విజయానికి తొలి అడుగు, ఆ గణపతి దేవుని ఆరాధన.
1: ఈ వినాయక చవితి మీ జీవితంలో కొత్త విలువలు నింపాలని ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయండి.
0: 9989670.

0: శ్రోతలు మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం వింటున్నారు. హలో
1: హలో, శుభ మధ్యాహ్నం మేడం.
0: శుభ మధ్యాహ్నం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి?
1: కొత్తగా నెహ్రూ బాసీ వెంకటే. బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. మీరందరూ బాగున్నారా?
1: చాలా బాగున్నా అమ్మా. ఈరోజు శాంతి నివాసం సినిమాలో తొలినాటి రాత్రి సుశీల.
0: ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: వినాలి అందరికీ.
0: ఓకే అండి.

0: ఆలోచించండి, వింటూనే ఉండండి, మరి శుభాకాంక్షలు కూడా తెలియచేయండి.
1: ఫోన్ నంబర్ 9989679076.
2: గజాననం అగర్నిషం.
3: శ్రోతలు, మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం వింటున్నారు. హలో.
4: హలో, నమస్తే మేడం.
3: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
4: నా పేరు అన్మల మోహన్ మేడం, మరి మొండ్రాయి గ్రామం, సంగం మండలం, వరంగల్ జిల్లా.
3: మోహన్ గారు ఎలా ఉన్నారండి?
4: బాగున్నా మేడం, మాకు ఎండలు బాగుపోతున్నాయి, పచ్చేళ్ళకు నీళ్లు పడుతున్నాయి.
3: ఓకే అండి, అందరు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈరోజు ఏ పాట వినిపించమంటారు?
4: మాకు సుమన గారు సింబల్ నుండి తెలంగాణ గట్టు మీద పాట.
3: ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.
4: ఓకే మేడం.

0: చిదిమి కొద్ది ఎదిగనంత చందమమయ్యో.
1: హలో,
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: ఆపత్తి బాబుచారి మేడం, ఖమ్మం జిల్లా రఘునాథపురం మండలం ఈర్లపూడి గ్రామం. బాగున్నారా మేడం?
1: బాగున్నామండి బాబుచారి గారు, మీరందరూ ఎలా ఉన్నారు?
2: మేమంతా బాగున్నాం మేడం.
1: చెప్పండి, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
2: ఈరోజు ఇల్లాలు చిత్రం నుంచి ఓ పాట సారి ఇది జీవిత రాదా అనే పాట ఉంటుంది మేడం.
1: ఓకే అండి.
2: ఇది మా మనోడి కోసం, నక్షత్రం అని మా మనవడు ఉన్నాడు, అతను కోసం కోరుకుంటున్నాం మేడం.
1: ఓకే అండి. మీ మనవడిగా మీ మనవడికి ఈ పాట అంటే ఇష్టమా?
2: బాగా ఇష్టం మేడం. అదైతేనే మంచిగా ఆడుకుంటా పాడుకుంటా ఉయ్యాలు ఊరుతూ ఉంటారు.
1: ఓహో, ఈ పాట పెడుతూ మీరు బాబుని బజ్జో పెడతారనమాట?
2: అవును మేడం.
1: ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.
2: ఓకే మేడం.

0: గణపతి బప్ప మోరియ. విద్య, విజ్ఞానం, విజయాలను ప్రసాదించే వినాయకుడి పండుగ వచ్చేసింది.
1: మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు.
2: భక్తి, సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనమైన వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమాలు ఆకాశవాణిలో వినండి.
0: మరి మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలియజేయండి. 9989679076.

0: శ్రోతలు మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం వింటున్నారు. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు భద్రు మేడం, నేను సీతంతట బంజారు నుంచి మాట్లాడుతున్నా మేడం.
0: భద్రు గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా మేడం?
0: మేమందరం బాగున్నామండి. చెప్పండి, మరి ఏ పాట వినాలనుకుంటున్నారు ఈరోజు?
1: జయన్ సినిమా నుంచి వీరి వీరి గుమ్మడికండ పాట వేయండి మేడం.
0: ఓకే అండి, మీకు ఆ పాట అంటే బాగా ఇష్టమా?
1: అవును మేడం.
0: ఓకే అండి, మీరు కోరుకున్నట్లు పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడికి భక్తితో స్వాగతం పలుకుదాం.
1: వినాయక చవితి శుభాకాంక్షలు అతి తక్కువ ధరతో తెలియచేద్దాం.
0: ఫోన్ నంబర్ 9989 6796.
2: మనతో మాట్లాడడానికి మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో.
3: హలో, నమస్తే మేడం.
2: నమస్తే అండి, చెప్పండి, ఏ పాట కావాలి మీకు, మీ పేరు
3: చెప్పండి. మేడం, కార్తీక నాగమణి బాగున్నారా?
2: బాగున్నానండి నాగమణి గారు, మీరందరూ బాగున్నారా?
3: అందరం బాగున్నాం మేడం.
2: చెప్పండి, మరి ఏ పాట వినిపించమంటారు?
3: బాపి గుండు పెళ్ళి అంట సినిమా నుంచి పాటలే రానువేళ పాట వేళ పాడమన్న పాట కావాలి మేడం.
2: ఓకే అండి, మీరు కోరుకున్నట్లు పాట వచ్చేస్తుంది, వినండి.
3: థ్యాంక్ యూ.
2: థ్యాంక్ యూ అండి.

0: గణపతి బప్ప మోరియ, విద్య విజ్ఞానం విజయాలను ప్రసాదించే వినాయకుడి పండుగ వచ్చేసింది.
1: మూషిక వాహన ముని జన భావన నీ పదమే శరణు.
2: భక్తి సంస్కృతి సంప్రదాయాల సమ్మేళనమైన వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమాలు ఆకాశవాణిలో వినండి.
0: మరి మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలియజేయండి. 9989679076.

నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారండి? నరసింహారావు గారు చెప్పండి, మరి ఈ రోజు ఏ పాట వినాలనుకుంటున్నారు? ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి. థ్యాంక్ యూ అండి.

0: మరి ఈనాటి లాస్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో,
1: నమస్తే మేడం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రాపూర్ నుండి సుఖాయిదేవ్ రావు మేడం.
0: రాములు గారు చెప్పండి, మరి ఈ రోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: రుద్రాపూర్ నుండి చేతులు చేసి చెప్తున్నా.
0: ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది. ఈనాటి లాస్ట్ కాలర్
1: అందరి కోసం.
0: ఓకే అండి, అందరి కోసం మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి.

0: ఇంత వరకు 100.1 మెగాహెర్ట్స్ పై మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించారు బాబుసింగ్ గారు. మరి మీతో మాట్లాడి మీరు కోరిన చిత్రగీతాలు వినిపించిన నేను మీ రేడియో నేస్తం స్వాతి. ఇంతటితో మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: శుభానికి తొలి పూజ, విజయానికి తొలి అడుగు, ఆ గణపతి దేవుని ఆరాధన.
2: ఈ వినాయక చవితి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయండి.
1: 9898976 ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
3: రామవరం ఏం రేణుక నాకు నచ్చిన పాట.
2: స్వాతి హెడ్ ఆఫీస్ ఏరియా నుండి నాకు నచ్చిన పాట.
4: రామవరం ఎం మౌనిక నాకు నచ్చిన పాట.
5: నా పేరు చంద్రకాంత గద్దే, నాకు నచ్చిన పాట.
6: ఆర్ ప్రియాంక ఎస్సీబీ నగర్ నుండి నాకు నచ్చిన పాట.
7: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
1: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం.
1: నాకు నచ్చిన పాట

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158. శ్రోతలు, ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన శ్రీ సాయిబాబా మూవీస్ బ్యానర్ పై నిర్మించిన శ్రీరామ రాజ్యం చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి సంగీతం అందించారు ఇళయరాజా, సాహిత్యం అందించిన వారు జొన్నవిత్తుల, ఈ చిత్రానికి గాత్రం అందించిన వారు అనిత, చిత్ర, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, శ్వేత, శ్రీయా ఘోషల్ తదితరులు. వినండి ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన శ్రీరామ రాజ్యం చిత్రంలోని పాటలు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00.
1: నా పేరు కట్ల సతీష్, మాది రాంపురం గ్రామం. నాకు నచ్చిన పాట.
2: నా పేరు జొన్నల భాగ్యలక్ష్మి, జొన్నలవారి మోడి గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట
3: కరీముల్లా విఎం మంజర్. నాకు నచ్చిన పాట.
4: పేరు సుధారాణి, మాది ఇల్లందు. నాకు నచ్చిన పాట.
5: కొత్తగూడెం బర్మ క్యాంప్ నుండి ఆకుపాష. నాకు నచ్చిన పాట.
6: నా పేరు శోభారాణి, మొన్న గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట.
0: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

0: అగజానన పద్మార్కం.
1: గణపతి బప్ప మోరియా భక్తి గీతాలు, పూజా విశేషాలు, వినాయక చవితి సందడి,
2: ఇవన్నీ మీ ఆకాశవాణిలో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మరి శుభాకాంక్షలు కూడా తెలియచేయండి.
1: ఫోన్ నంబర్ 9989679076.

0: విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడికి భక్తితో స్వాగతం పలుకుదాం.
1: వినాయక చవితి శుభాకాంక్షలు అతి తక్కువ ధరతో తెలియచేద్దాం.
0: ఫోన్ నంబర్ 9989679076.

0: గణపతి బప్ప మోరియ. విద్య, విజ్ఞానం, విజయాలను ప్రసాదించే వినాయకుడి పండుగ వచ్చేసింది.
1: మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు.
2: భక్తి, సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనమైన వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమాలు ఆకాశవాణిలో వినండి.
0: మరి మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలియజేయండి. 9989679076.

0: శుభానికి తొలి పూజ, విజయానికి తొలి అడుగు, ఆ గణపతి దేవుని ఆరాధన.
1: ఈ వినాయక చవితి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయండి.
0: 9989607907.

0: అగజానన పద్మార్కం.
1: గణపతి బప్ప మోరియ, భక్తి గీతాలు, పూజా విశేషాలు, వినాయక చవితి సందడి,
2: ఇవన్నీ మీ ఆకాశవాణిలో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మరి శుభాకాంక్షలు కూడా తెలియచేయండి.
1: ఫోన్ నంబర్ 9989679076.

ఇంతవరకు ఈనాటి ఏక చిత్రగానం శీర్షికన శ్రీ సాయిబాబా మూవీస్ బ్యానర్ పై నిర్మించిన శ్రీరామ రాజ్యం చిత్రంలోని పాటలు విన్నారు. ఈ చిత్రానికి సంగీతం అందించారు ఇళయరాజా. సాహిత్యం సమకూర్చారు జొన్నవిత్తుల. గాత్రం అందించిన వారు అనిత, కీర్తన, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్వేత, చిత్ర, టిప్పు తదితరులు. ఈనాటి ఏక చిత్రగానం శీర్షిక ఇంతటితో సమాప్తం.

0: గణపతి బప్ప మోరియ. విద్య, విజ్ఞానం, విజయాలను ప్రసాదించే వినాయకుడి పండుగ వచ్చేసింది.
1: భక్తి, సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనమైన వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమాలు ఆకాశవాణిలో వినండి.
0: మరి మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలియజేయండి. 9989679076.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి రాక్షసుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట.

0: అగజానన పద్మార్కం.
1: గణపతి బప్ప మోరియా భక్తి గీతాలు, పూజా విశేషాలు, వినాయక చవితి సందడి,
2: ఇవన్నీ మీ ఆకాశవాణిలో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మరి శుభాకాంక్షలు కూడా తెలియచేయండి.
1: ఫోన్ నంబర్ 9989679076.

0: చవితి శుభాకాంక్షలు అతి తక్కువ ధరతో తెలియచేద్దాం. ఫోన్ నంబర్ 9989 6790 76.
1: శ్రోతలు చిత్రగీతం వింటున్నారు. ఇప్పుడు నుండి రాజా చిత్రం కోసం రాజేష్ సుజాత పాడిన పాట

0: గణపతి బప్ప మోరియ. విద్య, విజ్ఞానం, విజయాలను ప్రసాదించే వినాయకుడి పండుగ వచ్చేసింది.
1: భక్తి, సంస్కృతి.

0: సంప్రదాయాల సమ్మేళనమైన వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమాలు ఆకాశవాణిలో వినండి.
1: మరి మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలియజేయండి. 9989671900.

0: శుభానికి తొలి పూజ, విజయానికి తొలి అడుగు ఆ గణపతి దేవుని ఆరాధన.
1: ఈ వినాయక చవితి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయండి.
0: 9989607906.

0: పద్మార్కం.
1: గణపతి బప్ప మోరియా భక్తి గీతాలు, పూజా విశేషాలు, వినాయక చవితి సందడి,
2: ఇవన్నీ మీ ఆకాశవాణిలో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మరి శుభాకాంక్షలు కూడా తెలియచేయండి.
1: ఫోన్ నంబర్ 9989679076.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158. శ్రోతలు చిత్రగీతలు వింటున్నారు. ఇప్పుడు వినండి పవిత్ర బంధం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడికి భక్తితో స్వాగతం పలుకుదాం.
1: వినాయక చవితి శుభాకాంక్షలు అతి తక్కువ ధరతో తెలియచేద్దాం.
0: ఫోన్ నంబర్ 9989679076.
2: పెళ్లి చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, సాహిత్యం అందించారు సిరివెన్నెల.

0: అగజానన పద్మార్కం.
1: గణపతి బప్ప మోరియా భక్తి గీతాలు, పూజా విశేషాలు, వినాయక చవితి సందడి,
2: ఇవన్నీ మీ ఆకాశవాణిలో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మరి శుభాకాంక్షలు కూడా తెలియచేయండి.
1: ఫోన్ నంబర్ 9989607976.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట.
1: తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే.
0: ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
2: నా పేరు కట్ల సతీష్, మాది రాంపురం గ్రామం. నాకు నచ్చిన పాట.
3: నా పేరు జొన్నల భాగ్యలక్ష్మి, జొన్నలవారి మోడి గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట
4: కరీముల్లా విఎం మంజర్. నాకు నచ్చిన పాట.
5: పేరు సుధారాణి, మాది ఇల్లందు. నాకు నచ్చిన పాట
6: కొత్తగూడెం బర్మ క్యాంప్ నుండి ఆకుపాష. నాకు నచ్చిన పాట.
7: నా పేరు శోభారాణి, నున్నగ్రామం నుంచి. నాకు నచ్చిన పాట.
8: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
8: వాట్సాప్ నెంబర్ 8367576757.
0: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.

ప్రేమ యువకుల పాలిట ఒక వరం, అది వలసిన మనసుల అభినయం. ప్రేమ యువకుల పాలిట ఒక వరం, అది వలసిన మన

కరు చెవయసు కన్నులు కులికెను కవితలు పలికెను భారము కదిలిను భావము తెలిసెను అదే కదా అనుక్షణం జరగది తల్లా.

ఉపన్యాసమీయమన్నా కాశ్యపుము నీకు ఉన్నది, రహస్యాలు చెప్పవల్లెనా లైబ్రరీ నీకు ఉన్నది.

అవతారం ముందుకు సాగండి, యువతరం చేతులు కలపండి, జీవితం ఒక పాటగా యవ్వనం మన బాటగా సగలి కాలేజీకి. థ్యాంక్స్ థ్యాంక్స్ టీమ్ నెక్స్ట్కి. యువతరం ముందుకు సాగండి, యువతరం.

0: గణపతి బప్ప మోరియా, భక్తి గీతాలు, పూజా విశేషాలు, వినాయక చవితి సందడి,
1: ఇవన్నీ మీ ఆకాశవాణిలో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మరి శుభాకాంక్షలు కూడా తెలియచేయండి.
0: ఫోన్ నంబర్ 9989607976.

0: శుభానికి తొలి పూజ, విజయానికి తొలి అడుగు, ఆ గణపతి దేవుని ఆరాధన.
1: ఈ వినాయక చవితి మీ జీవితంలో కొత్త విలువలు నింపాలని ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయండి.
0: 9989670.

చిత్రీ తల్లిదండ్రులతో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6 గంటలకు అవుస్తుంది. ముందుగా హిందీలోను 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోను వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి బాధవీలత. తెలంగాణలో హరిత విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే కులగణన తప్పనిసరని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానానికి నిదర్శనంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు వెల్లడించారు. రాష్టంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. తెలంగాణలో హరిత విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శాసన మండలిలో సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 వివరాలు వెల్లడించారు. రాష్టంలో విద్యుత్ డిమాండ్ 19,543 మెగావాట్లకు చేరిందని, పీఎం కుసుమ్ పథకం కింద రైతులకు 2,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ అందించనున్నట్టు తెలిపారు. బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే కులగణన తప్పనిసరని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శాసనసభలో బీసీ కులగణనపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడుతూ బీసీల జనాభా ఎంత ఉందో ఖచ్చితంగా తెలిస్తేనే వారికి అవసరమైన నిధులు, సంక్షేమ పథకాలు నిర్ణయించగలమని పేర్కొన్నారు. బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం బీసీల జనాభా లెక్కించడానికి ఎందుకు వెనకడుగు వేస్తోంది?

0: అని ఆయన ప్రశ్నించారు.
1: వాళ్ళు ఉన్నతమైన స్థితికి రావాలని ఇలా గురుకులాల ద్వారా వాళ్ళకి అనేకమైనటువంటి మెరుగైన సేవలు అందిస్తున్నాం. ఇవాళ మేము అట్లనే వాళ్ళు అదే జీవితం కొనసాగించమని అంటలేము. ఇంకే మార్పు రావాలంటే ప్రభుత్వాలు లెక్కలు తీసుకోవాలి, ప్రభుత్వాల దగ్గర లెక్క ఉండాలి, వాళ్ళకు సరైన నిధులు కేటాయించాలనే ఆలోచనతో రాజకీయంగా మరి వృత్తిపరంగా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అన్ని వర్గాల్లో ప్రపోర్షనల్ షేర్ కావాలంటే ఎవరికి వ్యతిరేకంగా అధ్యక్ష రిజర్వేషన్లు.
0: రాష్ట్రంలో క్యూర్ పరిధి వెలుపల ఉన్న 9 మున్సిపల్ కార్పొరేషన్లలో కోఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్ జెండర్లను నియమించనున్నట్టు శాసనసభలో మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ప్రతి కార్పొరేషన్లో ఒకరిని ఎంపిక చేస్తామని తెలిపారు. తెలంగాణ మున్సిపల్ చట్టం 2019కి సవరణ కోరుతూ ఈ మేరకు ఆయన బిల్లు ప్రవేశపెట్టారు. వ్యవసాయ మోటార్లు, పంపు సెట్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట రైతాంగానికి, వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున 100% హామీ ఇస్తున్నానన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారంటూ రైతుల్లో అనవసర భయాలు, అపోహలు సృష్టించవద్దని కోరారు. శాసనసభలో కులగణనపై జరిగిన చర్చలో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో బీసీల కులగణనను తప్పనిసరిగా చేర్చాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లు దానం కాదని, సామాజిక న్యాయం కోసం దశాబ్దాల పోరాట ఫలితమని స్పష్టం చేశారు. కాకా కాలేల్కర్ మండల కమిషన్ల నుంచి జస్టిస్ రోహిణి కమిషన్ వరకు జరిగిన పరిణామాలను ఆయన ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ప్రజాసేవా ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ ఈ నెల 17 నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు వెల్లడించారు. ఈరోజు హైదరాబాద్ లోని పార్టీ ఆఫీసులో మీడియా సమాపేశంలో మాట్లాడుతూ ఆయన మోదీ 2001 అక్టోబర్ 7 గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 2026 అక్టోబర్ 7 నాటికి మొత్తం 25 సేవను పూర్తి చేసుకుంటున్నారని తెలిపారు. మోదీ జన్మదినమైన సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవంతో పాటు ఆశీర్వాద్ కా దియా కార్యక్రమం నిర్వహిస్తామని, నెల రోజుల పాటు బ్లడ్ డొనేషన్ క్యాంపులు, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల లబ్దిదారుల విజయగాథలు ప్రజల్లోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు. దేశ చరిత్రలోని అతి పెద్ద భూ దోపిడీ తెలంగాణలో జరుగుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో 22A నిషేధిత బాధితులతో బీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో 16 లక్షల ఎకరాలుగా ఉన్న నిషేధిత జాబితా ఇప్పుడు 1,16 లక్షల ఎకరాలకు ఎదిగిందని అన్నారు. విద్యావంతులైన యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడే దేశ భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుందని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు పిలుపునిచ్చారు. నాచారంలోని డిపిఎస్లో ఈరోజు జరిగిన యూత్ పార్లమెంటులో ఆయన ప్రసంగించారు. తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న రభస, నిరాధార ఆరోపణలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ సభ ప్రసారాలను చూసి పిల్లలు చెడు భాష నేర్చుకుంటారనే భయంతో తల్లిదండ్రులు టీవీలు కట్టేయాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్టంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాల్పల్లితో సహా 19 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్దికి వచ్చే 5 సరిపడేలా వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికను పగడబందీగా సిద్దం చేయాలని నల్గొండ జిల్లా పశు సంవర్ధక అధికారి డాక్టర్ జీవి రమేష్ అధికారులకు సూచించారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 3వ లిఫ్ట్ గుడిపల్లి రిజర్వాయర్ ను మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు పరిశీలించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు, వినాయక నిమజ్జనాన్ని శాంతియుత ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించేలా పగడబందీ ఏర్పాట్లు చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల హక్కులపై అవగాహన కల్పించారు. జిల్లా బాలల సంరక్షణాధికారి నరసింహులు మాట్లాడుతూ బాలికలు విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు అలవర్చుకుని బాధ్యత గల పౌరులుగా ఎదగాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ, కాలు

కాలుష్య నియంత్రణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలనే పూజించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పిలుపునిచ్చారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన అధికారులు సిబ్బందికి మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కాని అనామలీస్ జాబితాలో ఉన్న ఓటర్లు సమర్పించే ధృవీకరణ పత్రాల పరిశీలనను వేగవంతం చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. స్వామి వివేకానందను స్పూర్తిగా తీసుకుని యువత దేశ రక్షణ అభివృద్దిలో భాగస్వాములు కావాలని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద షికాగో ప్రసంగానికి 133 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని కరీంనగర్ లోని వివేకానంద డిగ్రీ కళాశాలలో మై కంట్రీ మై నేషన్ మై రెస్పాన్సిబిలిటీ కార్యక్రమం నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ చేపట్టినట్టు జిల్లా వైద్యాధికారి నాగేంద్ర తెలిపారు. జిల్లాలోని 135 పాఠశాలలకు చెందిన 22,130 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా వారిలో 727 మందికి అద్దాలు అవసరమని గుర్తించి పంపిణీ పూర్తి చేశామన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణలో హరిత విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే కులగణన తప్పనిసరని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ప్రజాసేవా ప్రస్థానానికి నిదర్శనంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.

దృఢ సంకల్ప పునరపి నిరూపిత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవోచత్ యత్ యద్యపి ఆతంకవాదస్య స్వరూపం నైరంతర్యేణ పరివర్తతే తథాపి సర్వప్రకారకస్య ఆతంకవాదస్య విరోధం కర్తుం భారతస్య సంకల్పః సర్వథా నిష్కంపః దృఢశ్చ వర్తతే. ఏతస్య ఘోర ప్రహారస్య పంచవింశతితమే వార్షికోత్సవే అద్య సామాజిక సంచారపటలీయ సందేశే శ్రీమోదీ నిరూపితవాన్ యత్ ఆతంకవాదేన జగతి అసంఖ్యానాం నిరపరాధినాం జీవనం వినాశితం. సహ ప్రత్యపాదయత్ యత్ భారతం విగత దశకేభ్యః ఆతంకవాద విరోధి సంగ్రామి అగ్రిమ పంక్తౌ సంస్థితమస్తి. ప్రధానమంత్రిణా అస్మిన్ ఘోర ప్రహారే మృతేభ్యః అశ్రుపూర్ణా శ్రద్ధాంజలిః సమర్పితః. అథ చ తేషాం శోక సంతప్త పరివారాణాం కృతే ఐక్యభావః ప్రకటితః. భారతస్య ఋతు విజ్ఞాన విభాగేన అద్య ఛత్తీస్గఢ రాజ్యే తటీయ ఆంధ్రప్రదేశే ఒడిశా రాజ్యే చ ప్రచండతోపి ప్రచండ వృష్ట్యై నారంగవర్ణీయా సంచేతనా దత్తాస్తి. అరుణాచలప్రదేశః అసమం మేఘాలయ ఝార్ఖండ కేరళం మాహే మధ్యప్రదేశ తెలంగాణా ఉత్తరాఖండ విదర్భ పశ్చిమబంగ సిక్కిం గుజరాత్ ఇత్యేతేషు ప్రదేశేష్వపి అగ్రిమాణి దినాని యావత్ ప్రచండ వృష్టిః భవితుం అర్హతి. ఏతదతిరిచ్య దిల్లీనగరే ఆగామిని ద్వి-త్రి దినాని యావత్ ఆకాశః మేఘావృతః స్థాస్యతి అతిలఘు వర్షాపి భవితుమర్హతి. కనిష్ఠ ఏషియా చషక హాకీ క్రీడాయాం భారతీయ కనిష్ఠ పురుష దళం అద్య ప్రథమాయాం ఉపాంత్య స్పర్ధాయాం మలేషియా దేశం ఏకస్యోత్తరే త్రిభిః అంకైః పరాజిత్య చీన దేశస్య మోక్వి నగరే అంతిమ స్పర్ధాయాం స్థానం ప్రాప్తవత్. ఇతి వార్తాః.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈ పూట రేపటి ప్రసార విశేషాలు. ముందుగా ఈ ప్రసారంలో 6:35 చిత్రగీతాలు ప్రసారం అవుతాయి. 6:50 వ్యవసాయ సూచనలు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారంలో ప్రకృతి వ్యవసాయం పంటకు లాభదాయకం పరిచయ కార్యక్రమం అందులకు వెలుగు ప్రధానం ప్రసంగం ప్రసారం అవుతుంది. ఇంకా జానపద గీతాలు వింటారు. 7:45 వికసిత్ భారత్. 8:00 కిన్నెరల హరిశ్రోతలు కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్ కార్యక్రమాలు. 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 మనోరంజన్ హిందీ చిత్రగీతాల కార్యక్రమం. ఇవి ఈ పూట ప్రసార విశేషాలు. ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు. 6:35 సుభాషితం సమర్పణ శ్రీమతి జి సుబ్బర్. 6:35 రైతు సమాచారంలో కనకాంబరం పూల సాగు యాజమాన్య పద్దతులు తెలుసుకుంటారు. 6:40 ప్రసార విశేషాలు. 6:45 ప్రాంతీయ వార్తలు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ప్రసారం అవుతుంది. 7:15 ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం సందర్భంగా ప్రథమ చికిత్స అవగాహన ఫస్ట్ ఎయిడ్ ప్రాక్టిషనర్ కె రాజేష్ కుమార్ తో పరిచయం. పరిచయకర్త శ్రీమతి కలవకొలను నాగలక్ష్మి. 7:45 జిల్లాలో గత వారం సమీక్ష. సమీక్షకులు శ్రీ దాసరి వెంకటేశ్వరరావు. 8:00 సమాచార ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:30 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట్లు నిర్వహణ శ్రీ కులిపక శంకరరావు. 10:00 చిత్రగీతాలు ప్రసారం అవుతాయి. 12:00 హిందీలోను 12:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:10 శాస్త్రీయ సంగీతంలో

పండిట్ రాజన్ సాజన్ మిశ్రా గారి గాత్రగళ యుగళం ప్రసారం అవుతుంది. 12:40 చిత్రగీతాలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం శ్రీల కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇక 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహార సమాచార్, 2:30 కిన్నెరల హరి శ్రోతలు కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం, 3:30 ఏకచిత్రగణం ప్రసారం అవుతుంది, 4:00 చిత్రగీతాలు ప్రసారం అవుతాయి. సాయంత్రం 6:00 హిందీలోను, 6:05 ఆంగ్లంలోను వార్త ప్రసారం అవుతుంది. 6:30 ప్రసార విశేషాలు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 కిసమోని ప్రాయజ్యుత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:45 కిన్నెరల హరిశ్రోతలు కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:30 ఆపాతం తిరుగుతాన కార్యక్రమం మధురం ప్రసారం అవుతుంది. 10:00 అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి రేపటి ప్రసార విశేషాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చిత్రగీతాలు ప్రసారం అవుతాయి.

0: ఒరే రాజ్ జ్ఞాపకం వద్దరా, కాలేజీలో క్లాస్ రూమ్ లో ఓ పాప మీద నువ్వు పేపర్ బాల్ కొడితే ఆ పాప ఎడవగాలు.
1: ఊరుకోరా, పిల్లలు వింటారు.
0: వింటే వింటారు,
1: పిల్లల పిల్లలకు పెట్టకథగా చెప్పుకుంటారు అంతే.

ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులకు వ్యవసాయ సూచనలు.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు ప్రతి పంటలో గులాబీ రంగు పురుగును ఏ విధంగా నివారించుకోవచ్చు, చక్కటి పంటను పండించవచ్చు అన్న వివరాలు ఈ విధంగా మనకు అందజేస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పంటను ప్రధాన వాణిజ్య పంటగా సాగు చేయడం జరుగుతుంది. గత సంవత్సరం 2025-26 ప్రతి పంటను దాదాపు 45 లక్షల ఎకరాలలో సాగు చేయడం జరిగింది. నల్గొండ, ఆదిలాబాద్, సంగారెడ్డి, ఆసిఫాబాద్, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో ప్రత్తిని అధికంగా విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం రైతులు సాగు చేస్తున్న ప్రత్తి అంతా కూడా బీటీ ప్రత్తియే. అయితే ఈ బీటీ ప్రత్తిని 2015 సంవత్సరం నుండి గులాబీ రంగు కాయ తొలిచే పురుగు ఆశించి నష్టాన్ని కలగజేస్తుంది. ఈ పురుగు యొక్క ఉధృతి ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. అంతేకాకుండా ఈ పురుగును తట్టుకునే హైబ్రిడ్స్ కూడా అందుబాటులో లేవు. ఈ పురుగు ఆశించడం వలన దాదాపు 50% వరకు దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందువల్ల సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించడమే కాకుండా ప్రతి వేసే ముందు కొన్ని ముందస్తు చర్యలు చేపట్టడం వలన ఈ గులాబీ రంగు పురుగు వలన కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చని చక్కటి సూచన చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి పెరగడానికి గల కారణాలు ఈ విధంగా ఉన్నాయని పరిశోధనలో తేలిందని మనకు వివరిస్తున్నారు. మొదటి కారణం ప్రతిలో రిఫ్యూజిమా వేయకపోయడం, పంట కాలాన్ని పొడిగించడం, పంట మొలను ఆలస్యంగా తీసివేయడం, పంట మొలను ఇంటి దగ్గర నిల్వ చేయడం. కొన్ని ముందస్తు చర్యలు పంట వేయడానికి ముందు పాటించినట్లయితే ప్రతిలో గులాబీ రంగు పురుగు వలన కలిగే నష్టాన్ని ఈ విధంగా తగ్గించుకోవచ్చు. గులాబీ రంగు పురుగు ఆశించిన ప్రత్తిని జిన్నింగ్ మిల్లుల వద్ద, రైతుల ఇంటి దగ్గర నిల్వ ఉంచకూడదు. జిన్నింగ్ మిల్లుల దగ్గర లింగాకర్షక బుట్టలు, దీపపు ఎరలు అమర్చి పురుగు ఉధృతిని తగ్గించుకోవాలి. ప్రతి తీసిన తర్వాత ఎండిన మూలను విచ్చుకొని కాయలను పొలం పక్కనే ఉంచరాదు. ప్రతి కట్టెను రోటవేటరు లేదా స్ప్రెడ్డర్తో భూమిలో కలియదున్నాలి. దీని వలన నేలకు పోషకాలు అందటమే కాకుండా పురుగు యొక్క కోశస్థ దశలు నాశనమవుతాయి. ఇక రైతు సోదరులు తమ ప్రాంతానికి అనువైన స్వల్పకాలిక, మధ్యకాలిక వెంగడాలను ఎన్నిక చేసుకోవాలి. రైతులు తమ ప్రాంతమంతా ఒకేసారి విత్తుకునే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. తుత్తురు బెండ బెండ లాంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. ప్రతి పంటను సాధ్యమైనంత వరకు జూన్ మాసంలో విత్తుకోవాలి. బీటీ ప్రతిని సాగు చేసేటప్పుడు 2-3 వరుసల నాన్ బీటీని సాగు చేసుకోవాలి. పంట మొలకెత్తిన తర్వాత పంట తొలిదశలో లింగాకర్షక బుట్టలు పెట్టి పురుగు ఉధృతిని గమనించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఈ విధంగా రైతులు ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించి ప్రతిలో గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చని మన వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ విధంగా తెలియజేశారు. మరిన్ని వివరాలకు ఈ గులాబీ రంగు పురుగు నివారణ

0: నాకు మీకు ఏమైనా అనుమానాలుంటే ఇప్పుడు చెప్పబోయే ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి మీ యొక్క అనుమానాలు తీర్చుకోవచ్చు, చక్కటి సమాధానాలు పొందవచ్చు. మరి ఫోన్ వివరాలు ఒక్కసారి మీకు తెలియజేస్తాను, మీరు పేపర్ మీద చక్కగా రాసుకోండి. ఇక ఈ ఫోన్ నంబర్ మీ మొబైల్లో సేవ్ చేసుకోండి. ఈ ఫోన్ నంబర్ వివరాలు మీరు మొబైల్లో నిక్షిప్తం చేసుకుని మీకేమైనా ప్రశ్నలుంటే నివృత్తి కోసమై ఈ నంబర్కు ఫోన్ చేయండి. ఫోన్ నంబర్ ఒకసారి వివరిస్తాను, వినండి. 9866373563. ఫోన్ నంబర్ ఇంకోసారి మీకు వినిపిస్తాను, 9866373563. ఈ నంబర్కు ఫోన్ చేసి ప్రతిలో గులాబీ రంగు పురుగు ఏమైనా ఆశించినట్లయితే ముందస్తు చర్యలుగా మీరు ఈ ఫోన్ నంబర్ ద్వారా శాస్త్రవేత్తలను సంప్రదించి చక్కటి సమాధానాన్ని పొంది మీ ప్రతి పంటను చక్కగా పండించి చక్కటి ఫలసాయాన్ని పొంది ఆదాయాన్ని పొందగలరని ఆశిస్తున్నాం.
1: ఇంతవరకు మీరు వ్యవసాయ సూచనలు విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: పాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఏది అంతం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలు.

0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
1: 2324085.
0: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: ప్రసారములు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. చిత్రం మేజర్
1: చంద్రకాంత్మరామి నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి.

హరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరా.

స్వరాజ్య పో

అంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే పన్ను గడపది చూడరా అన్నా.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. చర్చలు దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే భద్రత, ప్రజా విశ్వాసానికి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. కీలక ఖనిజాలు, ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంటులో భారత జూనియర్ పురుషుల జట్టు 3-1 తేడాతో మలేసియాను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఈ సందర్బంగా రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్షం, నైపుణ్యాల మార్పిడి, సాంస్కృతిక రంగాల్లో ఇరు దేశాల మధ్య పురోగతిని సమీక్షించారు. పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతాల్లో నెలకొన్న ఘర్షణలతో సహా పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. చర్చలు దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో తొలిసారిగా నిర్వహించిన రష్యా అంతరిక్ష పారిశ్రామిక ప్రదర్శన ఇనో ఫ్రామ్ ఇండియాను ఇరువురు నేతలు సందర్శించి అందులో పాల్గొన్న ప్రతినిధులతో మాట్లాడారు. 24వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం రష్యాలో పర్యటించవలసిందిగా పుతిన్ ఆహ్వానించగా ప్రధాని మోదీ ఆ ఆహ్వానాన్ని ఆమోదించారు. ఈ సందర్బంగా పుతిన్ కు తమిళ ప్రాచీన కావ్యమైన తిరుక్కురళ్ రష్యన్ అనువాద ప్రతిని కానుకగా అందించారు. అలాగే పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ ఈరోజు రాత్రి ఇరాన్ అధ్యకుడు మసౌద్ పెజెష్కియాన్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో బ్రిక్స్ బిజినెస్ ఫోరం నాయకుల సదస్సు జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యకులు మసౌద్ పెజెష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యకులు సిరిల్ రమపోసాతో సహా బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు ఈ సమాపేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, భారతదేశ అధ్యక్షతన బ్రిక్స్ కూటమి స్పష్టమైన లక్ష్యాలతో పనిచేస్తోందని తెలిపారు. సభ్య దేశాల మధ్య మరింత సమతుల్య వాణిజ్యాన్ని సాధించడం, కూటమి వ్యాప్తంగా సేవల రంగంలో వాణిజ్య విస్తరణ అవకాశాలు అన్వేషించడమే దీని ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు బ్రిక్స్ బిజినెస్ ఫోరంను ఉద్దేశించి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాట్లాడుతూ, విభిన్నమైన పరస్పర ఆర్థిక వ్యవస్థలను బ్రిక్స్ ఒకే వేదికపైకి తెస్తుందని తెలిపారు. ఇది సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి, నూతన అవకాశాలు విస్తరించడానికి చక్కటి వేదికను అందిస్తుందని పేర్కొన్నారు. రష్యా ఆర్థిక మంత్రి మక్సిమ్ రెషెట్నికోవ్ మాట్లాడుతూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ దేశాల వాటా 4వ వంతు ఉందని, సుస్థిరమైన భవిష్యత్తుకు ఇది దోహదపడుతుందని అన్నారు. సరఫరా వ్యవస్థలను మరింత బలోపేతం చేయడానికి, హరిత డిజిటల్ రంగ పరివర్తనను వేగవంతం చేయడానికి, మార్కెట్లలోని విస్తృత అవకాశాలను వినియోగించుకోవడానికి సభ్య దేశాలు కట్టుబడి ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. భారత్ ఐరోపా సమాఖ్యల మధ్య ప్రతిపాదనలో ఉన్న చారిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య

ఒప్పందంపై సంతకం చేసి అమలు చేసేందుకు ఐరోపా కమిషన్ ఐరోపా మండలికి తన ప్రతిపాదనను సమర్పించింది. ఐరోపా మండలి ఆమోదిస్తే భారత్ ఐరోపా సమాఖ్యల చరిత్రలోనే ఇది అతిపెద్ద వాణిజ్య ఒప్పందంగా నిలుస్తుంది. ఈ ఒప్పందం ద్వారా భారత్కు ఎగుమతయ్యే 96% ఐరోపా వస్తువులపై సుంకాల తగ్గింపు లేదా మినహాయింపు లభించడం వల్ల ఏడాదికి దాదాపు 4 బిలియన్ యూరోల పన్ను ఆదా అవుతుంది. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య ప్రతి ఏటా 180 బిలియన్ యూరోల కంటే ఎక్కువ విలువైన వాణిజ్యం జరుగుతోంది. ఐరోపా మండలి ఆమోదం తెలిపిన అనంతరం ఈ ఒప్పందం పూర్తి స్థాయిలో అమల్లోకి రావడానికి ఐరోపా పార్లమెంట్ ఆమోదం పొందవలసి ఉంటుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే భద్రత, ప్రజా విశ్వాసానికి ప్రాధాన్యమివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్ 2026లో మాట్లాడుతూ ఆమె, భారత్లోని యువత అవకాశాల కోసం ఎదురుచూడకుండా కొత్త వేదికలను, పరిష్కారాలను సృష్టిస్తోందని, దేశ సాంకేతిక ఫిన్టెక్ రంగ విస్తరణలో యువశక్తి స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. కృత్రిమ మేధస్సును రెండు వైపులా పదునున్న కత్తిగా అభివర్ణించిన ఆర్థిక మంత్రి, ఇది మోసాలను వేగంగా గుర్తించడానికే కాకుండా కొత్త తరహా సైబర్ నేరాలకు కూడా ఉపయోగపడే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల ఏఐ వినియోగంలో భద్రత, పారదర్శకత, నియంత్రణల సంస్థల పర్యవేక్షణ అత్యంత కీలకమన్నారు. సైబర్ భద్రత వినియోగదారుల రక్షణను పెంచడంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ కరెన్సీ పైలట్ ప్రాజెక్టులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, మైక్రోసాఫ్ట్ ఇండియా అండ్ సౌత్ ఏషియా అధ్యకులు పునీత్ చందోక్ తో కలిసి న్యూఢిల్లీలో సమాపేశమయ్యారు. ఈ సమాపేశంలో భారత్ ను ఏఐ రంగంలో విశ్వసనీయ అంతర్జాతీయ భాగస్వామిగా తీర్చిదిద్దేందుకు డేటా సెంటర్ల సామర్థ్యాన్ని పెంపొందించడం, ఇండియా ఏఐ మిషన్ ను ముందుకు తీసుకెళ్లడంపై చర్చించారు. గ్లోబల్ టెక్నాలజీ పెట్టుబడులకు భారతదేశం ప్రధాన గమ్యస్థానంగా ఎదుగుతోందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. కీలక ఖనిజాలు, భారతదేశ ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన అడ్వాన్స్డ్ మెటీరియల్స్, క్రిటికల్ మినరల్స్ అండ్ మెటల్స్ పై 3వ గ్లోబల్ సమ్మిట్ లో ఆయన ప్రసంగించారు. సాంకేతిక పరిజ్ఞానం, స్వచ్ఛమైన ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీ కండక్టర్లు, రక్షణ, అంతరిక్ష రంగాల అభివృద్దికి ఈ ఖనిజాలే ప్రధానమైనవని పేర్కొన్నారు. పరిశోధనలు, ఆవిష్కరణల ప్రారంభ దశ నుంచే పారిశ్రామిక వర్గాలను భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. పరిశోధన, పరిశ్రమలు, ప్రభుత్వం, సాంకేతిక రంగాల మధ్య సమన్వయం ఉంటేనే స్టార్టప్లు, యువ పారిశ్రామికవేత్తలు సుస్థిరమైన ప్రగతిని సాధించగలరని మంత్రి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగి బ్రిక్స్ కూటమిలో కీలక దేశంగా నిలిచిందని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ బలహీనమైన 5 దేశాల జాబితాలో ఉండేదని, అప్పట్లో పెరిగిన ద్రవ్యోల్బణం, విధానపరమైన నిరోధకత, అవినీతి వల్ల అంతర్జాతీయంగా విశ్వసనీయత తగ్గిందని విమర్శించారు. గ్లోబల్ సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ భారత్ 7.8% వృద్ది రేటును నమోదు చేయడం పట్ల ఐఎంఎఫ్ ప్రశంసించిందని కూడా గుర్తు చేశారు. జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంటులో భారత జూనియర్ పురుషుల జట్టు ఫైనల్స్ కు దూసుకెళ్లింది. చైనాలోని మోఖిలో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ 3-1 తేడాతో మలేషియాను ఓడించింది. భారత కెప్టెన్ అన్మోల్ ఎక్కా 2 గోల్స్ చేయగా సుఖ్వీందర్ 1 గోల్ సాధించాడు. ఆదివారం నాడు జరిగే ఫైనల్ మ్యాచ్ లో భారత్ దక్షిణ కొరియాతో తలపడుతుంది. 2వ సెమీఫైనల్లో దక్షిణ కొరియా 4-1 తేడాతో పాకిస్తాన్ ను ఓడించి ఫైనల్ కు చేరింది. కాగా రేపు జరిగే జూనియర్ మహిళల సెమీఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు దక్షిణ కొరియాతో తలపడుతుంది. ఛత్తీస్గఢ్, కోస్తా ఆంధ్ర, ఒడిశా రాష్టాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే 2 రోజుల పాటు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం,
మేఘాలయ

జార్ఖండ్, కేరళ, మాహే, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, గుజరాత్ లలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరట్వాడ, ఒడిశా, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఈస్ట్ రాజస్థాన్, జార్ఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కిం లలో కూడా రాబోయే 2 రోజులు ఇటువంటి వాతావరణమే ఉంటుందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సాంకేతిక ఆవిష్కరణలు ప్రోత్సహిస్తూనే భద్రత, ప్రజా విశ్వాసానికి ప్రాధాన్యమివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. కీలక ఖనిజాలు, ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: కొత్తగూడెం కేంద్రం. మన రైతు మన గ్రామం, సమగ్ర సమాచారం.
1: ఈనాటి కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం పంటకు లాభదాయకం పరిచయ కార్యక్రమం వింటారు.
2: జీవామృతం తయారు చేసి మరి వారి పొలంలో, అంటే వారు అనేక రకాల పంటలు కూడా పండిస్తూ ఉన్నారు, వారి పొలంలో సాగు చేస్తూ ఇతర రైతులకు కూడా ఆదర్శంగా ఉంటున్నారు. కోటేశ్వరరావు గారిని ఈ రోజు మనం కలవడం జరిగింది. నమస్కారం అండి కోటేశ్వరరావు గారు.
3: నమస్కారం సార్.
2: జీవామృతం తయారు చేస్తున్నారు అంటే జీవామృతం అంటే ఏంటి?
3: గోమూత్రంతో తయారు చేసేదాన్ని జీవామృతం అంటారండి. ఈ గోమూత్రం గోపేడ కలిపి గోమూత్రం ఒక గుంటలోకి వెళ్ళిద్దండి. ఈ గోపేడ తీసుకెళ్లి రోజు వేసిన దాన్ని ఒక కావచ్చు 15 కేజీల పైన ఇస్తుందండి పేడ. ఈ పేడ కూడా అందులో వేసి ఒక నెలలో 15,000 లీటర్ల ట్యాంక్ దగ్గర దగ్గర నిండుద్దండి. నిండిన తర్వాత దాన్ని క్లబ్ చేసి అందులో ఒక 10 కేజీలు పప్పు జాతి వేస్ట్ పిండి, ఒక 20 కేజీలు బెల్లం అట్లా అందులో కలిపి వేసి తోటకు వేసే ముందు ఒక 4 రోజుల ముందు ఇవి క్లబ్ చేస్తామండి. అవి అందులో వేయటం వల్ల బాక్టీరియా ఇంప్రూవ్ అయ్యి చెట్టుకి మరీ చెట్టు ఆరోగ్యంగా పెరగటానికి బాగుంటుందండి. అప్పుడు అందులో సూక్ష్మ పోషకాలన్నీ డెవలప్మెంట్ లో ఉంటాయి కాబట్టి ఆ టైంలో లాస్ట్ లో అవి కలిపి వస్తుంటుందండి.
2: అంటే ఏదైనా ఈ జీవామృతం వల్ల మొక్కకు బలం చేకూరుతుందని చెప్తున్నారు. ఇది పెంచాలి, ఈ విధంగా తయారు చేయాలని మీకు ఎందుకు అనిపించింది అసలు?
3: మా దగ్గర ఇక్కడ పక్కన ఆంధ్ర వెస్ట్ గోదావరి జిల్లాలో మక్కినవారు కూడా రైతాంగాలు కొంతమంది చేయటం, తర్వాత సుభాష్ పాలేకర్ గారి నేను బుక్ చదివి అందులో వారి ఇది మనకి పెట్టుబడి తగ్గుతుంది, ముఖ్యంగా ఈ రసాయనిక ఎరువులు వేయటం వల్ల పెట్టుబడి ఎక్కువైతుంది, చెరపేళ్లు ఎక్కువైతున్నాయి. ఇది మనం సేంద్రీయ ప్రకృతి వ్యవసాయంలోకి వెళ్తే మనకి ఖర్చు తగ్గుద్ది. ఇప్పుడు మనకి వర్కర్స్ ఖర్చు పెరిగింది కాబట్టి దీన్ని ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ ఈ ఖర్చు తగ్గటం కోసం ఈ రూట్కి వచ్చిన కాడ నుంచి ఇది మొక్కలకి, ఏ మొక్కకైనా చాలా ఆరోగ్యంగా ఉంటది, ఎప్పుడు మొక్క గ్రీనిష్ ఉంటది. అదే మనం ఫర్టిలైజర్ వేసినట్టయితే వేసిన వారం కాడ నుంచి పనితనం మొదలు పెట్టుద్ది, నెల లోపలనే దాని ఎనర్జీ అంతా డౌన్ అయిపోయి మళ్ళీ మొక్క ఎరువు కోసం చూస్తుంటది. అదే మేము ఇది 15 రోజులు 2 నెలలకు అట్లా అప్లై చేస్తుంటాం, ఎప్పుడు గ్రీనిష్ ఉంటుంది, మంచి ఆరోగ్యంగా ఉంటుంది మొక్క, చీడపీడలు కూడా ఉండట్లేదు, దిగుబడి సేమ్ ఉంటుంది. ఫర్టిలైజర్ కి ఎట్లా ఉంటుందో అంతకంటే కూడా ఇంకా నిన్నగా దిగుబడులు ఉంటుంది.
2: మీరన్నారు కొంతమంది రైతులు అలాగే సుభాష్ పాలేకర్ గారి ఆదర్శంగా తీసుకుని మేము ఈ మొదలు పెట్టామని చెప్పారు. ఒకవేళ సుభాష్ పాలేకర్ గారు అనేక సభల్లో కూడా చెప్పారు ప్రకృతి వ్యవసాయం చేయండి, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునే వాళ్ళం అవుతాం, ఈ రసాయన ఎరువులు తగ్గించండి అన్నారు. ఏదైనా సభలకు గానీ ఏదైనా మీటింగ్ లకు గానీ మీరు హాజరయ్యారా?
3: లేదండి, మా లోకల్లో అగ్రికల్చర్ మేము కూడా ఆయిల్ పవర్ రైతు సంఘంలో నేను ఒక మెంబర్ నండి. అట్లాగే లోకల్లో నేను ఈ మన తెలంగాణ

0: తెలంగాణ కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశారండి. నేను ఈ గ్రామానికి రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్నండి. మా అగ్రికల్చర్ కార్యక్రమాల్లో, మా లోకల్ కార్యక్రమాల్లోనే ప్రస్తుతానికి మేము ఇది పెట్టి కూడా 1 ఇయర్ వెళ్ళింది, 1 ఇయర్ దాటిందండి. మా లోకల్ మా జిల్లాలో కార్యక్రమాల్లోనే పాల్గొనడం జరుగుతుందండి.
1: ఈ జీవామృతం తయారు చేస్తూ 1 సంవత్సరం కాలం గడిచిందని చెప్తున్నారు. అలాగే మీరు పామ్ ఆయిల్ రైతు అని కూడా చెబుతున్నారు. మీ పొలంలో మీ పామ్ ఆయిల్ చెట్లకు ఈ జీవామృతాన్ని వాడారా?
0: వాడుతాను అండి, దాదాపు 8 నెలల బట్టి వాడుతాను. 1 సంవత్సరం వెళ్ళిందండి. 2 నెలలకు ఒకసారి మేము ఈ జీవామృతం దోస్తాను. చెట్లు మంచి గ్రోత్ గా హెల్తీగా ఉంటాను. దిగుబడి కూడా ఏమి తగ్గలేదు. అసలు ఫర్టిలైజర్ అనేది మేము వాడట్లేదండి. చాలా బాగుంది.
1: అంటే ఫర్టిలైజర్ వాడట్లేదు, ఈ జీవామృతం తోటి చెట్లు బాగున్నాయి, దిగుబడి కూడా బాగుంది అంటున్నారు. ఇంకా ఇతర పంటలు కూడా పనికొస్తుంది అంటారు. ఓన్లీ పామ్ ఆయిల్ కి పనికొస్తుంది?
0: అన్ని పంటలకి వాడొచ్చు అండి. ప్యాడీకి వాడొచ్చు, గ్రౌండ్ నట్ వాడొచ్చు, అన్నిటికీ వాడొచ్చు. గ్రౌండ్ నట్ కి ఎక్కువ స్ప్రేయింగ్ చేస్తుంటారండి. ఈ స్ప్రేయింగ్ కూడా దీన్ని వాడొచ్చండి.
1: అంటే ఈ చెట్టు బలాన్నే కాకుండా ఈ చీడపీడల్ని కూడా అదుపు చేస్తుంది?
0: చీడపీడలు కూడా అదుపు చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అండి.
1: అంటే మీరు ఈ యూనిట్ ని ఏ విధంగా నెలకొల్పారు? అంటే ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని సబ్సిడీలు ఏమైనా ఇచ్చిందా? లేదా మీరే
0: బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు అశ్వరావుపేట వారి ఆర్థిక సహకారంతో దీని నిర్మాణం చేయటం?
1: ఈ ఎన్ని జీవాల్ని మీరు పెంచుతున్నారు ఈ యూనిట్ లో?
0: ఈ 10 శాతీల ఆవుల్ని పెంచడం జరుగుతుందండి.
1: అంటే కేవలం ఈ ఆవు మూత్రము, ఆవు పేడ కోసమే వీటిని పెంచుతూ ఉన్నారు?
0: తర్వాత ఈ తర్వాత నుంచి మన హిందూ సాంప్రదాయంలో గోవుకి ప్రాముఖ్యతను ఇస్తారు కాబట్టి అట్లా కూడా మనం ఆ గో సేవ చేసుకునే భాగ్యం ఈ విధంగా మాకు కలిగిందని కూడా ఫీల్ అవుతున్నాం అండి.
1: చాలా సంతోషం అండి. ఎక్కడ చూసినా గోవులు కనబడుతూ ఉంటాయి. కానీ అలాంటి గోవులు మీరు పెంచుతూ అటు గో సేవ, ఇటు గో అమృతం కూడా మీరు తయారు చేస్తున్నారు. చాలా బాగుంది. అయితే ఈ ఇతర రైతులు ఏమైనా స్పందించారా మిమ్మల్ని చూసి?
0: ఇక్కడ పక్క విలేజ్ లో 1-4 పెట్టారండి ఈ యూనిట్లు. ఇక్కడ కూడా పెడతా ఉంటున్నారు. ఈ రైతాంగం కూడా అండి, ఈ మందు కట్టలైతే ఏదో తీసుకెళ్లి కావాలనేసి అంత 3-4 గంటల పని అయిపోద్ది. జీవామృతం అనేసరికి తీసుకెళ్లాలా పోయాలా, ఇది ఎట్లా ఉంటుందో రిజల్ట్ ఏంటో తెలియదు కదా అని సందిగ్ధంలో ఉన్నారు. మేము వాడుతున్నాం, రిజల్ట్ బాగుంది కాబట్టి దానికి రైతాంగం కూడా స్పందిస్తున్నారు. ఈ మెన్యూస్ కూడా ఆల్రెడీ లాస్ట్ 20 రూపాయలు ఉన్న కాంప్లెక్స్ కట్ట 1500 అయింది, పెరిగిపోతుంది. తర్వాత ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల మనం ఈ ఉత్పత్తులు మనం వాడటం వల్ల కూడా ఆరోగ్యాలు కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం ఈ రసాయనిక ఎరువులు ఈ వేసిన పంటలు తినే ఇట్లా షుగర్లు బీపీలు అన్ని తెచ్చుకొని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. ఈ వ్యవసాయంలోకి రైతాంగం అంతా కూడా వచ్చినట్టయితే మంచి ఆరోగ్యకరమైన సమాజాన్ని మనం భవిష్యత్తులో చూడగలం అనేది మా ఆలోచన అండి.
1: మీ ఆలోచనే కాదు, వ్యవసాయ నిపుణులు ఏమి చెప్తున్నారంటే ఆరోగ్యకరమైన పంటలు పండించండి. ఈ విధంగా అంటే వర్మి కంపోస్ట్ కావచ్చు, ఈ గోమూత్రం కావచ్చు, వీటితో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయాన్ని చేయండి, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి అని చెబుతూ ఉన్నారు. అయితే నలుగురికి కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు మీరు. అయితే మీరు 10 శాతీలతో ఒక యూనిట్ ను ప్రారంభించారు అని చెబుతున్నారు. అంటే రేడియో ముఖంగా ఎవరైనా ఈ గోమూత్రం తయారు చేసుకోవాలి అంటే, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ 10 శాతీలతో తయారు చేశారు, ఒక ట్యాంక్ లోకి వెళ్తుంది ఈ మూత్రం అంతా అంటున్నారు. మూత్రము ప్లస్ పేడ కూడా వేస్తారు. అది వేసిన తర్వాత ఆ ట్యాంక్ లో 8 రోజుల వరకు నిల్వ ఉండాలి? అది
0: ఆ ట్యాంక్ 1 నెల 10 మాకున్న ఈ 10 శాతీల ఆవులకి 2 నెలలకి 2 ట్యాంకులు నిండుతున్నాయండి.
1: అంటే కొంచెం మొత్తంలో చేసుకోవాలనుకుంటే ఒక్క ఆవు 2 ఆవులు కావాలి, ఏ విధంగా చేసుకోవాలి?
0: అట్లా కూడా చేసుకోవచ్చు అండి. 1-2 ఆవులు పెట్టుకుని చిన్న షెడ్ వేసుకుని ఇట్లా ఈ గోమూత్రం పోవటానికి కాలవలాగా సిమెంట్ తో చేసుకుని చిన్న ట్యాంక్ కట్టుకుని ఈ మూత్రం ఆ పేడ అందులో వేసుకుని అక్కడ కూడా తయారు చేసుకుని 1-2 ఆవులు ఉంటే 1-20 ఎకరాలకే అది సరిపోద్దండి. ఒక్క ఆవు వచ్చి 10 ఎకరాలకే దాని మూత్రం పేడ సరిపోద్దండి.
1: ఎన్ని రోజులు ఆ ట్యాంక్ లో ఉంచాలంటారు?
0: ట్యాంక్ మేము 2-3 నెలల్లో తోలేస్తామండి. అందులో డ్యామేజ్ అయ్యేది ఉండదు. మరి మొత్తం నిండిన తర్వాత ఇవి వేసేసి బాక్టీరియా డెవలప్ అవటం కోసం ఈ పప్పులు పిండి, రద్దు పిండి, మిల్లుల దగ్గర ఉండే రద్దు పిండి, తర్వాత బెల్లం ఇవి వేసి పుట్టమన్ను కొంత వేసి దాన్ని క్లబ్ చేసి వేస్తే బాగా బాగా తయారైపోయి క్లబ్ అయ్యి బ్యాక్టీరియా ఇంప్రూవ్ అయ్యి అది మనం అప్పుడు బట్టుకెళ్ళి పోస్తే చాలా బాగా రిజల్ట్ ఉంటుంది అండి.
1: అంటే ఈ పెద్ద చెట్లకే పోయాలంటారా లేకపోతే చిన్న చిన్న చెట్లకు ఆకుకూరలకు కూరగాయలకు
0: వాటికి పోయొచ్చండి, డ్రిప్ ద్వారా కూడా ఎక్కించుకోవచ్చు,
1: డ్రిప్ ద్వారా కూడా
0: ఎక్కించుకోవచ్చు.

0: వాడవచ్చు.
1: ఓకే,
0: స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. అన్ని కూరగాయలకు కూడా ఇది వాడవచ్చు.
1: వాడవచ్చు ఆకుకూరలు,
0: ఆకుకూరలు ఏంటి అన్నిటికీ వాడవచ్చు అండి. చాలా ఆరోగ్యంగా ఉండదు. అటువంటి కూరగాయలు మనం తిన్నప్పుడు ఇంకా మంచి ఆరోగ్యంగా జరుగుతుంది.
1: మొత్తం మీద ఆవు మూత్రం ఆరోగ్యదాయకం అని అంటూ ఉంటారు.
0: అవును,
1: అలాగే ఇప్పుడు మీరు ఈ ప్రాసెస్ చేయడం వల్ల ఇంకా అంటే ఈ పురుగులకు తెగుళ్లకు కూడా ఇది పనిచేస్తుంది అంటే
0: పనిచేస్తుంది, అన్ని రకాలుగా పనిచేస్తుంది అండి. రైతుకి పెట్టుబడి తగ్గుతుంది,
1: ముఖ్యంగా రైతుకు
0: పెట్టుబడి తగ్గుతుంది. భూసారం దొరుకుతుంది. ఈ ఫర్టిలైజర్ వేసినందు వల్ల భూమి నిస్సారం అవుతుంది అండి. ఈ గోమూత్రం ఇట్లా పోసినందు వల్ల అక్కడ ఈ వర్మిస్ తయారవుతాయండి. వర్మిస్ చెట్టు దగ్గర పోసిన దగ్గర వర్మిస్ తయారై అవి లోపలికి వెళ్లి భూమిని గుల్లబారేటట్టు చేస్తుంది అండి. చేసి ఆ వాటర్ ఆ గాలి తీసుకొని చెట్టు హెల్తీగా ఉండడానికి బాగా ఉంటుందండి. ఈ ఫర్టిలైజర్ వేసిన చెట్లు తొందరగా లైఫ్ తొందరగా అయిపోద్దండి. అదే ఈ ప్రకృతి వ్యవసాయంలో ఇట్లా జీవామృతం అప్లై చేసినప్పుడు ఆ పంట చెట్టు లైఫ్ పెరుగుద్దండి, పంట ఈల్డింగ్ పెరుగుద్ది, భూసారం మనం అభివృద్ధి చేసిన వాళ్ళం
1: అవుతాం.
0: అట్లా రైతాంగానికి కూడా ఉపయోగం అనేది మా ఈ సంవత్సరంన్నర అనుభవంలో మాకు అర్థమైందండి.
1: బాగుందండి కోటేశ్వరరావు గారు. మరి ఈ గోమూత్రంతో చాలా చక్కని అంటే రసాయనం కాకుండా సేంద్రియంగా మంచి పంటలు పండించే విధానాన్ని మీరు అవలంబిస్తూ నలుగురు రైతులకు కూడా ఆదర్శంగా నిలిచారు. మరి మా రేడియో శ్రోతలకు కూడా అనేక విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు ప్రకృతి వ్యవసాయం పంటకు లాభదాయకం పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో మరొక అంశం, అందులకు వెలుగు ప్రదానం ప్రసంగం వింటారు.
3: మనిషికి ముఖ్యమైనవి కళ్ళు, అందుకే సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని పెద్దలు అన్నారు. జ్ఞానానికి నిజమైన వాకిళ్లు కళ్ళు. ప్రపంచ అంధులకు జ్ఞాన కవాటాలను ప్రసాదించిన మహనీయుడు ఫ్రెంచ్ విద్యావేత్త మరియు సృష్టికర్త లూయి బ్రెయిలీ. 1809 జనవరి 4 పారిస్ దగ్గరలోని క్రూవే గ్రామంలో జన్మించారు. బాల్యంలో ప్రమాదవశాత్తు 2 కోల్పోయి తన 4వ ఏట పూర్తిగా గుడ్డివాడయ్యారు. లూయి బ్రెయిలీ అందరిలాగే పుట్టాడు. 3 బాగానే ఉన్నాడు. తన తండ్రి గుర్రం జీన్లు తయారు చేస్తున్న దగ్గరకు వెళ్లి ఆడుకుంటుండేవాడు. కత్తిమూన కన్నుకు తగిలింది, అలా 1 పోయింది. తర్వాత 2వ కన్ను కూడా పోయింది. తన అక్కతో పాటు పాఠశాలకు వెళ్లే లూయికి చదువు మీద ఆసక్తి కలిగింది. ఇంటికొచ్చి ఆ పాఠాన్ని చెప్తుండేవాడు. అతని శ్రద్ధాశక్తుల్ని గమనించిన తండ్రి చిన్న మేకుల్ని 1 అక్షరాలుగా చేసి లూయి చేతులతో చదివించేవాడు. లూయికి మంచి ధారణ గ్రహణ శక్తి ఉండడం వల్ల పాఠశాలలోని ఉపాధ్యాయుల మన్ననలు పొందేవాడు. ప్యారిస్ లో 1784 వాలంటైన్ హ్యూ ప్రారంభించిన అంధుల పాఠశాలకు బ్రెయిలీ చదువుకోవడానికి వెళ్లారు. బ్రెయిల్ అసాధారణ ప్రతిభ సామర్థ్యాలు గల వ్యక్తిగా రాణించి అప్పటికి అమలులో ఉన్న లైన్ టైపు పద్ధతిలో చదువుకుని 17 వయసులోనే అదే స్కూలులో ప్రొఫెసర్గా నియమింపబడ్డారు. అంధుల లిపి కోసం లూయి బ్రెయిలీ ఎంతగానో కృషి చేశారు. పగులు విద్యార్థులకు బోధిస్తూ రాత్రులు అంధులకు తేలికగా చదవగలిగే రాయగలిగే లిపి తయారీకై కృషి చేశారు. అంధులకు పుస్తకాలు ప్రింట్ చేయించడానికి అంతవరకు ఉన్న విధానాలు బ్రెయిలుకు లోపభూయిష్టగా కనబడ్డాయి. అంధులకు చూసే అవకాశం లేదు కనుక ఆ ప్రింటింగ్ విధానం స్పర్శపై ఎక్కువగా ఆధారపడి ఉండాలని గ్రహించారు. ఆ అక్షరాలు నున్నగా కాకుండా చుక్కలు చుక్కలుగా ఉండాలని భావించారు. 1 కాకుండా చుక్కలు చుక్కలుగా ఉంటే చదవటం తేలిక అని బ్రెయిల్ నిశ్చయానికి వచ్చాడు. 1821 చార్ల్స్ బార్బియర్ అనే సైనికాధికారి తన సైనికులకు చీకట్లో కూడా తాను పంపిన సమాచారం గుర్తించేందుకు 12 ఉబ్బెత్తు చుక్కలతో సంకేత లిపి తయారు చేశారు. దీని గురించి తెలుసుకున్న బ్రెయిలీ 12 6 తగ్గించి అవసరమైన రీతిలో వాటిని పేర్చుతూ అక్షరాలను పదాలను అంకెలను సంగీత చిహ్నాలను రూపొందించారు. ఈ నిరంతర శ్రమ వల్ల 1851 క్షయ వ్యాధికి గురై 1852 జనవరి 6 మరణించారు. బ్రెయిలీ శిష్యులు తమ గురువు గారు రూపొందించిన లిపికి గుర్తింపునివ్వాలని పోరాటం చేయగా అతని లిపికి అధికారిక గుర్తింపునిచ్చి బ్రెయిలీని తమ దేశపు ముద్దుబిడ్డగా కొనియాడింది ఫ్రాన్స్. ఈ రోజు ప్రపంచ అంధులకు అన్ని రకాల పుస్తకాలు పత్రికలు ఆ లిపిలోనే వస్తున్నాయి. అందుకే అంధుల మనసుల్లో వారి మునివేళ్లలో చిరకాలం జీవిస్తూనే ఉంటారు.

బ్రెయిలీ. లూయి బ్రెయిలీ 10వ ఏట ప్యారిస్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది బ్లైండ్లో స్కాలర్షిప్కు ఎంపికయ్యాడు. 1784లో వ్యాలెంటైన్ హవే స్థాపించిన అంధుల పాఠశాలలో అంధులకు వివిధ వృత్తి పనుల్లో శిక్షణనిస్తుండేవారు. చదువుకోవడానికి వీలుగా రాగి రేకులపై ఉబ్బెత్తు అక్షరాల్ని రాసేవారు. చదువుకోవడమే తప్ప ప్రతి విద్యార్థి రాయాలంటే ఎంతో ఖర్చుతో కూడిన పనిగా ఉండేది. రాగి రేకులపై రాసిన అక్షరాల్ని చదువుకోవాలంటే వాటిని మోయడం పెద్ద బరువుగా కూడా ఉండేది. ఆ పద్ధతిలో అంధుల కోసం రాసే ఆ విధానాన్ని లెన్టెప్ అని పిలిచేవారు. లూయి తాను చదువుకున్న పాఠశాలలోనే తను 17వ ఏట ఉపాధ్యాయుడయ్యాడు. లూయి బ్రెయిలీ చదువు చెప్తూనే సులభమైన రీతిలో అందులకు చదువుకునేలా రాయగలిగేలా అక్షరమాలను రూపొందించాలని ప్రయత్నిస్తుండేవాడు. ఆ పాఠశాలను ఫ్రెంచ్ మాజీ ఆర్మీ కెప్టెన్ చార్లెస్ బర్బేయర్ సందర్శించారు. ఆ సందర్భంగా తాను కనుగొన్న 12 గుర్తులతో రూపొందించిన రాత్రి చదువు గురించి ప్రస్తావించాడు. అది నిజానికి సైనికులకు మాత్రమే తెలిసే రహస్య సంకేతాల్ని తమ వేళ్ల ద్వారా స్పృశించి తెలుసుకునే విద్య. అప్పటి నుండి అటువంటి పద్ధతిలోనే మరింత సులభంగా తేలికైన పద్ధతిలో 6 అక్షరాలలో అందులో చదువుకునే రాయగలిగే లిపిని లూయి బ్రెయిలీ కనిపెట్టాడు. అమావాస్య చీకట్లో అంధకార జీవితాన్ని గడుపుతున్న అంధుల పాలిట పున్నమి వెన్నెల వెలుగు ప్రదాత లూయి బ్రెయిలీ. మానిక్ బ్యారన్ సైమన్ రెనా బ్రెయిలీ దంపతులకు లూయి బ్రెయిలీ 1809 జనవరి 4న ప్యారిస్లోని క్రూవే గ్రామంలో జన్మించాడు. దృష్టిలోపం ఉన్నవాళ్లకి అంధులకి ఉపయోగపడే విధంగా పైకి ఉబ్బెత్తుగా ఉండి చేతి వేళ్లతో స్పృశిస్తూ 6 అక్షరాలతోనే చదవడానికి రాయడానికి వీలుగా ఒక అక్షరమాల రూపొందించాడు. అంధుల పాలిట లూయి బ్రెయిలీ దైవంగా మారారు. బ్రెయిలీ కనిపెట్టిన ఈ లిపిని తర్వాత కాలంలో అతని పేరుతోనే పిలిచారు. నేడు రికార్డింగ్ సదుపాయం వచ్చినా అందులు కూడా చదువుకున్నారని చెప్పడానికి ఒక ప్రామాణిక ఆధారం బ్రెయిలీ లిపిలో రాయడం చదవడం. అందులకు చదువు చెప్పాలంటే వారికి పుస్తకాలు కావాలి. వారు చూడలేరు. స్పర్శ తప్ప మరో మార్గంలో వారు స్వయంగా చదువుకోలేరు. అందుచేత మామూలు ప్రింటింగ్ పద్ధతిని కాక ఎత్తుగా ఉబ్బి ఉండే విధంగా అక్షరాలు ఉన్న పుస్తకాలు కావాలి. స్పెయిన్ దేశానికి చెందిన ఫ్రాన్సిస్కో లూకాస్ 16వ శతాబ్దంలో చెక్క మీద ఎత్తుగా ఉబ్బి ఉండే అక్షరాలను చెక్కే పద్ధతి రూపొందించారు. విచిత్రమేంటంటే గ్రుడ్డి వాళ్లకు చదువుకోవడానికి పుస్తకాలు ఎలా ప్రింట్ చేయాలన్న విషయంలో ఎక్కువ కృషి సల్పింది అంధులే. రకరకాల ప్రయోగాలు చాలా కాలం జరిపారు. అయితే వారు చెక్క బోర్డు మీద పుస్తకాలు తయారు చేయాలని ప్రయత్నించారు. పాదరస్ అనే అంధుడైన సంగీతజ్ఞుడు అతని మిత్రుడు హెయిలీ కలిసి పేపరు మీద ఎత్తుగా ప్రింట్ చేసే విధానం రూపొందించారు. 1784లో ఇది కనుగొన్న ఘనత బ్రెయిలీకి దక్కింది. తరువాత ఎంతో మంది దీని గురించి పరిశోధన కొనసాగించారు. అయితే అవి గ్రుడ్డి వారికి చదువు నేర్చుకోవడానికి అంత సులభంగా ఉండేవి కావు. ఆధునిక యుగంలో గ్రుడ్డివారి పుస్తకాలన్నీ బ్రెయిలీ పద్ధతిలో ఉంటున్నాయి. దీనిని కనుగొన్న వ్యక్తి లూయి బ్రెయిలీ. తన పరిశోధన ద్వారా విప్లవాత్మకమైన మార్పు సాధించి నవయుగ వైతాళికుడయ్యాడు. 20 సంవత్సరాల యువకుడైన బ్రెయిలీ తన నూతన పద్ధతి సిద్ధాంతీకరించాడు. మరి 5 సంవత్సరాల పరిశోధనలో బ్రెయిలీ తన పద్ధతిలో సంపూర్ణత సాధించాడు. 6 చుక్కలను వివిధ రకాలుగా ఉపయోగించడం వల్ల బ్రెయిలీ మొత్తం అక్షరాలను రూపొందించాడు. ఇది విప్లవాత్మకమైన మార్పు. 6 పాయింట్లు వివిధ రకాలుగా వాడి మొత్తం ఇంగ్లీషు అక్షరాలన్నీ పలికేటట్లు చేశాడు. 1 చుక్క నుండి 6 చుక్కలలోనే మొత్తం అక్షరాన్ని తయారు చేశాడు. ఈ విధంగా మొత్తం భాషకు 250 గుర్తులు ఈ 6 చుక్కలలో బ్రెయిలీ రూపొందించాడు. ఈ రకంగా గ్రుడ్డివారు బ్రెయిలీలో వ్రాయగలరు, చదవగలరు. వారికి ఇతరుల సహాయం అక్కర్లేదు. ఇంగ్లీషు తెలుగు భాషలన్నీ ఎడం నుండి కుడికి వ్రాస్తాం కదా, బ్రెయిలీలో కుడి నుండి ఎడమకు వ్రాయడం జరుగుతుంది. బ్రెయిలీలో టైపు రైటర్లు కూడా రూపొందించడం జరుగుతుంది. లూయి దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లే కృషిలో భాగంగా లెక్కల్ని అభ్యసించడానికి, సంగీతాన్ని నేర్చుకోవడానికి ఈ లిపి ఉపయోగపడేలా తీర్చిదిద్దాడు. సంగీతాన్ని కూడా తన లిపిలో వ్రాయడం అతని విశిష్టత. 1829లో మెథడ్ ఆఫ్ రైటింగ్ మ్యూజిక్ అండ్ ప్లెయిన్ సాంగ్స్ బై మీన్స్ ఆఫ్ డాట్స్ ఫర్ యూజ్ బై ది బ్లైండ్ అండ్ అరేంజ్ ఫర్ దెమ్ అనే పుస్తకాన్ని లూయి బ్రెయిలీ ప్రచురించాడు. 1839లో డాట్స్తో ముద్రణ చేసే విధానం గురించి కూడా పుస్తకాన్ని ప్రచురించారు. అందులకు అతను కనుగొన్న లిపికి గుర్తింపు అతని మరణ

0: అనంతరమే వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా బ్రెయిలీ లిపికి గుర్తింపు వచ్చి అంగీకరించిన అమెరికా 1916లోనే దానిని ఆమోదించింది. లూయి బ్రెయిలీ 1852 జనవరి 6న 43 సంవత్సరాల పిన్న వయసులోనే క్షయవ్యాధితో లూయి బ్రెయిలీ మరణించాడు. బ్రెయిలీ మరణం శతాబ్ది సందర్భంగా 1952లో అతని అస్థికలను ప్యారిస్లో ప్యాంథియన్లోకి మార్చి విశిష్ట వ్యక్తిగా అతనిని గౌరవించారు. బ్రెయిలీ 200 జన్మదినోత్సవం సందర్భంగా 2009లో ప్రపంచవ్యాప్తంగా అతనిని కీర్తించారు. బెల్జియం, ఇటలీ బ్రెయిలీ బొమ్మతో 2 యూరోల నాణాన్ని విడుదల చేశాయి. మన భారతదేశం బ్రెయిలీ గౌరవార్థం 2 రూపాయల నాణాన్ని అతని బొమ్మతో విడుదల చేసింది. ఇదే విధంగా అమెరికా $1 నాణాన్ని విడుదల చేయడం అపూర్వం. అంధులకు విద్యాదానం చేసిన మహనీయుడు బ్రెయిలీ చిరస్మరణీయుడు. ప్రపంచవ్యాప్తంగా జనవరి నెలంతా లూయి బ్రెయిలీ జయంతులు వర్ధంతులతో అంధులంతా ఆయనను స్మరించుకుంటున్నారంటే అందుకు కారణం ఆయన అంధులందరికీ వెలుగు ప్రదాత కావడమే.
1: మరింతవరకు అంధులకు వెలుగు ప్రదానం ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయం.

0: జానపద గేయం విన్నారు.
1: మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణంలో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: వికసిత్ భారత్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన రచన ఆరవల్లి జగన్నాథ స్వామి గారు, పఠనం డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు.
1: ఆర్థిక మనుగడ సజావుగా సాగేందుకు పొదుపు మదుపు అత్యంత ప్రధానమనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకు సాంప్రదాయ పద్ధతులతో పాటు ప్రభుత్వ పరంగా అనేక పథకాలు అమల్లో ఉన్నాయి. అవి ఆయా నిబంధనలకు లోబడి సేవలు అందిస్తున్నాయి. ఆ పరంపరలోనే కేంద్ర ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టిన మరో పథకం ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ఈ పథకం అంతర్భాగమై కోట్లాది కుటుంబాల ఆర్థిక లావాదేవీలను సులభతరం చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సరిగ్గా పుష్కర కాలం క్రితం 2014 ఆగస్టు 28న అమల్లోకి తెచ్చిన ఈ పథకం ఆర్థిక సమ్మిళితత్వం అంటే ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ లో అత్యంత కీలక పథకంగా ఆవిష్కృతమైంది. బ్యాంకింగ్ సేవలకు ఆమడ దూరంలోనే అతి సామాన్య పేద వర్గాలను, ప్రధానంగా గ్రామీణులను బ్యాంకుల ముందుకు తెచ్చే లక్ష్యంతో ప్రకటించిన ఈ పథకం కేవలం పక్షం రోజుల్లోనే అమల్లోకి వచ్చింది. దేశంలోని ప్రతి కుటుంబానికి కనీసం ఒక ప్రాథమిక బ్యాంకు ఖాతా ద్వారా ఆర్థిక సార్వజనీతనకు బీజం పడింది. సామాన్యులకు సైతం ఆర్థిక సాధికారత లక్ష్యంగా ప్రారంభమైన జన్ధన్ యోజన సామాజిక ఆర్థిక సాంకేతిక సాధికారత దిశగా మహావృక్షంగా విస్తరించింది. సార్వజనీన వృద్ధికి పటిష్ట పునాదులు వేసింది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన, అటల్ పింఛన్ పథకాలతో సమానంగా ఒక దశలో అంతకు మించి ఈ పథకం విస్తరించింది. ప్రధానమంత్రి ముద్రా యోజన, ప్రధానమంత్రి స్వనిధి వంటి కార్యక్రమాలకు సమాంతరంగా పీఎం జనధన్ సాగుతూ ఆర్థిక స్వావలంబనకు ఆసరాగా నిలుస్తోంది. ప్రధానంగా అట్టడుగు వర్గాలు, చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులకు రుణాలను అందుబాటులోకి తేవడానికి ఈ పథకం ఎంతగానో ఉపకరిస్తోంది. దేశానికి స్వతంత్రం లభించిన తరువాత సుమారు 68 సంవత్సరాలు బ్యాంకు ఖాతాలు కొందరికే, కొన్ని వర్గాలకే పరిమితమయ్యాయి. దేశ జనాభాలో 69% మంది బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉన్నారు. 1969లో బ్యాంకుల జాతీయకరణ తరువాత మరో 6.5 దశాబ్దాల పాటు కూడా అదే పరిస్థితి కొనసాగింది. 50 కోట్ల మందికి పైగా కనీసం బ్యాంకు ఖాతా కూడా ఉండేది కాదని నివేదికలు చెబుతున్నాయి. 12 ఏళ్ల క్రితం వరకు బ్యాంకు ఖాతాలు సంపన్న వర్గాలకే పరిమితమైన హక్కుగా అనిపించేది. గౌరవనీయులు నరేంద్ర మోదీ నేతృత్వంలో 2014లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత బ్యాంకింగ్ రంగంలో, ముఖ్యంగా బ్యాంకు పొదుపు ఖాతాల విషయంలో స్పష్టమైన మార్పు వచ్చింది. అందరికీ బ్యాంకు ఖాతాలు ఉండాలని, అందులోనూ శూన్య నిల్వ అంటే జీరో బ్యాలెన్స్ ప్రాతిపదికపై ఖాతాలు ఉండాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుంది. అలా జన్ధన్ ఖాతాల పథకాన్ని ప్రవేశపెట్టింది. బ్యాంకింగ్ సేవలను అన్ని వర్గాలకు అందుబాటులోకి తేవటంతో పాటు సార్వజనీన వృద్ధికి బలమైన పునాది వేసింది. దేశంలోని ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడు బ్యాంకింగ్ వ్యవస్థలో భాగస్వామ్యం కావడం ఈ పథకం సాధించిన తొలి విజయంగా చెప్పవచ్చు. ప్రతి కుటుంబానికి ఒక ఖాతా అనే నినాదంతో ప్రారంభమైన ఈ పథకం ప్రతి వ్యక్తికి, ప్రతి పౌరుడికి ఒక ఖాతా అనే దిశగా విస్తరించింది. 10 సంవత్సరాల వయసు దాటిన వారు ఈ ఖాతాలు తెరిసేందుకు అర్హులు కావటం, జీరో బ్యాలెన్స్ తో ఖాతా తెరిసే వెసులుబాటు కారణంగా నిరుపేదలు కూడా బ్యాంకింగ్ తో అనుసంధానమయ్యే అవకాశం కలిగింది. అయితే ఈ పథకం జీరో బ్యాలెన్స్ ఖాతాలు ప్రారంభమైనప్పటికీ ఆయా ఖాతాల్లో సగటు జమ 5,000 రూపాయలకు మించటం హర్షణీయమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఆర్థిక అసమానతలు తగ్గించడానికి, ఆర్థిక వ్యవస్థలో పేదలకు ప్రమేయం కల్పించేందుకు మధ్యవర్తులతో నిమిత్తం లేకుండా ప్రభుత్వ ప్రయోజనాలను లబ్ధిదారులకే నేరుగా అందించడం

దానికి రూపొందించిన ముఖ్య పథకం జన్ ధన్, ఆధార్, సంచారవాణి, బీమా, పింఛన్, డిజిటల్ చెల్లింపుల వంటి సేవలను సామాన్యులకు చేరువ చేయడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తోంది. పొదుపు చేయటానికి, రుణాలు పొందటానికి, వ్యాపారాలను ప్రారంభించడానికి, ఉన్న వ్యాపారాలను విస్తరించుకోవడానికి ఈ ఖాతాలు భరోసా ఇస్తున్నాయి. దేశంలో 58 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలు జన్ధన్ యోజన పరిధిలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఖాతాల్లో తప్పనిసరిగా ఇంత మొత్తం నిల్వ ఉండాలనే నిబంధన లేకపోయినప్పటికీ 3.10 లక్షల కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు ఉన్నాయి. ఈ జన్ధన్ ఖాతాలలో 5 వంతులు గ్రామీణ, చిన్న తరహా పట్టణ ప్రాంతాల బ్యాంకు శాఖలలో ఉన్నాయి. ఈ ఖాతాలు తెరవడంలో ఉత్తరప్రదేశ్ 10.51 కోట్ల ఖాతాలతో దేశంలోనే తొలి స్థానంలో ఉంది. 7.01 కోట్ల ఖాతాలతో బీహార్, 5.72 కోట్ల ఖాతాలతో పశ్చిమ బెంగాల్, 3.87 కోట్ల ఖాతాలతో రాజస్థాన్, 3.85 కోట్ల ఖాతాలతో మహారాష్ట్ర తరువాతి వరుస స్థానాల్లో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. జన్ధన్ పథకంలో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. ఈ ఖాతాల్లో సగానికి పైగా, అంటే 32.72 కోట్లకు పైగా ఖాతాలు మహిళల పేర్లపైనే తెరవటం గమనార్థం. దీని ద్వారా కుటుంబ పరంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవటంలో వారు భాగస్వాములైనట్లయింది. ఈ ఖాతాలు స్వయం సహాయక సంఘాలతో అనుసంధానం మహిళలను మరింత శక్తివంతంగా మారుస్తోందని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు. ఒకప్పుడు తమ వద్ద కాస్తో కూస్తో ఉన్న డబ్బులను ఇళ్లలోనే దాచుకోవటమో లేదా వడ్డీ వ్యాపారుల వద్ద పదిలపరుచుకోవటమో చేసే సామాన్యులు నేడు 0 బ్యాలెన్స్ జన్ధన్ ఖాతాల కారణంగా బ్యాంకు ఖాతాల్లో జాగ్రత్తగా పదిలపరుచుకుంటున్నారు. ఇదే సమయంలో బ్యాంకుల నుండి జీవిత బీమా, ప్రమాద బీమా, ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం పొందగలుగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బ్యాంకు మిత్ర ద్వారా బ్యాంకు సేవలు పొందుతున్నారు. ప్రజలకు చట్టబద్ధంగా అందవలసిన సొమ్ము నేరుగా వారి ఖాతాల్లోనే జమ కావాలన్న లక్ష్యం జన్ధన్ పథకం ఆవిర్భావానికి బీజం వేసింది. అయితే ఈ పథకం ప్రారంభంలో దీని పనితీరుపై చాలా మందిలో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే విపత్తులు, సంక్షోభ సమయాల్లో ప్రభుత్వం నుంచి సహాయం పొందటంలో ఈ ఖాతాలు కీలక ఉపకరణాలుగా మారాయి. అలా జన్ధన్ పథకం తన పనితీరును చాటి చెప్పింది. COVID-19 మహమ్మారి భయాందోళనలు సృష్టించినప్పుడు ఈ వ్యవస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఆర్థిక సహాయాన్ని అందజేసింది. ఈ ఖాతాలే అందుబాటులో లేకపోతే అలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ సాయం అందుకోవడం కష్టమయ్యేది అని అనేక మంది లబ్ధిదారులు చెప్పటం మాధ్యమాల్లో కనిపిస్తుంది. ప్రభుత్వం పేదలకు అందించే పథకాలన్నీ క్రమేపీ జన్ధన్ ఖాతాల్లో అనుసంధానమయ్యాయి. తద్వారా సామాజిక ఆర్థిక సాధికారతకు పునాది పడటంతో పాటు విస్తరణ కొనసాగుతోంది. వంట గ్యాస్ నిధులు, రాయితీలు, ఉపాధి పథకం వేతనాలు, కిసాన్ సమ్మాన్ నిధి వంటి చెల్లింపులన్నీ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. పేదలకు, అసంఘటిత రంగంలోని వారికి గతంలో క్రెడిట్ స్కోరు ఉండేది కాదు. ఆ మాటకు వస్తే అసలు ఆ విషయం పట్ల వారికి అవగాహన ఉండేది కాదు. దాంతో వారికి బ్యాంకు రుణాలు లభించేవి కావు. ప్రస్తుతం NDA ప్రభుత్వం చూపిన చొరవ, తెచ్చిన సంస్కరణల ఫలితంగా రుణాల లభ్యతకు మార్గం సుగమమై వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు అవకాశం ఏర్పడింది. సంపన్న వర్గాలు సామాజిక హోదాకు గుర్తుగా భావించే డెబిట్ కార్డు సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చింది. తాజా గణాంకాల ప్రకారం ఖాతాదారులకు 40.89 కోట్ల రూపే కార్డులు జారీ అయ్యాయి. వాటి ద్వారా డిజిటల్ చెల్లింపులు ముమ్మరమయ్యాయి. జన్ధన్ ఖాతాలతో అనుసంధానమైన ఇతర పథకాలను స్థూలంగా పరిశీలిస్తే ఇటీవల వెల్లడైన గణాంకాల ప్రకారం ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన కింద 27.8 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద 58.78 కోట్లు, అలాగే అటల్ పెన్షన్ యోజన కింద
9.29 కోట్ల మంది చందాదారులు ఉన్నారు.

0: ఈ ఏడాది మార్చి నాటికి ప్రధాని స్వనిధి పథకంలో భాగంగా దాదాపు 84 లక్షల మంది వీధి వ్యాపారులకు 17,000 కోట్ల రూపాయలకు పైగా హామీ రహిత రుణాలు మంజూరయ్యాయి. జన్ ధన్ ఖాతాలు తెరిచేందుకు నిబంధనలు సులభతరమని అధికారులు వివరిస్తున్నారు. ఆధార్ కార్డు లేదా నెంబరు అందుబాటులో ఉంటే ఇతర పత్రాలు అవసరం లేదు. ఒకవేళ ఆధార్ కార్డు అందుబాటులో లేకపోతే అధికారికంగా చెల్లుబాటు అయ్యేలా ఓటర్ గుర్తింపు కార్డు గాని, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్టు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్డులలో ఏదో ఒకటి సరిపోతుంది. ఈ పత్రాలలో ఖాతాదారుడు చిరునామా కూడా ఉంటే అది గుర్తింపు పత్రంగాను చిరునామాకు రుజువుగాను ఉపయోగపడుతుంది. చిరునామా మారిన సందర్భాల్లో మాత్రం ప్రస్తుత చిరునామాకు సంబంధించిన స్వీయ ధృవీకరణ పత్రం అందజేయవలసి ఉంటుంది. 10 సంవత్సరాల పైబడిన వారెవరైనా జన్ధన్ ఖాతా తెరవచ్చు. ఇప్పటికే బ్యాంకు ఖాతా కలిగి ఉన్నవారు జన్ధన్ యోజన ప్రయోజనాల కోసం కొత్త ఖాతా తెరవవలసిన అవసరం లేదని, ప్రస్తుత ఖాతా ద్వారానే రూపే కార్డు పొంది బీమా ప్రయోజనాలకు అర్హులు కావచ్చని నిబంధనలు పేర్కొంటున్నాయి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన గత 12 ఏళ్లలో సాధించిన అపూర్వమైన స్థాయిని, విప్లవాత్మక ఫలితాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ సందేశంలో ప్రముఖంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఆర్థిక సమ్మిళతాన్ని పెంపొందించడంలోనూ, ప్రజలకు సాధికారత కల్పించడంలోనూ కీలక పాత్ర పోషిస్తూ ఈ పథకం సాటిలేని ప్రభావాన్ని చూపిందని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆర్థిక అనుసంధానం చివరి అంచె వరకు కొనసాగితే దేశం సమిష్టిగా ముందుకు సాగుతోంది. ప్రధానమంత్రి జన్ధన్ యోజనతో కలిగిన ప్రయోజనమే అందుకు నిదర్శనం. ప్రజలకు సామాజికంగా గౌరవం పెరగటంతో పాటు తన భవిష్యత్తును తామే నిర్దేశించుకోగల శక్తిని పెంచుకోగలిగారు. పీఎం జన్ధన్ పథకం విజయవంతం కావటానికి అలుపెరగని కృషి చేసిన వారందరికీ అభినందనలు. మెరుగైన జీవన ప్రమాణాల దిశగా దేశ ప్రజలకు భరోసా ఇవ్వడానికి వారు చేసిన కృషి ఫలించింది అని ప్రధాని అన్నారు. ఆర్థిక సమ్మిళత్వాన్ని అపూర్వ స్థాయిలో సాధించవచ్చని జన్ధన్ నిరూపించిందని భారత స్టేట్ బ్యాంక్ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి ప్రశంసించారు. సామాజిక ఆర్థిక భద్రతను కల్పిస్తూనే వ్యవస్థను ప్రోత్సహించే పథకాలన్నిటికీ మూలస్తంభంగా నిలుస్తున్న జన్ధన్ యోజన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో నమోదు కావటం విశేషం. ఈ పథకం ప్రపంచంలోని వర్ధమాన దేశాల్లో సార్వజనీన ఆర్థిక విధానానికి సమాంతరంగా నిలిచింది. కేవలం గణాంకాల్లోనే కాకుండా సత్ఫలితాలనిస్తూ సామాన్యుల్లో ఏర్పడిన ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈ పథకం విజయపదంలో సాగుతున్న జన్ధన్ యోజన వికసిత భారత్ సంకల్ప సాకారంలో కీలక అంశంగా సహకరిస్తుందని విశ్వసిద్దాం.
1: ఇంతవరకు మీరు ప్రధానమంత్రి జన్ధన్ యోజన గురించి విన్నారు. రచన ఆరవల్లి జగన్నాథ స్వామి, పఠనం డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

కార్యక్రమంలో ముందుగా ఆదిత్య 369 చిత్రం నుంచి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండలం పోకలగూడెం గ్రామం నుండి చిట్టంశెట్టి రాంబాబు, సుజాత, సంతోష్, అవినాష్, జీతం చెట్టి, పుల్లయ్య, సత్యవతి ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరిక మేరకు ఆదిత్య 369 చిత్రం నుంచి పాట విందాం.

కార్యక్రమంలో సుస్వాగతం చిత్రం నుంచి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు సునీల్, సాయిరాం, విజయ్, రాకేష్ బాబు, రాజేష్, విష్ణుతేజాస్, రాజేశ్వరి, దుర్గా, సునీత, శ్రీనివాస్, చారి, ప్రసాద్, మహేష్, విష్ణు, గాంధీ, అనిల్, అక్షయ్, హరిత, స్వాతి, రంజిత్, రూప, లక్ష్మి, నాగార్జున్, విజయ్ ప్రకాష్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరూ హన్మకొండ నుండి ఈ పాటను కావాలని కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు మరి సుస్వాగతం చిత్రం నుంచి ఈ పాట విందాం.

కార్యక్రమంలో ప్రేమలేఖ చిత్రం నుంచి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భర్మా క్యాంప్ నుండి యాకూబ్ పాషా, నూర్జహాన్ రహీం పాషా, రుబీనా రహీముల్లా, షరీఫ్ ఖాన్ అలీం పాషా, ఇంకా వీరి మిత్రబృందం వీరందరి కోరిక మేరకు ప్రేమలేఖ చిత్రం నుంచి పాట విందాం.

0: విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడికి భక్తితో స్వాగతం పలుకుదాం.
1: వినాయక చవితి శుభాకాంక్షలు అతి తక్కువ ధరతో తెలియజేద్దాం.
0: ఫోన్ నంబర్ 9989679076.

0: గణపతి బప్ప మోరియా, విద్య విజ్ఞానం విజయాలను ప్రసాదించే వినాయకుడి పండుగ వచ్చేసింది.
1: భూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు.
2: భక్తి సంస్కృతి సంప్రదాయాల సమ్మేళనమైన వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమాలు ఆకాశవాణిలో వినండి.
0: మరి మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలియజేయండి. 9989679076.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: కార్యక్రమంలో త్రిమూర్తుల చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు ఇల్లెందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నాపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, సునీత, కృష్ణ చరిత, చాపేల్, చేతు, భానురాజ్, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాజా, రాజవిక, రాధాపసి, బవ్వపసి, రోహిత్, రోషిణి, ఉమా, మీనాకుమారి, పర్వత్, ఛోటా పురాణ్ ఫసి, పార్వతీభాయ్, ఉమాశంకర్, ఎండి షాకీర్, షాహజాదీ, మెహ్రాన్ ప్రవీణ్, జి వెంకటేశ్వరరావు, రామ్ఫల్ పాసి, ఇంకా వీరి మిత్రబృందం వీరందరి కోరిక మేరకు త్రిమూర్తుల చిత్రం నుంచి పాట విందాం.

ముందడుగు చిత్రం నుంచి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తిగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేష్, సరోజిని, మాయా, ఇంకా వీరి మిత్రబృందం వీరందరి కోరిక మేరకు ముందడుగు చిత్రం నుంచి ఈ పాట విందాం.

కాంచనగంగ చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెహ్రూ బస్తీ నుండి యనగంటి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్ స్వరూపరణి, చరితానందం, వేదాంశ్, మోహన్ సిద్ధార్థ, కార్తీక్ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరిక మేరకు కాంచనగంగ చిత్రం నుంచి పాట విందాం.

కార్యక్రమంలో అక్కచెల్లెలు చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కాలరీస్ కలాసి బస్తీ నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి రూపేష్ కుమార్ యాదవ్, కళ్యాణ్ చక్రవర్తి యాదవ్, మరిపల్లి కుమారస్వామి, సరోజ దూడం, ఉమాశంకర్, రజిత, సాత్విక, జాడిపెంటయ్య, జిగుల్ కిషోర్, కండెల్వాల, సూరజ్ బలి, గట్టికల్లు శ్రీనివాస్ యాదవ్, కవిత, ఇంకా వీరి మిత్రబృందం, వీరందరి కోరిక మేరకు అక్కచెల్లి చిత్రం నుంచి ఈ పాట విందాం.

జస్టిస్ చౌదరి చిత్రం నుంచి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం గరిపేట నుండి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జస్వింత్ సాయి, సవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు వీరందరి కోరిక మేరకు జస్టిస్ చౌదరి చిత్రం నుంచి ఈ పాట విందాం.

0: అన్న కొడుకునే కాదని నేను కన్నీటిని దిగ మింగుతున్నది ఎందుకోసం?
1: ఎందుకోసం?
0: సహించినది ధర్మం కనుక, సహించాలి అది సత్యం కనుక.

కార్యక్రమంలో 16 ఏళ్ల వయసు చిత్రం నుంచి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఎల్లపూడి గ్రామం నుండి కపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మేచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి, ఇంకా వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోరిక మేరకు 16 ఏళ్ల వయసు చిత్రం నుంచి ఈ పాట విందాం.

Y

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మనోరంజన్ హిందీ చిత్ర గీతాల కార్యక్రమంలో ముందుగా 1942 లవ్ స్టోరీ చిత్రం నుంచి పాట విందాం.

लाड़ली प्रिया, बिन पूछे ये काम किया, तुमने मुझे बदनाम किया।

కార్యక్రమంలో జంజీర్ చిత్రం నుంచి ఈ పాట విందాం.

రేపటి ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి జి సుబ్బులక్ష్మి. 6:35 రైతు సమాచారంలో కనకాంబరం సాగు యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుంటారు. 6:40 ప్రసార వివరాలు. 7:15 ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం సందర్భంగా ప్రథమ చికిత్స అవగాహన ఫస్ట్ ఎయిడ్ ప్రాక్టీషనర్ కె రాజేష్ కుమార్ తో పరిచయం. పరిచయకర్త శ్రీమతి కల్వకులను నాగలక్ష్మి. 7:45 జిల్లాలో గత వారం సమీక్ష, సమీక్షకులు శ్రీ దాసరి వెంకటేశ్వరరావు. 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట్లు నిర్వహణ శ్రీ కురిపాక శంకరరావు. 10:00 చిత్రగీతాలు ప్రసారం అవుతాయి. 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:10 శాస్త్రీయ సంగీతంలో పండిట్ రాజన్ సాజన్ మిశ్రా గారి గాత్ర యుగలం ప్రసారం అవుతుంది. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం శ్రీల కార్యక్రమం, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహార సమాచార్, 2:30 కిన్నెర లహరి శ్రోతలు కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం. ఇక 4:00 నుండి చిత్రగీతాలు ప్రసారం అవుతాయి. సాయంత్రం 6:00 హిందీలోను, 6:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం. 6:35 చిత్రగీతాలు ప్రసారం అవుతాయి. 6:50 వ్యవసాయ సూచనలు, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి.

ఏడు గంటల 45 నిమిషాలు కిన్నెరల హరి శ్రోతల కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం. ఇక రాత్రి 9:30 ఆపదముద్రగీతల కార్యక్రమం మధురం ప్రసారం అవుతుంది. 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇవి రేపటి ప్రసార విశేషాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 11:02 దాటి 14 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు 100.1 MHz ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.